తీర్మానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమావేశం

0: తీర్మానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షించారు. గుంటూరు జిల్లా వండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి గాలింపు చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు ప్రతి బోటు మత్స్యకారుడి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ది అంశాల పరిశీలనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేపట్టిన యునైటెడ్ కింగ్డమ్ అమెరికా దేశాల పర్యటన ఈరోజు నుంచి ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా లండన్కు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, బిజినెస్ స్కూళ్లను సందర్శించడంతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను ఈరోజు ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సాయంకాలం ఎమిరేట్స్ క్రీడా మైదానంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు కేంబ్రిడ్జ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో ప్రతి కదలికను పర్యవేక్షించేలా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట్ర అటవీ బృందం అధికారులతో కర్ణాటకలో 3 రోజుల పాటు పర్యటించి అక్కడి అటవీ శాఖలో అమలవుతున్న వ్యవస్థలను అధ్యయనం చేసింది. ఈ వివరాలతో కూడిన నివేదికను ఉప ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కర్ణాటక తరహాలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా అడవుల మ్యాపింగ్, వన్యప్రాణుల కదలికలు, డ్రోన్లు, కెమెరా ట్రాప్లు, అటవీ అగ్ని ప్రమాదాలు, మానవ వన్యప్రాణి ఘర్షణలను ఒకే చోట నుంచి పర్యవేక్షించవచ్చునని అన్నారు. పంట నష్టాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేసి వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా సీతానగరంలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పథకం పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పుష్కర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్ర ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
1: పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగానే గోదావరి వరద జలాలను పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తుపోతల నుంచి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలని లక్ష్యం ఏదైతే పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఈ 2 నెలల్లోనే 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్ దగ్గర దగ్గర 5 నదులు క్రాసింగ్, 100 మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి హిల్స్ కటింగ్, ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులను సైతం అధిగమించి ఎల్ఎంసీకి ఆ వాటర్ క్లియరెన్స్ ని ఈ రోజుకి మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు.
0: ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జూనియర్ వైద్యుల ఉపకార వేతనాలను 15% పెంచలేమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అమరావతిలో జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు నిన్న మంత్రిని కలిసి ఉపకార వేతనం పెంపుతో పాటు పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వేతన పెంపుపై పునరాలోచించి వెంటనే విధులకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో జూనియర్ వైద్యుల సేవలు కీలకమని, వారి సమస్యలపై మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజుల పాటు కొనసాగాయని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ 4 రోజుల్లో 25 గంటల 15 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు జరిగాయని చెప్పారు. 12 బిల్లులు ప్రవేశపెట్టగా అన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని తెలిపారు. 1 బిల్లు ఉపసంహరించుకున్నట్లు 3 లఘు చర్చలు జరిగాయని చెప్పారు. వివిధ అంశాలపై 103 మంది సభ్యులు ప్రసంగించారని స్పీకర్ తెలిపారు. అనంతరం శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న సమీక్ష

0: నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్లో నోటీసుల జారీ, ధ్రువపత్రాల పరిశీలన, విచారణలు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారాన్ని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసి కార్యక్రమానికి హాజరు కావాలని నిన్న ఆహ్వానించారు. అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి తెలంగాణను దేశ క్రీడాపటంలో మరింత బలమైన రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సమాజానికి వృద్ధులు చేసిన సేవలను గుర్తిస్తూ మలివయసులో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. వారి ప్రాథమిక అవసరాలు తీర్చడంతో పాటు వారికి భద్రత కల్పించడం, మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట ప్రభుత్వం అమరావతిలోని తాడికొండలో నిర్మిస్తున్న ఐఐటి నీట్ ఎక్సలెన్సీ సెంటర్లోని విద్యార్థులకు విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అధికారులను ఆదేశించారు. ఎక్సలెన్సీ సెంటర్లో అదనపు భవనాల నిర్మాణంపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. క్యాంపస్లో అంతర్గత రోడ్లు, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఋతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాములోని దిగువ ట్రోపావరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపడించే మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలిపడించే మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలితగీతం, 7:05 జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాతియా కలాం, ఆ తరువాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ప్రపంచ వెలుగుకు మూలం కళ్ళు, ఈ విషయం గురించి డాక్టర్ ఎం మాధుర్య గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య, 8:30

రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 9 గంటలకు శభాషాంధ్ర శీర్షికన కొండపల్లి కోట రూపకం వింటారు. 9:30కు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 10 గంటలకు విజయనగరం జిల్లా అభివృద్ధి ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:15కు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:30కు అలాగే 11:45కు వాణిజ్య ప్రకటనలు వింటారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను 12:05కు ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10కు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:15కు వాణిజ్య ప్రకటనలు వింటారు అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి 5:00 వరకు. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00కు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30కు యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు కాక ఇంకెప్పుడు కథానిక కథకులు శ్రీమతి ఎస్ కృష్ణవేణి గారు. ఆ తర్వాత కుమారి వి నాగశ్వేత పాడిన లలిత గీతాలు వింటారు. ఈ సాయంత్రం 6:00కు లలిత గీతం, 6:05కు ఆంగ్లంలో వార్తలు, 6:10కు ప్రాంతీయ వార్తలు, 6:30కు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00కు లలిత గీతం, 7:05కు జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 7:15కు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి గొల్లపల్లి గంగమ్మ గారు, ఆ తర్వాత శ్రీ డి వెంకట్రాముడు గారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45కు వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00కు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:30కు జాతీయ వార్తలు, 8:45కు నేను సుఖంగా ఉంటాను నాటిక రచన శ్రీమతి ఎన్ కమలారాంజీ, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16కు స్పాట్లైట్, 9:30కు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి రాము గారి నాదస్వరం వింటారు. 10:00కు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

పెమ్మరాజు సూర్యారావు, మల్లాది సూరిబాబు గారు గానం చేసిన లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలి

పిలించడానికి ఐదుగురు సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఉందని మోదీ అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే వినూత్న మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్తు నెట్వర్క్లు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్యదేశాలకు ఒక వేదికను అందిస్తుంది. భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రతా సహకారం ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు, స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు. ఉభయ దేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని రక్షణ మంత్రి కొయిజుమి ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఏడాది జూలైలో జరిగిన 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ను సందర్శించినప్పుడు వారితో జరిపిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి మోదీ గుర్తు చేసుకున్నారు. అలాగే భారత్ జపాన్ మధ్య రక్షణ రంగ సహకారంలో స్థిరమైన పురోగతిని ఆయన ప్రశంసించారు. జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలేమా తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జాంబియాతో భారత్కు ఉన్న బహుముఖ భాగస్వామ్యాన్ని ఎంతో విలువైందిగా భావిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. భారత్ జాంబియా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు హిచిలేమాతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది.

ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.

0: పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీ, మలేషియాకు చెందిన జునైదీ ఆరిఫ్ రాయ్ కింగ్ జంటపై 21-23, 21-19, 21-17 తేడాతో విజయం సాధించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ఈ భారత జోడీ చైనాకు చెందిన లియాంగ్ వెయికెంగ్, వాంగ్ చాంగ్ జంటతో తలపడుతుంది. మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ జపాన్కు చెందిన రిన్ ఇవానాగా, కియే జంటను 21-16, 21-12 తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో ఈ భారత జోడీ చైనాకు చెందిన జియా యీఫాన్, జాంగ్ షు జియాన్ జంటతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హై పవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఇప్పుడు విందాం

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి మాధవి. ముందుగా మా శ్రోతలందరికీ శ్రావణమాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుభాకాంక్షలంటోంది మీ అనంతపురం ఆకాశవాణి. మరి ఈనాటి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాతియా కలాం, ఆ తరువాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ప్రపంచ వెలుగుకు మూలం కళ్ళు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం మాధుర్య గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. కార్యక్రమాలను వినే ముందుగా పాట విందామా?

శ్రీకాళహస్తి మహత్యం చిత్రం కోసం సుశీలమ్మ పాడిన భక్తిగీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సమాచార వేదిక. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని రాష్ట్ర పౌర సంబంధాలు సమాచార శాఖ ఆర్జేడీ ఎంవీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. నిన్న ఆయన అనంతపురం పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆ శాఖ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఆయన తెలియజేశారు. వీటి ఫలాలు, లబ్ధిదారులకు అందుతున్న తీరును వివరించాలని ఆయన సూచించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని అభివృద్ధిని ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేయాలని ఆయన సూచించారు. సర్ కార్యక్రమానికి దాఖలైన క్లెయిమ్ అభ్యంతరాలను వేగంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. నిన్న ఏపీ ఎన్నికల సంఘం సీఈఓ వివేక్ యాదవ్ నిర్వహించిన వీసీ కాన్ఫరెన్స్లో హాజరైన తరువాత జేసీ జిల్లా ఈఆర్ఓ, ఏఈఆర్ఓలతో మాట్లాడారు. సర్ నోటీసులు 100% జనరేషన్ పూర్తయిందన్నారు. 23% మాత్రమే పంపిణీ మిగిలి ఉందని పేర్కొన్నారు. 26% మంది ఓటర్ల విచారణ జరిగిందని జేసీ వెల్లడించారు. తక్కిన 74% వేగంగా విచారణ చేయాల్సి ఉందని ఆయన తెలియజేశారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం 6, చిరునామాల మార్పుల కోసం ఫారం 8 దరఖాస్తులను తీసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ శాఖ భర్తీ చేయనున్న సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు ఏఈఈ ఉద్యోగాలకు ఈ నెల 23 నుంచి 27 వరకు పరీక్షలు జరగనున్నాయని డిఆర్ఓ మాలోల పేర్కొన్నారు. నిన్న తన కార్యాలయంలో పరీక్షల నిర్వాహకులతో మాట్లాడి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

0: ఐదు రోజుల పాటు జరిగే పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా జరపాలన్నారు. జిల్లాలో 6 కేంద్రాల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 22న శ్రీ హనుమాన్ చాలీసా అఖండ పారాయణం 12 గంటల సేపు నిరవధికంగా జరుగుతుందని సమర్థ సద్గురు సాయి ఆశ్రమం అధ్యక్షుడు పరుచూరు రమేష్బాబు తెలిపారు. ఏటా శ్రావణమాసం 2వ శనివారం ఈ ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ మేరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పారాయణం జరుగుతుందన్నారు. భక్తాంజనేయ స్వామి ఆలయ బృందం, సరస్వతి విద్యామందిరం విద్యార్థుల బృందం, శ్రీరామ సత్సంగ సభ్యుల బృందం, విష్ణు సహస్రనామ సత్సంగ బృందం, నాగమ్మ బృందం, షిరిడీ సాయి భజన మండలి సభ్యులతో కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక గ్రీవెన్స్ విధానం ప్రవేశపెట్టారని, అధికారులు బాధ్యతగా పనిచేసి సమస్యలను త్వరగా కొలిక్కి తేవాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలియజేశారు. నిన్న నగరంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలపై రెవెన్యూ, పోలీసు, విద్య, పంచాయతీ, దేవాదాయ, విద్యుత్ శాఖల అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. తలసేమియా బాధితులను డే కేర్ సెంటర్కు తరలించేందుకు, బ్లడ్ క్యాంపులు నిర్వహించేందుకు అనువుగా రూపొందిన 20 లక్షల రూపాయల టెంపో వాహనాన్ని హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శంకరనారాయణ అనంతపురంలోని రెడ్క్రాస్ సొసైటీకి నిన్న వితరణగా అందజేశారు. అనంతరం వాహనాన్ని డిఆర్ఓ మాలోల, జేఎన్టీయు వీసీ సుదర్శన్రావు, రెడ్క్రాస్ చైర్మన్ లక్ష్మణ్ ప్రసాద్లు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దాతను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా బాధితుల కోసం రెడ్క్రాస్ చేస్తున్న సేవలను వారు కొనియాడారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ పేరుతో ఓటర్లను రెవెన్యూ సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలను జేఎన్టీయు పరిధిలోకి తెచ్చారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో కళాశాల ఇంతకాలం నిర్వహించారు. ఇక నుంచి జేఎన్టీయుకు అనుబంధంగా పనిచేయనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జేఎన్టీయు ఇన్ఛార్జ్ వీసీ దుర్గాప్రసాద్కు అందజేశారు. తపాలా శాఖ అందిస్తున్న సేవలు, పొదుపు పథకాలు, పాసుపుస్తకాలపై ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకునేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన మీడియా పోస్ట్ తదితర సేవలను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రశంసించారు. స్థానిక ఎంపీ నివాసంలో నిన్న తపాలా శాఖ అనంతపురం డివిజన్ సూపరింటెండెంట్ కోనేటి అమర్నాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మీడియా పోస్ట్ ప్రచార సేవ ప్రయోజనాలను ఆయన అభినందించారు. పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు, పాస్పోర్ట్ కేంద్రం అందిస్తున్న సేవలు, తపాలా జీవిత బీమా తదితర పథకాలను ఎంపీకి తపాలా శాఖ అనంతపురం డివిజన్ ఎస్పీ అమర్నాథ్, వాణిజ్య విభాగం అధికారి రామ్మోహన్ రెడ్డి వివరించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 2 మాసాలు గడిచినా పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో ఇవ్వలేదని, అలాంటప్పుడు చదువు ఎలా కొనసాగించాలి అని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రశ్నించారు. నిన్న విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT Gold

0: 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టి జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: శ్రోతలు, హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి నాత్య కలాం.

0: ఇక్బాల్ హుస్సేన్ ఖాన్ బృందం పాడిన నాట్య కలం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6

0: ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECI NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, GRT జ్యువెలర్స్.
2: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, GRT జ్యువెలర్స్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: శ్రోతలు 101.7 MHz హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాక్టర్ గారి సలహాలు. కార్యక్రమంలో ప్రపంచ వెలుగుకు మూలం కళ్ళు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం మాధుర్య గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వర్ రెడ్డి.

0: మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏమీ కష్టం అనిపించదు, మనకు ఆరోగ్యం పైన ఆలోచన కూడా రాదు. కానీ ఏదైనా ఒకటి లోపిస్తే అప్పుడు దాని విలువ ఎంత అనేది తెలుస్తుంది. అలాంటి వాటిలో మనకున్న శరీర భాగాల్లో కళ్ళు చాలా ముఖ్యమైనవి. ఈ ప్రపంచంలో మనకి ఎంత ఆస్తులు ఏమున్నా ఫస్ట్ ప్రపంచాన్ని చూడగలగాలంటే కొన్ని శరీర భాగాలు దెబ్బతిన్నా బ్రతకొచ్చు, కానీ కళ్ళు అనేటివి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అవి లేకపోతే ఈ ప్రపంచాన్ని చూడలేం. వాటిని గురించి ఈరోజు పూర్తిగా, ఇక మనకు చాలామంది డయాబెటిక్ రెటినోపతి ఎక్కువైంది, మాకు బీపీ వల్ల ఎక్కువైంది, ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటన్నిటికీ పూర్తిగా సమాధానం చెప్పడానికి డాక్టర్ మల్లవరపు మాధుర్య గారు, ఆప్తమాలజిస్టు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్, మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ మాధుర్య గారు.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా మనము ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం, ఈ కళ్ళను సాధారణంగా జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
1: కళ్ళు చాలా వైటల్ ఆర్గాను, చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గాను. చూడటానికి చిన్నగా ఉన్నా సరే సర్వేంద్రియం నయనం ప్రధానం అని అన్నారు. అంటే జ్ఞానేంద్రియాలన్నింటిలో కళ్ళ కళ్ళు చాలా ముఖ్యమైనవి అని. దాని జాగ్రత్తలు మనము స్టార్టింగ్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలు, వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్, సీ ఫుడ్స్, చేపలు, గుడ్లు. వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే మనం
0: ఉన్నారు. వారిని అడిగి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ మాధుర్య గారు.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా మనము ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం, ఈ కళ్ళను సాధారణంగా జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
1: కళ్ళు చాలా వైటల్ ఆర్గాను, చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గాను. చూడటానికి చిన్నగా ఉన్నా సరే సర్వేంద్రియం నయనం ప్రధానం అని అన్నారు. అంటే జ్ఞానేంద్రియాలన్నింటిలో కళ్ళు చాలా ముఖ్యమైనవి అని. దాని జాగ్రత్తలు మనము స్టార్టింగ్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలు, వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్, సీ ఫుడ్స్, చేపలు, గుడ్లు. వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే మనం తీసుకునే ఆకుకూరలు, కూరగాయలు, ఆకుపచ్చగా ఉండేవి, ఎల్లోగా ఉండేవి, రెడ్ కలర్లో ఉండేవి, వీటన్నిటిలోనూ చాలా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి తీసుకోవడం వల్ల కంట్లో ఉండే నరము అంటే రెటీనాకి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. ఇంకొకటి బయటకు వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ దుమ్ము ధూళి తగలకుండా ప్రొటెక్టివ్ ఐవేర్, ఎస్పెషల్లీ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు హైడ్రేషన్ మెయింటైన్ చేయటము, కళ్ళద్దాలు కంట్లోకి ఎక్కువ సూర్యరశ్మి తగలకుండా యూవీ బ్లాకింగ్ లైట్స్ ఉన్న లెన్సెస్ వాడుకోవటము, తర్వాత సన్వేర్ గ్లాసెస్ వాడటము, ఇంకా ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటే ఆక్యుపేషన్ వైజ్. సో మనం పనిచేసే చోట ఏదైనా ఇప్పుడు కొంతమంది చేతి ఫ్యాక్టరీలు అలాంటి చోట్ల కెమికల్స్ పడకుండా ప్రొటెక్టివ్ వేర్ చేయటము, లేకపోతే ఏదైనా నిప్పు కణికలు వచ్చేటువంటి పనులు చేసేవాళ్ళు, వెల్డింగ్ వర్క్స్ చేసేవాళ్ళు, వాళ్ళు తగలకుండా ప్రొటెక్టివ్ వేర్ చేసుకోవటము. ఒకవేళ ఏమైనా జరిగినా కానీ వెంటనే దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఒక అవగాహన పెట్టుకొని మన పనులు చేసుకోవటము. ఇంకొకటి, ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ డిజిటల్ యుగం, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలిళ్ళ వరకు అందరూ ఫోన్లు ఖచ్చితంగా వాడుతున్నారు, స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఎంత టైం వర్క్ డేలో ఇంత టైం అనే దాన్ని నియంత్రించుకోవటం, ఒక టైంకి మించి ఎక్కువసేపు చూడకుండా ఉండడము. ఒకవేళ వృత్తిరీత్యా ఏమన్నా చూడాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు, బేసికల్గా కంప్యూటర్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి మేము చెప్పే రూలు 20-20-20 రూల్ అని చెప్తాము. అంటే రోజులో 2-3 గంటల కన్నా ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే ప్రతి 20 నిమిషాలకి ఏదైనా డిస్టెంట్ ఆబ్జెక్ట్, ఒక 20 ఫీట్ అవే ఉన్న న్యాచురల్ ఆబ్జెక్ట్ని చూడండి, 20 సార్లు కళ్ళు బ్లింక్ చేయండి. ఆ బ్లింక్ చేయడం వల్ల ఏంటంటే కంట్లో మజిల్స్ రిలాక్స్ అవుతాయి, ఒకటి కంట్లో నీరు తగ్గి డ్రైనెస్ రాకుండా. ఎక్కువ మంది కంప్యూటర్స్ వాడేవాళ్ళు కళ్ళు గుచ్చుకున్నట్లుంది, డ్రైగా ఫీల్ అవుతున్నాము, డే అయ్యేటప్పటికి ఎండ్ ఆఫ్ ద డే మాకు అలసటగా ఉంటుందని చెప్తూ ఉంటారు. మినిమం జాగ్రత్త పాటించడం వల్ల వాళ్ళు ఇవన్నిటి నుంచి దూరంగా ఉండొచ్చు.
0: ఓకే మేడం, ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా చాలా వింటున్నాం డయాబెటిక్ రెటినోపతి అని అంటున్నారు. అసలు ఈ డయాబెటిక్ రెటినోపతి మీద, ఎందుకంటే చాలామంది మన దగ్గర ఇప్పుడు షుగర్ పేషెంట్స్ చాలా రోజు రోజుకి పెరుగుతున్నారు, పల్లెల్లో కూడా చాలా ఎక్కువైతున్నారు, ఈ రెటినోపతి గురించి మాకు వివరంగా తెలియజేయండి.
1: మీరు అన్నట్లుగానే ఎస్పెషల్లీ ఇండియా, మన ఇండియాలో ఈ మధ్యకాలంలో షుగర్ బాధితుల సంఖ్య ఎక్కువ అవుతుంది, మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య. ఈ మధ్య వచ్చిన లెక్కల ప్రకారం అయితే ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 10-20% ఆఫ్ పాపులేషన్ ఇండియాలోనే ఉన్నారు. మన జనాభా ఎక్కువే, దాంతోపాటు ఈ క్రానిక్ డిసీజెస్ లైక్ బీపీ, డయాబెటీస్ ఎక్కువ వస్తున్నాయి. డయాబెటీస్ 20 ఇయర్స్ అబో 10%, అంటే ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటీస్ వస్తుంది. ఈ మధ్య మన వర్క్ స్టైల్ వల్ల కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, స్ట్రెస్ చేంజెస్ వల్ల కావచ్చు, జన్యుపరంగా కావచ్చు, కారణం ఏమైనా కానీ అబౌట్ 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటీస్ ఉంటుంది. ఈ 10 మందిలో అంటే 100% తీసుకుంటే అందులో 16% మందికి కళ్ళు ఎఫెక్ట్ అయ్యేది. ఆ డిసీజ్ సివియారిటీ ఎలా ఉన్నా కానీ అట్లీస్ట్ 16-18% రీసెంట్ సెన్సెస్ ప్రకారం అంతమందికి రెటీనా కూడా దెబ్బతింటుంది. సో ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కళ్ళు చెకప్ చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి డయాబెటీస్లో, టైప్1 డయాబెటీస్, టైప్2 డయాబెటీస్, కొంతమంది ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుంది, కొంతమందికి డ్రగ్స్ ఎక్కువ వాడటం వల్ల డయాబెటీస్ వస్తుంది. సో వాళ్ళకున్న డిసీజ్ని బట్టి ఎంత ఫ్రీక్వెంట్గా మనం డయాబెటీస్ చెకప్ చేయించుకోవాలనేది కూడా ఉంటుంది. టైప్1 డయాబెటీస్ వాళ్ళైతే వాళ్ళకి డిసీజ్ డయాగ్నోసిస్ అయినా అట్లీస్ట్ 5 ఇయర్స్లో ఫస్ట్ ఎగ్జామినేషన్ రెటీనా చెకప్ అనేది అవ్వాలి. రెటీనా చెకప్ అంటే మీరు ఆఫ్థాల్మాలజిస్ట్నే ఖచ్చితంగా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎవరు వెళ్ళినా సరే చూపు పరీక్ష చేస్తాము, తర్వాత డైలేటింగ్ డ్రాప్స్ వేసి రెటీనాని పూర్తిగా ఎగ్జామిన్ చేస్తాము. టైప్2 డయాబెటీస్ అంటే ఏజ్ కొంచెం ఎక్కువ వచ్చిన వాళ్ళకి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే డయాబెటీస్, వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలిసే

0: అప్పటికే వాళ్ళ బాడీ మెటబాలిజంలో ఆల్రెడీ కొన్ని ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా డయాగ్నోసిస్ అయిన వెంటనే ఫస్ట్ 1 ఇయర్లోనే రెటీనా చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా అంతే, ప్రెగ్నెన్సీలో డయాగ్నోసిస్ ఉన్న వెంటనే ఫస్ట్ ఒక ఐ చెకప్ అవ్వాలి, తర్వాత డెలివరీ అయ్యే వరకు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఐ చెకప్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి.
1: ఈ రెటినోపతి ఒకవేళ వచ్చిన వాళ్ళకి మనం ఏం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: రెటినోపతి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి తెలుసుకోవాలి, మనందరికీ తెలుసు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ద క్యూర్. అండ్ డిసీజ్ వచ్చినా కూడా అది రివర్సిబుల్ డ్యామేజ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మనం కంటికి ఎక్కువ కాలము చూపు ఇబ్బంది కలగకుండా కాపాడుకోవచ్చు. సో ఫస్ట్ జనరల్గా ఏంటంటే చాలామందికి బాగా సివియారిటీ పెరిగే వరకు విజన్ ప్రాబ్లం అనేది రాదు, అంటే చూపు పరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
1: సో
0: అంటే మాకు కొంతమంది వస్తారు జస్ట్ గ్లాస్ చెకప్కి వస్తారు, వచ్చి మీకు రెటీనా చెకప్ అవసరం అండి డయాబెటీస్ అంటే నాకు బాగానే కనిపిస్తుంది ఎందుకు చెకప్ చేయించుకోవాలి అని అంటారు. బట్ మనకు కనిపిస్తున్న కంట్లో ఎలాంటి నొప్పి లేకపోయినా కానీ స్టిల్ మీకు ఆ డయాబెటీస్ సంబంధించి రెటినోపతి స్టేజ్ స్టార్ట్ అయి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా రెటినోస్కోపీ ఆ రెటీనా ఎగ్జామినేషన్ చేయించుకుంటేనే తెలుస్తుంది. అందులో రకాలు ఉంటాయి, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సివియర్ స్టేజ్కి వెళ్ళినాక ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు అది ఇర్రివర్సిబుల్ స్టేజ్లో ఉంటుంది. సో డ్యామేజ్ తక్కువ అవుతుంది, డ్యామేజ్ మనం ఎక్కువ కాపాడుకోలేకపోవచ్చు. అదే ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్ అయితే మనం ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఆపొచ్చు. డయాబెటీస్ని ఎనీవేస్ బాడీలో నుంచి తీసేయలేం, సో దానివల్ల వచ్చే డ్యామేజ్ని కంప్లీట్గా ఆపేయడం అనేది జరగదు. కానీ దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకొని సైట్ థ్రెటనింగ్ అంటే విజన్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడానికి ఉంటుంది. ఇంకా సిమ్టమ్స్ పేషెంట్కే తెలిసి వచ్చే వాళ్ళు ఏంటంటే సడన్గా వాళ్ళకి అవుట్ ఆఫ్ బ్లూ సడన్గా ఉదయం లేసేటప్పటికి వాళ్ళకి చూపులు అక్కడక్కడ బ్లాక్ డాట్స్ లాగా కనిపిస్తున్నాయి అని చెప్తారు. సడన్గా కొంతమంది ఒక కన్నంతా నాకేం కనిపించట్లేదు, ఏదో తెరలు తెరలుగా కనిపిస్తుంది అని చెప్తారు. ఇది సివియర్ స్టేజ్ వచ్చినాక ఇవన్నీ. కానీ ఈ స్టేజ్ రాకముందే మీరు రెగ్యులర్ ఐ చెకప్స్ వల్ల ముందే డయాగ్నోస్ చేసుకొని ఆ స్టేజ్కి వెళ్లకుండా మనం కాపాడుకోగలిగి ఉండొచ్చు. ఇంకొకటి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరికైతే వాళ్ళకి బీపీ ఉంటుందో, లిపిడ్స్ అంటే వాళ్ళ కొలెస్ట్రాల్స్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఇలా ఎక్కువ ఉన్న వాళ్ళకి రిస్క్ శాతం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
1: సాధారణంగా ఇప్పుడు ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి మేడం కంటికి సంబంధించి మొత్తం, ఈ రెటినోపతి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ మనకు సాధారణంగా ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి?
0: డయాబెటిక్ రెటినోపతి టెస్ట్ చేయించుకోవాలనుకుంటే ఫస్ట్ మనకి సిస్టమాటిక్ టెస్ట్లు ఉంటాయి, తర్వాత ఆక్యులార్ అంటే కంటికి సంబంధించిన పరీక్షలు మాత్రమే ఉంటాయి. కంటికి సంబంధించిన పరీక్షలు అంటే ఫస్ట్ చూపు పరీక్ష చేస్తాము, తర్వాత స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ అంటే కంటిని ఒక బయో మైక్రోస్కోప్ ద్వారా కంటిని క్షుణ్ణంగా హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ కింద చూస్తాము. డయాబెటీస్ అనేది లెన్స్ అంటే క్యాటరాక్ట్ శుక్లాలు రావచ్చు, గ్లకోమా అంటే నీటి కాసులు రావచ్చు, అలానే కార్నియా నల్లగుడ్డి ఇబ్బంది కలగవచ్చు, రెటీనా ఇబ్బంది కలగవచ్చు, కంటి నుంచి బ్రెయిన్కి కనెక్ట్ చేసే ఆప్టిక్ నర్వ్ కూడా ఇబ్బంది కలగవచ్చు. సో డయాబెటీస్ ఏన్ని వదలదు, అన్ని దేన్నైనా ఎఫెక్ట్ చేయగలదు. సో ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కంటి అన్ని స్ట్రక్చర్స్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి. తర్వాత రెటీనా టెస్ట్ చేస్తాము. ఒకవేళ రెటీనాలో దానికి సంబంధించినవి ఏమైనా మార్పులు ఉన్నాయి, దానికి ఇంకా ఫర్దర్గా వెళ్ళాల్సి వస్తుంది అని అంటే ఓసీటీ టెస్ట్, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రామ్ అని అంటారు టెర్మినాలజీ. సో దాంట్లో ఏంటంటే మనకి ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరము, ఏమైనా కంటికి సంబంధించి ఇంజెక్షన్స్ ఏమైనా అవసరమా, లేజర్ చేయడం అవసరమా అనేది మనకు ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఈ మధ్య మనకి డిజిటల్ అనేది ఇట్స్ ఎ 2-way word. సో దాన్ని మంచి పరంగా వాడుకోవడానికి ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెలిమెడిసిన్ అని వస్తుంది. సో కొత్తగా ఫండస్ కెమెరాస్ అని వస్తున్నాయి. ఒకవేళ ఊళ్ళల్లో ఉన్న జనాలైనా సరే ఇలా ఫండస్ కెమెరా తీసుకొని దాన్ని టెలిపతి ద్వారా వేరే చోటుకి పంపిస్తే ఎక్కడైతే స్పెషలిస్టులు ఉంటారో వాళ్ళకి ఆ ఫోటో చూసే ఆ పేషెంట్కి ఫర్దర్గా హయ్యర్ సెంటర్స్కి రిఫరల్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. సో ఈ అప్కమింగ్ టెక్నాలజీని మంచిగా వాడుకుంటే దీనికి కూడా డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్కి చాలా బాగా వాడుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు మీరు అన్నట్ల వాళ్ళకి ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు అవసరమా మేడం గారు?
0: అవునండి, డయాబెటిక్ రెటినోపతి అనేది మెయిన్ ఎక్కువ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేని వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది ఒకటి. ఇంకొకటి వాళ్ళకి ఏజ్ ఆఫ్ ఆన్సెట్ లెస్ దాన్

0: థర్టీ ఇయర్స్ డయాబెటీస్ వచ్చిందా, మోర్ దాన్ 30 ఇయర్స్ డయాబెటీస్ వచ్చిందా అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఇంకొకటి, డయాబెటీస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ డయాబెటీస్ ఉంది వాళ్ళకి, అంటే డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్, ఈ మూడు మేజర్ రోల్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. సో వీళ్ళు ఖచ్చితంగా హెచ్బిఏవన్సీ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్. ఈ షుగర్ టెస్టులు కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ కంట్రోల్లో ఉంటే మనం ఫర్దర్గా డయాబెటిక్ రెటినోపతిని ఎక్కువ సివియారిటీ రాకుండా కాపాడుకోవడానికి, కళ్ళను కాపాడుకోవడానికి ఉంటుంది. అండ్ ప్రతి సంవత్సరము ఖచ్చితంగా రెటీనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం యాన్యువల్ చెకప్ అనేది కంపల్సరీ.
1: ఇకపోతే మేడం గారు, మనకి ఇప్పుడు శుక్లాలని అంటుంటారు, వయసు రీత్యా వస్తుంటాయి అని అంటుంటారు కదా, ఈ శుక్లాలు దానికి ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి, దానికి ఆపరేషన్స్ కానీ ఏ విధంగా చేసుకోవాలి?
0: శుక్లాలు జనరల్గా
1: మనల్ని క్యాట్రాక్ట్,
0: అవును క్యాట్రాక్ట్ మనకు తెలిసింది ఎక్కువ మందికి వయసు ముదిరినాక వచ్చేవి, అంటే ఏజ్ రిలేటెడ్ సెనైల్ క్యాట్రాక్ట్ అంటారు. అలానే కాకుండా చిన్నపిల్లల్లో కూడా రావచ్చు, కొంతమంది పుట్టుకతో కూడా క్యాట్రాక్ట్తో డెవలప్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి ఏదైనా మదర్ ఊంబ్లో ఉన్నప్పుడే మదర్కి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ రావటం కానీ, ఎనీ వాళ్ళ మదర్కి ఏదైనా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల బేబీ డెవలప్మెంట్ అప్పుడే క్యాట్రాక్ట్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఇలా చిన్న పిల్లలకి పుట్టుకతోనే వచ్చిన క్యాట్రాక్స్ ఏంటంటే ఇమీడియట్గా, ఒకవేళ అవి విజన్ని థ్రెటన్ చేస్తాయి అనుకుంటే ఇమీడియట్గా సర్జరీ, పుట్టిన పిల్లలకైనా సరే. కొంతమంది చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చిన్న పాపకి ఎందుకు సర్జరీ అనేది. అలాంటి వాళ్ళకి తర్వాత క్యాట్రాక్ట్ తీసినా సరే వాళ్ళకి చూపు అనేది రాదు ఒక ఏజ్ దాటినాక. సో పెద్దవాళ్ళకి అనేది ఏజ్ పెరిగే కొద్దీ అది ముదిరినాక అనేది క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తాము, ఎర్లీ స్టేజెస్లో చేయము. ఇంకొకటి, ఎవరికి ఎక్కువ రావచ్చు అంటే ఈ క్రానిక్ డిసీజెస్, మెటబాలిజంని డిస్టర్బ్ చేసే డిసీజెస్ అయినా, లైక్ డయాబెటీస్ కావచ్చు, వాళ్ళు వాడే మెడిసిన్స్ వల్ల కావచ్చు, ఎనీ మెటబాలిక్ డిసీజ్, స్మోకింగ్, మన స్మోకింగ్ హిస్టరీ కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, ఇలా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. రేడియేషన్, కొంతమంది యూవీ రేడియేషన్స్, రేడియేషన్ కొంతమంది వర్క్ ఎన్విరాన్మెంట్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి రావచ్చు. రీసెంట్గా ఏంటంటే కోవిడ్ టైంలో చాలామందికి స్టీరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో వాళ్ళకు కూడా ఒక టైప్ ఆఫ్ క్యాట్రాక్ట్ అనేది అలాంటి స్టీరాయిడ్స్, ఆస్మా ఉన్న వాళ్ళకి ఇన్హేలర్స్ వాడతారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది న్యాచురల్ మెడిసిన్స్ ఎక్కువ వాడతారు, ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ ట్రీట్మెంట్లో, అలాంటి వాళ్ళకు కూడా క్యాట్రాక్స్ ఎక్కువ వచ్చే రిస్క్ ఉంటుంది.
1: మీరు అన్నారు ఇంతకుముందు అప్పుడే పుట్టిన నవజాతి శిశువుల్లో క్యాట్రాక్ట్ అన్నారు, ఇంకా వాళ్ళకి ఎలాంటి కంటి సమస్యలు వస్తాయి మేడం అప్పుడే పుట్టిన బిడ్డలు?
0: నవజాత శిశువులకు వచ్చేది రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటారు. ఇది ఎక్కువ రిస్క్ ఏంటంటే తక్కువ వెయిట్తో పుట్టినప్పుడు, బేబీ వెయిట్ లెస్ దాన్ 2 కేజెస్ ఉన్న బేబీస్, లేకపోతే 30 to 32 వీక్స్ నిన్నకున్నానే పుట్టిన బేబీస్కి, ఒకవేళ బేబీకి ఎనీమియా కానీ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న బేబీస్, పుట్టినప్పుడు వాళ్ళకి శ్వాస సరిగ్గా అందనప్పుడు ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ అందిస్తూ ఉంటారు, అలాంటి బేబీస్కి ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందండి. అలాంటి బేబీస్ వాళ్ళకి ఏంటంటే మదర్ ఊంబ్లో ఉండే రెటీనా అనేది డెవలప్ అవ్వాలి. వీళ్ళకి రెటీనా పూర్తిగా డెవలప్ అవ్వకముందే పుడతారు కాబట్టి ఈ ఎక్స్టర్నల్ కండిషన్స్ ఆ రెటీనా డెవలప్మెంట్కి అంత ఫేవరబుల్గా ఉండవు. సో అది రెటీనా నార్మల్గా డెవలప్ అవ్వకుండా అబ్నార్మల్గా డెవలప్ అవ్వటం వల్ల ఆ బేబీస్కి కంట్లో ఒత్తిడి పెరగటము, గ్లకోమా రావచ్చు, క్యాట్రాక్ట్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే పెద్ద లావుట్ అద్దాలు, హై మైనస్ పవర్స్ డెవలప్ అయ్యేది ఉంటుంది. ఒకవేళ హై రిస్క్ గ్రూప్లో ఉంటే కనుక రెటీనా జారిపోయి వాళ్ళు జీవితాంతము బ్లైండ్నెస్తో ఉండాల్సిన సిచ్యువేషన్ వరకు వెళ్తారు. సో గవర్నమెంట్ ఏంటంటే ఖచ్చితంగా ప్రీమెచ్యూర్ బేబీస్కి ఒక రెటీనా చెకప్ ఖచ్చితంగా, ఏదైతే హాస్పిటల్లో డెలివరీ అయ్యి బేబీని డిశ్చార్జ్ చేస్తారో బిఫోర్ డిశ్చార్జ్ ఒక రెటీనా ఎగ్జామినేషన్ అనేది మ్యాండేటరీ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. ఆర్ఓపి ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలా దానికి సంబంధించి. సో దీనికి అవేర్నెస్ తక్కువ ప్రజెంట్, ఎస్పెషల్లీ గ్రామాల్లో ఉండే వాళ్ళకి అంత తెలీదు. తర్వాత ఎప్పుడో కొంచెం బేబీ పెద్దయినాక చూపెందుకు తక్కువ ఉందని అనుకుంటారు. ఒక స్టేజ్ దాటితే దాన్ని మనం ట్రీట్ చేయలేని పరిస్థితి వస్తుంది. సో ఎవరైనా ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటే ఖచ్చితంగా ముందే దానికి బేబీ పుట్టిన వెంటనే ఒక రెటీనా టెస్ట్ చేయించుకొని దానికి ఏమైనా ట్రీట్మెంట్ చికిత్స అవసరమైతే దాని పరంగానే చికిత్స చేయాల్సి ఉంటుంది. దానికి
1: మనకి గ్లకోమా కూడా చాలా, అదే ప్రెజర్స్ పెరిగాయి, గ్లకోమా వచ్చింది అని అంటుంటారు మేడం. ఈ గ్లకోమా గురించి కూడా, ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ లేదు, దాని గురించి కూడా వివరంగా తెలియజేయండి.
0: గ్లకోమాని మన తెలుగు టెర్మినాలజీలో

0: నీటి కాసులు అంటారండి.
1: అవునండి.
0: రీసెంట్గానే గ్లకోమా వీక్ కూడా అయింది లాస్ట్ వీకు.
1: అవును.
0: మార్చి 2nd వీక్లో జనరల్గా గ్లకోమా వరల్డ్ గ్లకోమా వీక్ వరల్డ్ గ్లకోమా డే జరుగుతుంది. సో నీటి కాసులు అనేది కంటి నరము నాడి సంబంధిత, కంటి నుంచి రెటీనా సెల్స్ అన్నీ వెళ్ళి ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది. సో మనల్ని బాడీలో ఏ ఆర్గాన్ పనిచేయాలన్నా ఫైనల్గా ఆ నర్వ్ అనేది బ్రెయిన్కి అటాచ్ ఉంటుంది. ఈ బ్రెయిన్కి కనెక్ట్ చేసే నర్వ్ డ్యామేజ్ అయితే కనుక అది వన్స్ డ్యామేజ్ అయితే అది ఇర్రివర్సిబుల్. వన్స్ అది మనకు పుట్టుకతో ఏ అయితే కణాలు వస్తాయో అందులో అవి మళ్ళీ రీగ్రోత్ అవ్వడం అనేది జరగదు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రెజర్స్ పెరగడం, పెయిన్ ఉంటుంది పేషెంట్కి, వాళ్ళు త్వరగా రీచ్ అవుతారు. కొంతమందికి ఎస్పెషల్లీ స్మోకింగ్ హిస్టరీ ఉన్న పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకి, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఏదైనా కార్డియాక్ ఇష్యూస్ ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే నొప్పి ఎక్కువ ఉండదు, వాళ్ళకి నొప్పి తెలీదు కానీ స్లోగా సెంట్రల్ విజన్ ఒకటే కనిపిస్తుంది, చుట్టూ ఉండేదంతా వాళ్ళకి మూసుకుపోతున్నట్లు ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి సిమ్టము ఉండదు, అలానే డ్యామేజ్ అయిన స్టేజ్ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువగా మనం దాన్ని డ్యామేజ్ని రివర్స్ చేయడానికి ఉండదు. సో ఖచ్చితంగా అబౌవ్ 40 ఇయర్స్ దీనికి కూడా ఒక రొటీన్ ఐ చెకప్, ఒక ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఇలాంటి డిసీజెస్ అన్నిటికీ మొత్తము చెకప్ చేసి దేనికి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. ఇంకోటి గ్లకోమా మెయిన్ ఫ్యామిలీస్లో రన్ అయ్యే ఇష్యూ ఎక్కువ ఉంటుంది, అంటే మదర్కి కానీ ఫాదర్కి కానీ హెరిడిటరీ, అవును, సిబ్లింగ్స్కి ఎవరికైనా గ్లకోమా ఉంటే నెక్స్ట్ జనరేషన్కి కానీ వాళ్ళ సిబ్లింగ్స్కి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
1: అయితే మేడం గారు, మీరు అన్నట్టు ఇప్పుడు ప్రెజర్స్ అన్నారు కదా, ఈ గ్లకోమాకు సంబంధం ఉంటుంది అన్నారు, అవి ప్రెజర్ సాధారణంగా ఎంత ఉండాలి, అంటే ఇట్లా చిన్నపిల్లల్లో రకరకాలు ఏమైనా ఉంటుంది మేడం గారు?
0: జనరల్గా అండి కంట్లో మనము 20-22 మధ్యలో మెయింటైన్ అవ్వాలి. ఇప్పుడు బాడీలో ఎలా అయితే బ్లడ్ ప్రెషర్ ఉంటుందో అలానే కంట్లో కూడా ఐ ప్రెషర్స్ అనేవి ఉంటాయి. ఎలా బీపీ 130-80 అని ఒక నార్మ్ లాగా ఉంటుందో కంట్లో కూడా మనము 21 అనేది ఒక కట్ ఆఫ్ మార్క్గా వాడుకుంటాము. లెస్ దాన్ 21 ఎంత ఉన్నా పర్వాలేదు, తక్కువ మరీ తక్కువ ఉంటే కొన్ని డిసీజెస్లో తక్కువ వస్తుంది, బట్ మోర్ దాన్ 21 ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మనము స్క్రూటినీ చేయించుకోవాల్సి ఉంటుంది కంటిన్యూస్. ఒకవేళ నరం బాగున్నా సరే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మనము ఎవ్రీ 6 మంత్స్ to 1 ఇయర్ మళ్ళీ చెకప్కి వెళ్ళి ఆ ప్రెజర్స్ మానిటర్ చేసుకోవాల్సి ఉంటుందండి.
1: ఆ ప్రెజర్స్ ఏమన్నా మనం తగ్గించే
0: మెడిసిన్స్ ఉన్నాయండి, మెడికేషన్ ఉంది, దాది స్టేజింగ్. ఫస్ట్ ఏమో సర్జరీ లేకుండా ఓన్లీ మెడికేషన్స్తోనే దాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తాము. దానితో పాటు ఓసీటీ అను విజువల్ ఫీల్స్ అని కొన్ని టెస్ట్స్ ఉంటాయి, ఎంతవరకు నర్వ్ డ్యామేజ్ ప్రోగ్రెస్ అవుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్గా మెడిసిన్సే సరిపోతాయా, లేదు మెడిసిన్స్తో అన్ని రకాల మెడిసిన్స్ వాడినా కానీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే తర్వాత ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, నీటి కాసుల ఆపరేషన్.
1: చూపు
0: అదే ఇప్పుడు వరకు ఏం డ్యామేజ్ అయ్యిందో దాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేం. ఆప్టిక్ నర్వ్ డిసీజ్ కానీ రెటీనల్
1: డిసీజ్
0: ఎంత అది పోతుంది. ఇప్పటి నుంచి ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనము ప్రిజర్వ్ చేయడానికి ఉంటుంది,
1: అక్కడ వరకు
0: ఆపుకోవచ్చు.
1: ఇప్పుడు పిల్లలు కూడా చాలా మంది, చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి కంటి సమస్యలు పెరుగుతున్నాయి అంటున్నారు, అది ఎంతవరకు నిజం, వాళ్ళు ఎలా జాగ్రత్తలు పడాలి మేడం?
0: చిన్నపిల్లల్లో కంటి సమస్యలు అంటే ఎక్కువ వరల్డ్ వైడ్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ కిందకు వస్తుంది అండి. అది అంటే మనం సంథింగ్ విచ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, మనం చేయగలిగింది ద బ్లైండ్నెస్ అవును. లెస్ దాన్ 14 ఇయర్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో పిల్లలకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు, అంటే కళ్ళ అద్దాల సమస్య ఏమైనా ఉంటే లెస్ దాన్ 14 ఇయర్స్ కిడ్స్కి మనం కరెక్ట్ నెంబర్ కనుక వాళ్ళకి అద్దాలు పెడితే వాళ్ళు ఒక రిస్క్ లేజీ అయ్యి అనేది డెవలప్ అవ్వకుండా కాపాడవచ్చు. ఖచ్చితంగా గ్లాస్ పవర్ ఉంటే, కొంతమంది పేరెంట్స్ వస్తారు మా దగ్గరికి అంత చిన్న వయసులో అద్దాలు ఎందుకు వాడాలి, ఏమవుతుంది ఫ్యూచర్లో వాడుకుంటాం కొంచెం పెద్ద అయినాక, కాదండి బ్రెయిన్ డెవలప్ అవ్వేటప్పటికి మీరు ఆ తర్వాత అద్దం వాడినా బేబీ చూపు అనేది ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు. సో బిలో 14 ఇయర్సే ఖచ్చితంగా అద్దం నెంబర్ ఉంటే చూపించాలి. మెడికల్ మా పరంగా అయితే ఫస్ట్ 6 ఇయర్స్లో ప్రతి కిడ్కి ఒక విజన్ చెకప్ అనేది కంపల్సరీ. సో ఏదైనా ప్లస్ పవర్స్ కానీ మైనస్ పవర్స్ కానీ ఏమైనా ఉంటే ముందే మనం దాన్ని డిటెక్ట్ చేసి గ్లాసెస్ పెడితే

0: ఇది ప్రివెంటబుల్ బ్లైండ్నెస్. ఇది ఖచ్చితంగా గ్లాస్ వాడితే వాళ్ళకి 100% విజన్ లైఫ్ లాంగ్ ఖచ్చితంగా గ్యారంటీ ఉన్న కాజ్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. గ్లాసెస్ కంపల్సరీ వాడాల్సి వస్తుంది.
1: నల్లగుడ్డుకు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తుంటాయి?
0: నల్లగుడ్డు కంటే అది కూడా ఏజ్ రిలేటెడ్, పుట్టుకతోనే నల్లగుడ్డు సమస్యలు ఉంటాయి. అదే మెట వాళ్ళకి హెరిడిటరీ డిసీజెస్ వల్ల రావచ్చు. ట్రామా మెయిన్గా ఏంటంటే కెమికల్ ఇంజరీస్, ఏదైనా పని చేసుకునేటప్పుడు వాటి వల్ల సామాగ్రి వల్ల ఫిజికల్ ట్రామా జరగటము, ఆడుకునేటప్పుడు బాల్స్ తగలటము, ఇలాంటి వాటి వల్ల నల్లగుడ్డు త్వరగా ఎఫెక్ట్ అవుతుందండి. ఇంకొకటి డ్రైనెస్, మనకి ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పుడు కంప్యూటర్స్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళల్లో కంటి మీద ఉండే కన్నీటి పొర అనేది ఉంటుంది. అది ఎక్కువ డ్రై అయితే పొర తక్కువగా ఉన్నప్పుడు ఆ కన్నీటిది ఎంత శాతం ఉండాలంత లేనప్పుడు కన్ను డ్రై అయిపోతుంది. ఇంకొకటి డయాబెటీస్ వాళ్ళల్లో కూడా నల్లగుడ్డు సమస్య రావచ్చు. వాళ్ళకి కార్నియల్ సెన్సేషన్స్ తగ్గడం వల్ల కూడా నల్లగుడ్డు సమస్యలు అనేది వస్తాయి. కొంచెం పెద్దవాళ్ళకి కొయ్యకండ అంటారు, కంటి పైన పొర వస్తుంది నల్లగుడ్డు మీద వరకు, కండ దుర్మాంసం అంటారు దాని, అది ఒకటి నల్లగుడ్డు సమస్య. ఇంకోటి కొంచెం లెస్ కామన్ ఏంటంటే కెరటోకోనస్. ఈ జనరల్గా ఈ టీనేజ్ కిడ్స్ ఎర్లీ 20స్లో ఉన్న వాళ్ళకి నల్లగుడ్డు వంపు అనేది మనకు అందరికీ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వంపు ఒకచోట పలచగా ఉంటుంది వాళ్ళకి. అలాంటివి ముందే డిటెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఏంటంటే ఆ వంపు బాగా ఎక్కువైపోయి థిన్ అవుట్ అవడం వల్ల ఆ నల్లగుడ్డుకు చిన్న రంధ్రం లాంటిది పడే రిస్క్ ఉంటుంది. సో ఇవన్నీ ముందే ఐ ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల డిటెక్ట్ చేసి ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు.
1: ఇవన్నీ ప్రివెంట్
0: చేయొచ్చండి.
1: కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా
0: లేదండి.
1: అయితే మేడం గారు అంటుంటారు మన వాళ్ళు ప్రతి మనిషి చనిపోతూ కూడా వాళ్ళు కళ్ళు దానం చేసి ఇద్దరికి ప్రాణం ఇవ్వండి అని, ఇద్దరికి చూపు ఇవ్వండి అని అంటుంటారు కదా, అది ఏ విధంగా చేస్తారు మేడం గారు?
0: జనరల్గా
1: సర్జరీ కానీ
0: అవును, కొంతమంది బ్రతుకున్నప్పుడే ఐ ప్లెడ్జ్ చేస్తారండి. అంటే బ్రతుకున్నప్పుడే నా కళ్ళు నా చనిపోయిన తర్వాత ఇంకొకరికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో వాళ్ళు ముందే ప్లెడ్జ్ చేసుకుంటారు. లేకపోతే నెక్స్ట్ టూ కిన్, మనకి ఎవరైతే చనిపోయిన వాళ్ళకి ఎవరైతే లీగల్గా ఉంటారో వాళ్ళు ఈ ఐ డొనేషన్ సెంటర్కి కాల్ చేసి మాకు సముఖంగా ఉన్నాము ఇలా ఐ డొనేషన్ చేయడానికి అని వాళ్ళు ఒప్పుకుంటే దానికి సంబంధించిన టీం వస్తారు. దానికి ఏమి ఆపరేషన్ థియేటర్లు అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఇంట్లో కూడా ఈ ఐబాల్ హార్వెస్టింగ్ అనేది చేయొచ్చు. సో జస్ట్ మీకు ఒక చిన్న కిట్ మనమే తెచ్చుకుంటాము మేమే, తర్వాత దాన్ని ఐబాల్ని తీసుకొని దాంట్లో కార్నియా మెయిన్ నల్లగుడ్డుని హార్వెస్ట్ చేసి, మీరు ఇందాక చెప్పాను నల్లగుడ్డు సమస్యలు కొంచెం తెల్లగా అవటము, ఈ నల్లగుడ్డు తెల్లగా అయ్యి దానివల్ల చూపు తగ్గిన వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళని నల్లగుడ్డు తీసి పెట్టొచ్చండి. ఇది చనిపోయినప్పటి నుంచి ఫస్ట్ 6 to 12 hours లోపల అయితే అది మంచిగా ఉపయోగపడటానికి తీసుకోవాలి. 12 hours తర్వాత అయినా తీసుకోవచ్చు, విత్ ఇన్ 24 hours కూడా. బట్ కొంతమందికి ఏంటంటే క్వాలిటీ తగ్గుతుంది. సో క్వాలిటీ తగ్గితే అంత మంచిగా ఉపయోగించుకోలేకపోవచ్చు. ఇంకొకటి ఏదైనా లేట్ అవుతుందని అనుకుంటే మనం ఆ రూమ్లో ఫ్యాన్లు ఆపేయటము, ఏదైనా ఐలిడ్ కంప్లీట్గా క్లోజ్ చేసి చనిపోయిన వారి మీద దాని మీద ఏదైనా కాటన్ ఏదైనా వాటర్లో సోక్ చేసిన కాటన్ పెట్టడము, ఆ రూమ్లో ఎక్కువ డ్రైనెస్ లేకుండా చూసుకోవడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువసేపు ఆ కార్నియాని మనం ప్రిజర్వ్ చేయడానికి ఉంటుందండి.
1: అయితే మీరు అన్నట్లు హాస్పిటల్కి తీసుకెళ్ళి శవాన్ని తీసుకొని
0: అవసరం లేదండి. నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు దాదాపు 1000 పైన చేశాను. రోడ్డు మీద రోడ్డు పక్కన చేసిన కేసులు ఉన్నాయి. క్రిమిటోరియంకి వెళ్ళి అక్కడ క్రిమేట్ చేసే ముందు కూడా, ఒక 10 minutes ముందు కూడా హార్వెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి.
1: ఓహో, ఇప్పుడు ఆ నల్లగుడ్డు వేరే వాళ్ళకి అమర్స్తే ఇద్దరికి
0: అవునండి. ఒకటి అందుకే ఒక పర్సన్ గనక ఐ డొనేట్ చేస్తే కార్నియా డొనేషన్, ఇద్దరు బ్లైండ్నెస్ ఇద్దరికి మనం అది ప్రివెంట్ చేయొచ్చండి.
1: డాక్టర్ మాధుర్య గారు, ఈ కంటికి సంబంధించి మా శ్రోతలతో ప్రతి విషయాన్ని వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి. నమస్కారం.
2: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ప్రపంచ వెలుగుకు మూలం కళ్ళు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం మాధుర్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి, ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
3: కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను.

0: పదకొండు నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
1: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
0: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. GRT జ్యువెలర్స్.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడువుల తామర
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: 2009లో రష్యాలోని ఎకాటెరిన్బర్గ్లో మొదట బ్రిక్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2010లో దక్షిణాఫ్రికా సభ్యత్వంతో ఇది బ్రిక్స్గా మారింది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ వంటి మరిన్ని దేశాలు ఈ కూటమిలో పూర్తిస్థాయి సభ్యులుగా చేరాయి. భారతదేశానికి బ్రిక్స్ కూటమి చైనాతో పాటు ప్రాంతీయ సమతుల్యతను సాధించడానికి, గ్లోబల్ సౌత్ నాయకత్వం చేపట్టే దిశగా ఎదగడానికి, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించడానికి, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఒక ముఖ్యమైన వేదికగా దోహదపడుతోంది. ఈ సంవత్సరం బ్రెజిల్ నుంచి కూటమి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన భారత్ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్ 12-13 తేదీల్లో ఢిల్లీలో ఈ సదస్సు జరగనుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత స్థాపనకు బ్రిక్స్ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈసారి సదస్సును నిర్వహిస్తున్నారు. మానవాళికి మొదటి ప్రాధాన్యత అనే దృక్పథంతో ఈ సదస్సు కార్యక్రమాలను రూపొందించారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా వ్యవస్థాపక దేశాలతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా తదితర నూతన సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వం, సరఫరా గొలుసు పునరుద్ధరణ, గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. సభ్యదేశాల మధ్య స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. భారత్ ఈ సంవత్సరం బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న సెప్టెంబర్లో జరిగే ప్రధాన శిఖరాగ్ర సదస్సుకు ముందే వివిధ శాఖల మంత్రులు, అధికారుల స్థాయి సమావేశాలను దేశంలోని పలు రాష్ట్రాల్లోని నగరాల్లో నిర్వహిస్తున్నారు. 6వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో బ్రిక్స్ పరిశ్రమల శాఖ మంత్రుల సమావేశం, 7వ తేదీన బ్రిక్స్ వాణిజ్య శాఖ మంత్రుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ నెల 22-23 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి బ్రిక్స్ కూటమి సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈకి చెందిన క్రీడాశాఖ మంత్రులు, అధికారిక ప్రతినిధులు హాజరు కానున్నారు. సమావేశంలో యువతకు విద్య, నైపుణ్యాభివృద్ది, ఔత్సాహికత, ఆవిష్కరణలు, సాధికారితతో పాటు క్రీడాభివృద్ది, క్రీడా సాంకేతికత, క్రీడా పరిశ్రమ, సామర్థ్య నిర్మాణం, సంప్రదాయ స్వదేశీ క్రీడల పరిరక్షణ తదితర అంశాలపై సభ్యదేశాలు చర్చించనున్నాయి. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, వారసత్వ ప్రదేశ సందర్శన, ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం క్రీడాశాఖ మంత్రుల సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో గాలా డిన్నర్ నిర్వహించనున్నారు. 23వ తేదీ ఉదయం నిర్వహించనున్న బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రామకృష్ణ బీచ్ రోడ్ సబ్మెరైన్ మ్యూజియం, సీ హారియర్ ప్రాంతం మీదుగా సుమారు 5 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగనుంది. అనంతరం క్రీడా మంత్రుల సమావేశం, విశాఖలోని క్రీడా ప్రదేశాల సందర్శన వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికకు విశాఖపట్నం ఆతిథ్యమివ్వడం నగరానికి లభించిన అరుదైన గౌరవంగా నిలవనుంది. యువత, క్రీడలు, ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారంపై ప్రపంచ దేశాల ప్రతినిధులు చర్చించే ఈ సమావేశాల ద్వారా విశాఖపట్నం అంతర్జాతీయ క్రీడా దౌత్యపరమైన కార్యక్రమాలకు ఒక ప్రముఖ కేంద్రంగా గుర్తింపు పొందుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు అంశంపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా మా శ్రోతలందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియచేస్తోంది మీ అనంతపురం ఆకాశవాణి. పూజలు, శుభకార్యాలు, వ్రతాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఓ పండుగలా ఉంటుంది ప్రతి ఇంట్లో ఈ శ్రావణమాసమంతా కూడా. పసుపు పచ్చని గడపలతో, ఆకుపచ్చని తోరణాలతో, గలగలా గాజుల సవ్వడులతో, ఘల్లు ఘల్లుమని అడుగులు వేసే పేరంటాళ్ల రాకపోకలతో కళకళలాడే మాసం ఈ శ్రావణమాసం. మరి ఈ శ్రావణమాసంలో అది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని మన విశ్వాసం.

శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పర్వదినం వరలక్ష్మి వ్రతం. శ్రావణ పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం రోజున మహిళలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టైశ్వర్యాలు, సిరి సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి స్వరూపమే వరలక్ష్మి. ఆ దేవిని వీలైనంత అందంగా అలంకరించి పూజించే పర్వదినం వరలక్ష్మి వ్రతం. ఆ అమ్మను ప్రతిష్ఠించి అందంగా అలంకరించి పూజించడం, పిండి వంటలను నివేదించడం, సాయంత్రం తోటి మహిళలకు వాయనాలు ఇవ్వడం, ఇలా ఈ రోజంతా సందడే సందడి. ఈ పాట విందామా?

0: ರಮಣ ಗೋವಿಂದ.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: వరలక్ష్మి వ్రతం గురించిన విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. భారతీయ సంప్రదాయం ప్రకారం శ్రీ మహాలక్ష్మిని అష్టలక్ష్మిగా ఆరాధిస్తారు. 8 రూపాలు లక్ష్మీతత్వానికి 8 కోణాలు. లక్ష్మీ కటాక్షం పొందడానికి అవి 8 సోపానాలు కూడా. విశ్వకుబేరుని ప్రయాణమైన 1 రూపాయితోనే స్టార్ట్ అవుతుంది కదంటారా? అయితే ఆధ్యాత్మిక సాంస్కృతిక జీవనంలో వరలక్ష్మి వ్రతానికి విశిష్ట స్థానం ఉంది. ఈ వ్రతం భక్తి, సౌభాగ్యం, కుటుంబ అభ్యుదయాల సమాహారం, మానవుణ్ణి సన్మార్గంలో నిలిపే సంకల్ప బలమే వ్రతం. ఇహపర సౌఖ్యాలను పొందే క్రమంలో మనిషికి మానసిక సమతుల్యత, నైతిక బలం చేకూరుస్తూ సామాజిక బాధ్యతను నేర్పే భక్తి మార్గంలో వ్రతానిది ఓ అంతర్భాగం. అవునంటారా? ఇప్పుడు ఈ పాట విందామా?

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
5: వరలక్ష్మి వ్రత విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. మానవుణ్ణి సన్మార్గంలో నిలిపే సంకల్ప బలమే వ్రతమని అనుకున్నాం కదా. అష్టైశ్వర్యాల సాధన కోసం చేసే వ్రతాలలో వరలక్ష్మి వ్రతం ప్రధానమైనది. వరలక్ష్మిని కోరిన వరాలను ప్రసాదించే కరుణాప్రదాయినిగా కొలుస్తారు. స్కాంద పురాణంలో పార్వతీ పరమేశ్వర సంవాదం ప్రకారం ఓ కథ ఉంది. మగధ దేశంలోని కుండినా నగరంలో చారుమతి అనే మహిళ తమ కుటుంబ సభ్యుల పట్ల ప్రేమతో బాధ్యతతో శ్రద్ధగా తన బాధ్యతలు నిర్వర్తించేదట. చారుమతి ధర్మనిష్టకు మెచ్చిన వరలక్ష్మీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే వారి కోరికలు సిద్ధిస్తాయని అభయమిచ్చిందట. దాంతో చారుమతి తోటి స్త్రీలను కూడా ఆహ్వానించి అందరితో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది. అలా అందరి బాగు కోరుకోవడంతో ఈ వ్రతం వ్యక్తిగత శ్రేయస్సు నుంచి సామాజిక హితం వైపు సాగే ప్రయాణాన్ని సూచిస్తుంది. ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం సౌహార్దం, ప్రేమ, సామరస్యాలను పెంపొందిస్తుంది. ఇప్పుడు ఈ పాట విందామా?

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800.

0: 0420-22233.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
3: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
5: వేద వాంగ్మయంలో శ్రీ సూక్తం ప్రకారం లక్ష్మిని గుణ సమన్వితగా ఉపాసిస్తారు. వరలక్ష్మి అంటే వరాలనిచ్చే లక్ష్మి. జ్ఞానం, ధనం, ధర్మం, ప్రేమ, సంతృప్తి, సేవ, శాంతి, మంగళం అనే జీవన సంపదలను ప్రసాదించే లోకపావని వరలక్ష్మి. ఈ విలువలను జీవితంలో ఆచరించినప్పుడే ప్రతి ఇల్లు శ్రీనిలయంగా మారుతుంది. వరలక్ష్మి వ్రతం అందించే ప్రధాన సందేశం ఏంటంటే సంపద ధర్మంతో కలిసి ఉండాలి, కుటుంబం పరస్పర విశ్వాసంతో నిలవాలి, దానం కృతజ్ఞతను వినయాన్ని ప్రతిఫలించాలి, పూజలో ఉపయోగించే కలశం విశ్వసృష్టికి, నీరు జీవనానికి, మామిడి ఆకులు పంచభూతాలకు, కొబ్బరికాయ సంపూర్ణతకు ప్రతీకలు. ఇహలోక కోరికల ఊబిలో బందీలు కాకుండా నిర్మల హృదయంతో ధర్మ మార్గంలో నడవడమే నిజమైన ఐశ్వర్యం అని బోధిస్తుంది అమ్మవారి ఆసనమైన పద్మం. వరలక్ష్మి వ్రతాన్ని కుటుంబ సమైక్యత, కృతజ్ఞత, స్వీయ క్రమశిక్షణ, ధాతృత్వం, ఆధ్యాత్మిక చింతనలను పెంపొందించే సాంస్కృతిక ఉత్సవంగా ఉండాలి. సమస్త భాగ్యాలకు ప్రతిరూపమైన లక్ష్మీదేవి మోహరహితంగా పవిత్రత, వైరాగ్యం, జ్ఞానంతో జీవించమని బోధిస్తుంది. అష్టలక్ష్ముల అనుగ్రహంతో ధనం, ధర్మం, ప్రేమ, సంపదలన్నీ సమన్వయమైనప్పుడే జీవితం పరిపూర్ణంగా వికసిస్తుంది. ధర్మబద్ధమైన జీవనంతో ఆత్మజ్ఞానాన్ని సాధించడమే వరలక్ష్మి వ్రతంలోని అంతర్లీన అర్థం. మరి సిరులను కురిపించే ఆ శ్రీలక్ష్మిని వరాలు కురిపించమని వరలక్ష్మీదేవిని ప్రార్థించి ఆ తల్లి కృపకు పాత్రులుదాం. మన ఇల్లు లక్ష్మీ నివాసం కావాలని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండాలని ఆ తల్లిని మనసారా వేడుకుందాం. మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ మన తరువాతి తరాలకు ఆ విలువలను అందజేస్తాం. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఇప్పుడు వినండి ఈ శ్లోకం.

0: అభిమాన శ్రోతలందరికీ మరొకసారి వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు తెలియచేస్తోంది మీ అనంతపురం ఆకాశవాణి. శ్రోతలింతవరకు వరలక్ష్మీవ్రత విశేషాలతో పాటు మంచి చిత్రగీతాలు కూడా విన్నారు కదా. ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. తరువాత కార్యక్రమం శభాషాంధ్ర శీర్షికన కొండపల్లి కోట రూపకం విందాం. వినే ముందుగా ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యి కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి

0: నమస్కారం. సెభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రముఖ పర్యాటక కేంద్రం కొండపల్లి రూపకం వింటారు. రచన శ్రీ అనిల్ డ్యానీ, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి, కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ.

0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టత ఉంది, ఒక వైవిధ్యత ఉంది, ఒక నేపథ్యం ఉంది. భిన్న వర్ణాల పుష్పాలతో కూర్చిన కదంబమాల వంటి మన శభాష్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం చారిత్రాత్మకంగా పేరు పొందిన కొండపల్లి కోట గురించి తెలుసుకుందాం.
1: భారతదేశ చరిత్రలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు నేలకు మహత్తరమైన చరిత్ర ఉంది. అనేక మంది రాజులు చక్రవర్తుల పాలనలో ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. ఆనాటి పరిపాలన ఆనవాళ్లు నేటికి సజీవంగా అనేక ప్రాంతాల్లో మనకి కనబడుతూ నాటి రోజులకి సాక్ష్యాలుగా నిలబడి మనకి ఎన్నో అనుభవాల్ని అనుభూతులని పంచుతున్నాయి. అలాంటి గంభీరమైన చరిత్ర ఉన్న ప్రాంతం కొండపల్లి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమైన పట్టణంగా ఉన్న విజయవాడకి పశ్చిమాన దాదాపు 24 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది. ఇటీవలే గ్రామస్థాయి నుంచి నగర పంచాయతీగా మారింది కొండపల్లి. చారిత్రక ఆధారాలు కనుక తీసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ముసునూరి రాజుల కాలంలో ఈ కోట నిర్మితమైంది. ఢిల్లీ సుల్తానులను ఈ నేల మీద నుంచి ఓడించి తెలుగు వీరుడు ముసునూరి ప్రోలయ్య ఈ కొండపల్లి కోటను కట్టించాడు అని

చరిత్ర చెబుతోంది. నిర్మాణం మాత్రం పూర్తిగా ప్రోలయ వారసుల కాలంలో పూర్తయింది. దీనికి సంబంధించిన శాసనం ఒకటి గుంటూరు జిల్లా కొల్లూరులో దొరికింది. కొండపల్లి కోట నిర్మాణపరంగా చాలా విశిష్టమైంది. ఏ ఒక్క బురుజు ఆనవాలు కూడా కింద మార్గం నుంచి చూస్తే కనబడే అవకాశమే లేదు. కానీ కొండ పైకి వెళ్ళి చూస్తే మాత్రం అద్భుతమైనటువంటి నగరంలాగా ఉన్న కోట కళ్ళ ముందర ఆవిష్కృతమవుతుంది. ఈ కోటకి 3 ప్రవేశ మార్గాలున్నాయి. కొండపల్లి గ్రామం నుంచి మెట్ల ద్వారా కోటపైకి చేరుకోవడం, 2వది ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారి నుంచి వాహనదారుల కోసం వేసినటువంటి మార్గం ఉంది. అలాగే ఆనాటి కాలంలోనే ఉన్నటువంటి ఒక రహస్య మార్గం ప్రస్తుతం మూసుకుపోయింది. అంటే శత్రువులు కోటలోకి రాకుండా ఆనాటి కాలంలో ఉపయోగపడిన దారి అది. చరిత్రకారుల కథనం ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు కొండపల్లిని ముట్టడించిన తర్వాత దాదాపు 3 నెలల పాటు ఈ కోట మీద రాయల వారికి పట్టు చిక్కలేదు. అప్పుడు ఈ రహస్య మార్గం ద్వారానే కోట మీదకు ఆహారం వెళ్లేదని, అప్పుడు రాయలవారి మంత్రి తిమ్మరుసు ఈ దారి ఆనవాలు కనిపెట్టి మూసివేయడంతో కోటని జయించారని ఒక కథ ప్రచారంలో ఉంది. విహంగ వీక్షణంలో నుంచి చూస్తే ఈ కోట అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఇందులో ప్రధాన ద్వారం దాదాపు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. గోడలు చాలా చాలా బలంగా ఉంటాయి. ఇందులో 3 అంతస్తుల రాతిబురుజుని ఆనాడే నిర్మించారు. రాజుల పరిపాలన కోసం కొలువుతీరే రాజమహల్, రాజకుటుంబీకుల కోసం రాణి కోసం రాణిమహల్ ఈ కోటలో ఉన్నాయి. ఇందులో మనం చెప్పుకోవలసిన ముఖ్య భాగం కారాగారం. చారిత్రాత్మక కథనాలను బట్టి ఈ కోట ఖైదీలను ఉంచడానికి వినియోగించారని తెలుస్తోంది. ఆనాడే ఇక్కడి పాలకులు కోట మీద ఉండే ప్రజల కోసం మార్కెట్లని పోలి ఉండే ఒక ప్రాంతాన్ని నిర్మించారు. అవి చాలా విశాలంగా వస్తువులు పెట్టుకోవడానికి సరిపడే విధంగా కట్టడాన్ని నిర్మించడం ఆనాటి పాలకుల ముందుచూపు అని చెప్పవచ్చు. ఈనాటికి మనం కోట మీద ఆ అవశేషాలు చూడగలం. రాణివాసపు వారు స్నానం చేయడానికి అనుకూలంగా ఉండే కొలను, ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడానికి ఒక జలాశయం ఈ కోట మీద ఉన్నాయి. కోటలో ఆయుధాగారం, గుర్రపుశాల, అలాగే ఏనుగులు, గుర్రాలు వెళ్ళడానికి వీలుగా ఆనాడే రహదారుల నిర్మాణం జరిగింది. ఆయుధాగారంగా ఈ ప్రాంతం ఉంది అని చెప్పడానికి గుర్తుగా ఇప్పటికీ కొన్ని ఫిరంగులు మనం రాజప్రాసాదం ముందు భాగంలో చూడవచ్చు. కోట మీదకి నడిచి వచ్చే దారిలో అక్కడక్కడ మలుపులో ఉండే విశ్రాంతి మందిరాలు పర్యాటకుల విశ్రాంతికి ఉపయోగపడతాయి.

0: కోట రెండు కొండల మధ్యలో ఉంది. కొండపల్లిని బహుమని సుల్తానుడు కూడా పరిపాలించారు. వారి హయాంలో నిర్మించిన దర్గా ఇప్పటికీ మనం కోటలోకి వెళ్ళడానికి ముందే మనకి దర్శనమిస్తుంది. కొండపల్లిని ముందుగా ముసునూరి రాజులు నిర్మించారు అని వివిధ శాసనాల ద్వారా మనకి తెలుస్తోంది. ఆ తర్వాత రెడ్డి రాజులు దీన్ని ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఔరంగజేబు చేతిలోకి వెళ్ళిన కోట, తదుపరి నవాబులు, తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, ఆ పిమ్మట ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది. కొండపల్లి కొండల మీద చాలా పచ్చదనం విస్తరించి ఉంటుంది. దాదాపు కొన్ని వందల మైళ్ళ దూరం చిక్కటి అడవి ఉంటుంది. అందులో వివిధ రకాల ప్రాణులు ఉంటాయి. నిరంతరంగా ఉండే వర్షపాతం వల్ల చెట్లు మొక్కలు ఎక్కువ కాలం బతుకుతాయి. ఈ చుట్టుపక్కల ఎంతో విలువైన ఔషధ మొక్కలు ఉన్నాయి. అంతేకాక ప్రపంచ ప్రసిద్ధి పొందిన కొండపల్లి బొమ్మలకి వాడే పొనికి చెట్లకి ఈ అడవి ఆలవాలం. మధురమైన సీతాఫలాలు, చింత, రేగుపండు లాంటి పండ్లు, కుంకుడుకాయలు కూడా ఈ కోట చుట్టుపక్కల మనకి దొరుకుతాయి. గతంలో కొంతకాలం వరకు ఈ కోట కూడా శిథిలావస్థలోకి చేరుకుంది. తర్వాత ప్రదర్శనశాలలు, పురావస్తు శాఖ మరమ్మతులు చేసి లోపల కోటకు సంబంధించిన వివరాలు, పరిపాలకుల బొమ్మలు ఉంచి ఒక చారిత్రాత్మక కళాఖండాల ప్రదర్శనశాలగా తయారు చేశారు. ఇలా చేయడం వలన మన మట్టి పొరల కింద దాగి ఉన్న ఎన్నో ఎన్నెన్నో వేల ఏళ్ల చరిత్ర మన కళ్ళ ముందు ఉంటుంది. భావితరాల వారికి అది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కొండపల్లి కోట చూసిన వారికి ఎవరికైనా ఏనాటి రాజులో ఈనాటికి ఇలా మన కళ్ళ ముందు జ్ఞాపకాలై మిగిలిపోయారు అనే మాటని స్మరణకి తెస్తుంది.
1: ఆనాటి రాజులు ఈరోజు లేరు, ప్రజలు లేరు. అయినప్పటికీ వారి జీవన విధానాన్ని, వారి ఆలోచన రీతిని నేటికి మనకు తెలియచేస్తున్న సజీవ సాక్ష్యం ఈ కొండపల్లి కోట. ఇటువంటి వాటిని సందర్శించి కాలాతీత జ్ఞాపకాలను నెమరు వేసుకోవటం మన కర్తవ్యం.

0: బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. ఎక్కడిది బుట్టబొమ్మ? ఎక్కడో లేదు, మన విజయవాడ దగ్గరలోని కొండపల్లి గ్రామంలో తయారవుతుంది. ఒక బుట్టబొమ్మే కాదు, బుట్టల కొద్దీ వివిధ రకాలైన బొమ్మలు తయారు చేస్తారు ఆ గ్రామంలోని కళాకారులు. మరి ఆ కళ ఏమిటో, కథా కమామిషి ఏమిటో చూసొద్దామా?
1: ఆంధ్రప్రదేశ్ విభిన్న సంస్కృతులకు, భిన్నమైన సాంప్రదాయాలకు, అనేక రకాలైన కళలకు ఆలవాలం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కళ విలసిల్లుతూ వస్తోంది. అటువంటి మహత్తరమైన కళని ఏనాడో తమ పూర్వీకులు అందించిన దాన్ని అందిపుచ్చుకుని ఇప్పటికీ ఆ చేతి కళా నైపుణ్యాన్ని ప్రదర్శన చేస్తూ ఆ కళకి కొత్తగా జవజీవాల్ని ఇస్తున్నారు. అలాంటి ఒక కళ గురించి ఈరోజున మనం సెభాష్ ఆంధ్రప్రదేశ్లో ముచ్చటించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మంచి బొమ్మలు, అందమైన బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి అనగానే ఎవరైనా కొండపల్లి అనే చెప్తారు. అవును, అది 100కి 100 పాళ్ళు నిజం. కొండపల్లి బొమ్మలు చాలా అందమైనవి. అందులోనూ బుట్టబొమ్మలు అనగానే కొండపల్లి గుర్తొస్తుంది. చాలా

అపురూపమైన ఆ కళని, ఆ కళ వెనకాల ఉన్న కళాకారులను, ఆ బొమ్మల వెనుక ఉన్న నేపథ్యాన్ని, బొమ్మల అందాల్ని, బొమ్మలు చేసే కళాకారుల మనోగతాన్ని, రంగురంగుల బొమ్మలను

0: విజయవాడ నగరానికి దాదాపుగా 24 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొండపల్లి. ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి ఈ ప్రాంతానికి ఈ బొమ్మలకి ప్రాణం పోసే కళాకారులు వలస వచ్చారు అని చెప్తారు.
1: మా తాతలు ఎక్కడి నుంచి వచ్చారు, రాజస్థాన్ నుంచి అని అంటారు, కానీ మేమైతే ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడే నేర్చుకున్నాం సార్ పని. మా తాతల తండ్రుల నుంచి ఇదే పని ఏమి అయితే మేము ఈ పని చేసుకుని ఏ రోజు ఆ రోజు చేసుకుంటాం, చేసుకుని కాలం గడుపుతూ ఉంటాం.
0: ఇతిమిత్తంగా ఇంతకాలం అని లెక్కలో లేదు, కానీ వాళ్ళ చేతులు మాత్రం ఒక అద్భుతాన్ని చరిత్రకు అందించాయి. భారతదేశ కళా ప్రపంచంలో తమదైన ముద్రను వేశాయి. ఎందుకు ఈ బొమ్మలు ఇక్కడే తయారవుతున్నాయి అనే ప్రశ్నకు ఒకే ఒక సమాధానం, ఆ బొమ్మకి అవసరమైన ముడిసరుకుగా చెప్పబడే తెల్లపునికి చెట్టు ఈ

0: కొండల మీద విపరీతంగా దొరకడం వల్ల అంటారు ఇక్కడి బొమ్మల తయారీదారులు. ఒకప్పుడు ఈ తెల్లపొరికి కర్ర విపరీతంగా దొరికేది. పెళుసుగా ఉంటూనే గట్టిగా నిలబడటం ఈ కర్రజాతికి ఉన్న ఒక అరుదైన లక్షణం. చేతిలో ఉన్న చిన్న కత్తితో వివిధ రకాలైన బొమ్మలు చేయడానికి ఈ కర్ర బాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి మనం కొండపల్లిలోని బొమ్మల తయారీదారులు ఇళ్లలోకి వెళ్ళగానే ఆహ్లాదకరమైన వాతావరణం మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఎన్నెన్నో చిత్ర విచిత్రమైన బొమ్మలు మనకి కనబడతాయి. తలలుపే దంపతుల బొమ్మలు తెల్లపొనికి కర్ర తీసుకువచ్చిన తర్వాత వాటిని అవసరమైన ముక్కలుగా వేరుచేసి బూజు పట్టకుండా ఎండబెట్టుకుంటారు, లేకపోతే కర్ర విరిగిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా ఎలాంటి యంత్ర సాయం లేకుండానే చేతితోనే తయారు చేసుకుంటారు. రంపపు పొట్టు, చింతగింజల పొడిని కలిపి మిశ్రమంగా చేసి వివిధ భాగాలు అతుకు పెట్టడానికి ఉపయోగిస్తారు.
1: పిండండి, చింతకాయ చింతగింజలు తెచ్చుకొని మిల్లాడించుకొని వండుకోవాలండి. మామూలుగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఎలా అయిందండి, జిగురులాగా అవటం వలన ఈ జిగురులాగా అయిందండి. ఈ జిగురు ఈ రంపం పొట్టులో కలుపుకుని మక్కులకు జాయింట్లు పెట్టుకుంటామండి. జాయింట్లు పెట్టుకుంటాము. ఆ జాయింట్లు పెట్టుకుంటే మనకి కావాల్సిన షేపులు తీసుకోవచ్చు.
0: దీని తయారు విధానాన్ని దాదాపుగా 40 ఏళ్ల నుంచి ఇదే వృత్తిగా ఉండి బొమ్మలు చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించిన కూరేళ్ల వెంకటాచారి గారు తమ మాటల్లో వివరించారు.
2: దగ్గర దగ్గర నేను నాకు 50 సంవత్సరాలు వస్తుందండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా బొమ్మలంటే ఇష్టం. ఎలా అంటే నాకు 13-14 సంవత్సరాలు అప్పుడే మా చెల్లి నీళ్ళు తోడుస్తుంటే తాబేలు వచ్చింది. ఆ తాబేలు వస్తుంటే తను భయపడింది. నేను 1 గంట సేపు 2 గంటల సేపు దాన్ని అలవాటు చేసుకొని అప్పుడులోనే ఆ తాబేలు నేను తయారు చేసి ఆ తాబేలు నేను మళ్ళీ బావిలో పడేసాను. అది నాకు చిన్నప్పటి నుంచి అలా ఇష్టం. ఇప్పుడు ఈ దశ అవతారాలు చుట్టుకొని ఉందనుకోండి, ఇలా కూరం అవతారం ఇలా చేసుకుంటూ వచ్చారు. ఇలా చేసుకుంటే దీన్ని మనం ఇంకా మెరుగుపరచకూడదు. ఎందుకని ఈ కూరంలాగా ఇలా భగవంతుడు నాకు ఇచ్చాడు ఆ వర్క్ని, దాన్ని నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. ఈ కళ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. దానికోసం ప్రతి ఒక్కళ్ళు శుభ్రంగా కొనాలి. కొనేవాళ్ళు కూడా చూసి కొనుక్కుంటే మాలో కళాకారులు కూడా శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది మనకి గట్టి నుంచి వస్తుందండి. గట్టి నుంచి వచ్చిన తర్వాత ముద్దు 9 అంగుళాలు చెక్క వచ్చేలాగా ముద్ద వస్తుంది. ఇలావున అందులో ఇలా కమ్ములు గోపిస్తాం.
0: బొమ్మలు వివిధ రూపాల దశని మొత్తం ఎక్కువ భాగం పురుషులే తయారు చేస్తారు. అన్ని దశలు అయిన తర్వాత మహిళలు వాటికి రంగులు వేస్తారు. మొదలు పెట్టిన దగ్గర నుంచి బొమ్మ మొత్తం పూర్తి అయ్యే వరకు చాలా దశలు ఉంటాయి. ఏ దశలోనూ ఎంత చిన్న బొమ్మ అయినా నిర్లక్ష్యం కూడదు అంటారు ఇక్కడి కళాకారులు. మహిళల్లో చాలా ఎక్కువ మంది ఈ కళలోకి రాలేకపోవడానికి ఇంటి బాధ్యతలు అంటారు ఈ మహిళ.
3: మొదట్లో పొలం పని చేశానండి నేను పెళ్లి కాకముందు. అట్టా భయం అనేది లేదు, ధైర్యంతో అసలు నేర్చుకోవాలి ఇది ఇది అప్పుడు ఏంటంటే ఈ బొమ్మ అంటే ఏంటి, ఇంత అందంగా ఉంది, ఇంత బాగుంది కదా అని లేకోకుండా బావుదారు పెట్టుకొని ఆయన గారు లేకుండానే నేర్చుకున్నావు. 6 నెలల దాకా తెలవదు నేర్చుకునేదాకా నాకు ఆయనకి. ఆ నేర్చుకున్నాక తర్వాత నేను చెక్కుతాను అన్నాక అప్పుడు చూసి అప్పుడు నేర్పాడు బొమ్మల్ని. ఇక అట్లా నేర్చుకున్నానండి నేను. అట్లా బొమ్మల పని ఒక్కదాన్ని నేర్చుకొని చేయగలిగానండి నేను. మరి అని ఐడియాతోటి ఇప్పుడు ఇవి వచ్చినాయి కాబట్టి, ఈ ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఫోన్లోనే పెట్టుకొని చూసుకుంటారు. చదువుకునే వాళ్ళు ఎంతమంది వస్తారండి మా దగ్గరికి, 15 రోజులు 20 రోజులు ఉంటారు వాళ్ళు. ఎక్కడో నుంచి వచ్చి ఒక అద్దెకి తీసుకొని ఒక గది అట్లా ఉండి మా దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారు 20 సంవత్సరాల క్రితం. మరి అలాంటి వాళ్ళకి రావాలంటే చదువులకి వచ్చినప్పుడు అది రాసుకురమ్మంటారు. ఎక్కడి నుంచి రాసుకొస్తారు మేము, లేకపోతే అది మేము ఉంటేనే వాళ్ళు వచ్చేది. అది ఒక్కోసారి బాధ అవుద్ది అనమాట, ఏంటి ఈ కళ అనేది ఇట్లా అంతరించడం ఏంటి అనిపించింది. అది గవర్నమెంట్ పట్టుకుంటుంది, పట్టుకున్నా కానీ మధ్య వాళ్ళు దళారులు తినేస్తున్నారు. ఆ దళారులు తినటంలో వీళ్ళు ఈ కళ అనేది చచ్చిపోతుంది. కళ అనేది బతికిచ్చి పెరగాలి. 100 మంది ఉన్నదానికి 100 మందికి ఇంకో 200 మంది పెరిగితే అది ఒక ఆనందంగా ఉంటుంది కదండి. మన కళ అనేది దాంట్లో ఉండి బతికిస్తున్నారు అని కళ అంటుంది. తర్వాత ఈ ముందు కాలంలో ఈ వీళ్ళందరూ చేయిపోతే ఆ కళ అనేది ఆటిలో చూసుకుంటమే కానీ మడు పలానా మడు చేశారని తెలియదు కదండి. అది మాకు

0: బాధ కలుగుతుంది అన్నమాట. ఏనాడు పుట్టిన కళని పెరగాలి కానీ చంపేయకూడదు దాన్ని.
1: ఇప్పటికీ చాలా కుటుంబాలు ఈ బొమ్మల పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నాయి. అయితే ఇదివరకు దొరికినంత విరివిగా కర్ర దొరకడం లేదు. ఇదివరకు కొండ మీద దొరికే కర్రని ఇప్పుడు కొనవలసి వస్తోంది. ముడిసరుకు ఖర్చు పెరిగిపోవడం వల్ల పనులు సాగడం లేదు అని ఈ కళాకారుడు అంటున్నాడు.
2: చాలా వరకు దీని మీదే జీవిస్తున్నాం అండి. దాంతో పాటు మా అబ్బాయి, మా మిస్సెస్, మా కోళ్ళు అందరూ పెయింటింగ్ చేస్తా, దీని మీదే జీవిస్తామండి. కొనుక్కుంటున్నాం చెక్క, పొలపళ్ళు తీసుకొస్తారు. పొలపల దగ్గర నుంచి మేము కొనుక్కుంటాం. అక్కడ మేము తయారు చేసింది మా షాప్లోనే పెట్టుకుంటాం. మేము ఇలా హైదరాబాద్ శిల్పారామంకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, లోకల్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అమ్ముతాం. ఎంతో చేస్తూ ఉంటాం. కర్రలు గట్టి కర్ర అంతా ఆరితేనే, లేకపోతే పచ్చిగా ఉంటే బూజ వచ్చేస్తుంది. బూజ వచ్చిందనుకో పెయింట్ మీద తెల్లగా వచ్చేస్తుంది. అది మార్కెటింగ్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఫోన్లు చేస్తూ ఉంటారండి, పంపిస్తూ ఉంటాం మేము పోస్ట్ ఆఫీస్ ద్వారా. ఇది మామూలుగా పంపిస్తూ ఉంటాం మేము ఎక్కువ కూడా. ఇప్పుడు ఈ మధ్య చాలామంది ఫోన్లు చేస్తున్నారు. చూసి ఫోన్లు చేసేటప్పటికే వాళ్ళకు కూడా మేము పంపిస్తూ ఉంటాం. టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరేమో బస్సులు ఏమి రావు సార్ ఇక్కడికి. ఎందుకు అదన్నా వచ్చితే మాకు కొద్దిగా ఎక్కువగా సేల్ ఉంటుంది. వాళ్ళు ఎవరు తీసుకురారు బస్సులు ఎవరిని. అదే కనకదుర్గమ్మ గుడి అవన్నీ చూపిస్తారు, కానీ కొండపల్లి ఇవి చూపించరు సార్. కిల్లా చూపిస్తారు, మళ్ళీ బొమ్మల కాలనీ బొమ్మలు ఇట్లా చేస్తున్నారని చూపించరు సార్.
1: ఆధునిక మార్కెట్ విస్తరిస్తున్నా రేట్లు మాత్రం చివరిదాకా రావడం లేదు. మధ్యలో దళారీ వ్యవస్థ ఇక్కడ కూడా ఉండడం వల్ల ఈ కళ అంతరించిపోయే అవకాశం ఉంది అని వీరి వాదన. అలాగే రహదారి సౌకర్యం కూడా ఉంటే కాస్త ఇంకా ఎక్కువ అమ్మకాలు జరగడానికి అవకాశం ఉంటుంది అనేది ఎక్కువ మంది అభిప్రాయంలాగా వినిపిస్తోంది. మన చుట్టూ ఉన్న కళలని ఆదరించడం, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడం, వాటి మూలాలని తెలుసుకుని రాబోయే తరాల వారికి చెప్పడం వంటి పనులు చేయడం ముఖ్యమైన పనిగా చేసుకోవాలి. అప్పుడే మనం మన చరిత్రని, సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళగలం. ఆ ప్రేరణ కలిగించడమే సభాష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉద్దేశ్యం.
3: చూసాం కదా, ఒక బొమ్మ తయారవ్వాలంటే ప్రతి చిన్న విషయంలోనూ కర్ర దగ్గర నుండి ఎంత జాగ్రత్త తీసుకోవాలో, అలా ఉంటేనే ఒక నిర్దిష్టమైన బొమ్మ తయారవుతుంది. సంక్రాంతికి, దసరాకి బొమ్మల కొలువు పెట్టేటప్పుడు కొత్త కొత్త ఐడియాలతో అలంకరించవచ్చు కదా. మరి వచ్చేవారం మళ్ళీ కలుద్దాం.
4: మీరింతవరకు ప్రముఖ పర్యాటక కేంద్రం కొండపల్లి రూపకం విన్నారు. రచన శ్రీ అనిల్ డ్యానీ, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి, కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ, వ్యాఖ్యానం శ్రీమతి ఉదయలక్ష్మి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9:31. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా అనంతపురం జిల్లా యాడికి నుంచి వ్రాస్తున్నారు రంగం వెంకటస్వామి, కాంతమ్మ, కుమారి, అన్నయ్య, శ్రీనివాసులు, పద్మావతి. వీరంతా కోరుతున్న పాట పూలరంగడు చిత్రం కోసం కేబీకే మోహన్ రాజు, సుశీలమ్మ పాడిన ఈ పాట. విందామా?

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యి కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుండి వ్రాస్తున్నారు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య, రాజు, కోటి, లావణ్యమ్మ. వీరంతా కోరుతున్న పాట స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్పి బాలుగారు పాడిన ఈ పాట విందామా?

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
2: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?

0: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
6: శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి వ్రాస్తున్నారు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, ఇంగముని. వీరంతా కోరుతున్న పాట గూండా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకమ్మ పాడిన పాట. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు చక్రవర్తి. విందామా?

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: Hey, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. అనంతపురం మండలం కృష్ణమరెడ్డిపల్లె గ్రామం నుంచి వ్రాస్తున్నారు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీల్మారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. వీరంతా కోరుతున్న పాట నర్తనశాల చిత్రం కోసం సుశీలమ్మ పాడిన ఈ పాట విందామా?

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి ఉత్తరం. అనంతపురం జిల్లా సింగనమలం నుంచి వ్రాస్తున్నారు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట అందరూ మంచివారే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట ఆత్రేయ సాహిత్యానికి సంగీతం కెవి మహదేవన్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.

శ్రోతలు, ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: మా శ్రోతలందరికీ మరొకసారి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ అనంతపురం ఆకాశవాణి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో విజయనగరం జిల్లా అభివృద్ధి ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.
1: విజయనగరం జిల్లా అభివృద్ధి అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఒకప్పుడు వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రస్తావించబడిన విజయనగరం నేడు అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోందని ప్రభుత్వం పేర్కొంటోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ పథకాల సమర్థ అమలు, వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, పారిశ్రామిక రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలతో జిల్లా రూపురేఖలు క్రమంగా మారుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనివ్వడం, రైతు సంక్షేమాన్ని బలోపేతం చేయడం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొంటున్నాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు జిల్లా సమగ్రాభివృద్దికి దోహదపడుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ది ఫలాలు గ్రామస్థాయికి చేరేలా చేపడుతున్న చర్యలు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం అభివృద్దిపై ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లా ప్రస్తుతం అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందని రాష్ట ప్రభుత్వం వెల్లడిస్తోంది. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమవడంతో వాటి ఫలాలు ప్రజలకు విస్తృతంగా అందుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తలసరి ఆదాయం పెరగడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయని పేర్కొంటున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సమన్వయంతో అమలవుతున్న కార్యక్రమాలు జిల్లాలో డబుల్ ఇంజిన్ అభివృద్దికి నిదర్శనంగా నిలుస్తున్నాయని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉన్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కీలక మైలురాయిగా నిలుస్తోందని ప్రభుత్వం పేర్కొంటోంది. సుమారు 2203 ఎకరాల విస్తీర్ణంలో

0: 4,592 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుందని ప్రతినిధులతో పాటు ఇటు ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణంతో పాటు ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల విస్తరణపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం నిర్మాణంపై భోగాపురానికి చెందిన స్థానికురాలు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ,
1: మా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. మా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం మా ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాల కల నెరవేరిన క్షణం. ఇక మా పిల్లలు పెద్ద పెద్ద కలలు కనగలరు. మా యువతకు ఉద్యోగాలు వస్తాయి. మహిళలకు కొత్త వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. రైతులకు, మత్స్యకారులకు వారి కష్టానికి మరింత విలువ లభిస్తుంది. మా భోగాపురం పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం వినబడుతుందనే ఆలోచన ఎంతో గర్వంగా ఉంది. మా భోగాపురం మన గర్వం. మన ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు వచ్చాయి. అభివృద్ధి దిశగా మన ప్రయాణం మొదలయ్యింది.
0: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలపై కూడా సానుకూల ప్రభావం చూపుతున్నాయని నెల్లిమర్లకు చెందిన మనోజ తెలియజేస్తూ,
2: ఎప్పుడు మాది ఎక్కువండి విలేజ్ లో వెనుకపండి మండలాలు అని అంటారు. అలాంటిది మా నియోజకవర్గంలో ఈ విమానాశ్రయం రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల యువతకి ఎంతో ఉపాధి కలుగుతుందని, ఇక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు ఎన్నో అవుతాయని, మా గ్రామాలందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా డెవలప్మెంట్ అవుతాయని మేమందరం కూడా సంతోషిస్తున్నాము.
0: విజయనగరం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత, మహిళలు, చిన్న వ్యాపారులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరిచి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.
3: ముఖ్యంగా యువతను ఉద్దేశించి, మహిళలు ఉద్దేశించి స్వయం సాధికారిక ఆర్థిక అభివృద్ధి ప్రతి కుటుంబాన్ని ఎలా కల్పించాలన్న ఆలోచన ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. మనం చూసుకుంటే గతంలో కన్నా ఇప్పుడు ఒక కొత్త వరుడి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రామిక తీసుకురావాలి. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి. వచ్చినటువంటి ఆర్థిక అభివృద్ధిలోనే వాళ్ళు మెరుగైనటువంటి కుటుంబ వ్యవస్థలోకి వెళ్తారన్న ఒక ఆలోచనతో అన్ని వేళలా ఈరోజు ద్వాక్రా సంఘాల్లో కానీ, యువతకు ఉద్యోగ కల్పనలో కానీ, యువత స్వయం ఉపాధి చేసుకునేలాగా ఎంఎస్ఎంఈ పాలసీలు డిఫైన్ చేయడంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు కార్యరూపం చేయడం జరుగుతుంది.
0: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు కొత్త అవకాశాలను తీసుకువస్తున్నాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. రహదారులు, తాగునీటి పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా యువత, పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
4: మనం స్వయంశక్తిగా ఎదగాలి. ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికలు అవ్వాలి. ప్రతి ఇంట్లో కూడా సంపద సృష్టించే వ్యక్తులు రావాలి. ఆర్థిక వనరులు మెరుగుపరుచుకోవాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మా రాష్ట్రంలో ఇది జరుగుతుంది. అయితే మన విజయనగరం సంబంధించి మనకి విజయనగరం నగరానికి సమీపంలో మనకి దాదాపు 12 ఎకరాలని కేటాయించడం, 67 మంది వ్యక్తుల్ని చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం, ఇది ఒక మంచి అదృష్టంగా భావించుకోవాలి. మంచి ఆలోచన ఇది. ఎందుకంటే సిటీలో రూరల్ ఏరియా అయితే మనకి ఎక్కడో ఒక్కడ మనం పెట్టచ్చు, కానీ సిటీలో కూడా మనకి అతి దగ్గరలో ఎమ్మెల్యే గారు ఈ సైట్ ను సూచించి అధికారులు చెప్పిన తర్వాత కంటగా రాజధానిని దీన్ని కేటాయించడం, ఇది ఒక మంచి ప్రక్రియ. దీనిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి దాదాపు 67 పరిశ్రమలు వస్తున్నాయంటే మనకు 1,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా 1,000 మందికి ఇది ఉపయోగపడుతుంది. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
0: రైతుల భూ హక్కులను మరింత బలోపేతం చేసి భూమిపై వారికి పూర్తి భద్రత, విశ్వాసం కల్పించే లక్ష్యంతో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ పాస్పుస్తకాల ద్వారా భూమికి సంబంధించిన యాజమాన్య వివరాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణం తదితర సమాచారం స్పష్టంగా నమోదు చేయబడుతుందని ఆయన చెప్పారు. భూమి వివరాలపై పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు తమ ఆస్తిపై మరింత భరోసా ఏర్పడుతుందని, భూ వివాదాల పరిష్కారానికి

0: కూడా ఇవి ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
1: మీకు సంబంధించిన ఫోటో గాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఫస్ట్ పేజ్ లోనే వచ్చేస్తుంది. అది తెలుగులో ఉంటుంది, ఆ తర్వాత పేజీలో ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. మీకు సో మీకు ఒక సముద్రం ఉండొచ్చు, మీకున్న ఎకరా గానీ 2 ఎకరాలు గానీ 3-4 ప్లేసుల్లో ఉండొచ్చు. అటువంటప్పుడు 3-4 ఎల్పిఎంస్ మీకు వచ్చేస్తాయి. మీకున్న కమతాలన్నీ కూడా ఏ కమతంలో మీకు ఎంత ఉంది అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది లోకల్ పేజీలో.
0: సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల స్వయం ఉపాధికి ప్రాధాన్యతనిస్తూ స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు కొనసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 1023 గ్రామైక్య సంఘాలు, 41074 పొదుపు సంఘాలు పనిచేస్తున్నాయి. స్త్రీనిధి పథకం కింద 2026-27 సంవత్సరానికి సుమారు 59,000 మంది మహిళలకు 594 కోట్ల రూపాయల రుణాల లక్ష్యాన్ని నిర్దేశించారు. స్వయం ఉపాధి వల్ల తమ జీవితంలో వచ్చిన మార్పును మెరకముడిదాం మండలానికి చెందిన లబ్ధిదారులు తాడి శకుంతల తెలియజేస్తూ,
2: పిఎంజీఏబీ అనే లోన్ తీసుకోవడం జరిగిందండి. ఈ లోన్ కి నేను 413,000 తీసుకున్నాను. అదే కాకుండా ఇంకా మా పొదుపు సంఘాల ద్వారా శివాజీ గ్రూప్ మాది, మా గ్రూప్ లో శ్రీనిధి అనే పథకం ద్వారా మరో 100,000 రూపాయలు కూడా నేను ఈ బిజినెస్ చేయడం కోసం తీసుకున్నాను. ఇదంతా కూడా ఇప్పటికి నేను ఇప్పుడు నాతో పాటు మరో ఇద్దరికి నేను ఉపాధి కల్పించడం జరుగుతుందండి. సుమారు నేను నెలకొచ్చి దగ్గర 30,000 అలా సంపాదించగలుగుతున్నానండి. ఈ ఆదాయం వల్ల నా కుటుంబాన్ని నేను బాగా నా పిల్లల్ని చదువుకి ఉపయోగించుకోగలుగుతున్నాను.
0: ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పుడికితీత పనుల ద్వారా పని లభిస్తోందని డెంకాడకు చెందిన ఉమ తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రజలకు స్థానికంగానే ఉపాధి లభిస్తోందని తెలియజేస్తూ,
3: నా పేరు గాదిపల్లి ఉమ, విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెట్టాడోడ గ్రామ పంచాయతీలో ఓం నమశివాయ గ్రూప్ కి నేను మేటుగా పనిచేస్తున్నాను. మా పంచాయతీలో ఎరకై చెరువులో సుమారు 400కు పైగా మేము పూడిత్యేత పని చేయడం జరుగుతుంది. ఈ పూడిత్యేత పని వల్ల మాకు జీవనోపాధి ఎంతగానో మెరుగుపడింది.
0: జిల్లాలో గ్రామీణాభివృద్ధికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2025-26 సంవత్సరంలో 137,97,000 పనిదినాలు కల్పించి 310 కోట్ల రూపాయలను వేతనాల రూపంలో చెల్లించినట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయ జలాశయాల పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన జలధార జలహారతి ప్రత్యేక కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని చెబుతున్నారు. ఈ పథకం కింద 13,555 పనులు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ,
4: వెనుకబండి జిల్లా కాకుండా రాష్ట్రానికి వెన్నెముకగా ఉండే జిల్లా కింద మార్చాలి అన్న ఒక మంచి తాపత్రయంతోనే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా కూడా వర్క్ చేయటం, జలధార కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, మనకి వ్యవసాయానికి కానీ రేపు పొద్దున్న తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరిగా ఇప్పటి వరకు ఉన్న ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్లో పెట్టుకుంటే, ఈరోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ని మనం ఐడెంటిఫై ఉన్నాయి. ఇక్కడ ట్యాంక్స్లు అన్నింటిలో 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది.
0: విజయనగరం జిల్లాలో మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం, మహిళా సాధికారిత, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు జిల్లా ప్రగతికి బలమైన పునాదులు వేస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అన్ని వర్గాలకు చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడిస్తున్నాయి. అభివృద్ది వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు మరింత బలోపేతమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆధునిక మౌలిక వస్తులు, పారదర్శక పాలన, ప్రజా భాగస్వామ్యంతో అమలవుతున్న కార్యక్రమాలు విజయనగరం జిల్లాను సమగ్ర అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళ్తాయని, రానున్న రోజుల్లో జిల్లా మరింత వేగంగా అభివృద్ది పదంలో దూసుకువెళ్లి రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

విజయనగరం జిల్లా అభివృద్ది అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, ఆకాశవాణి ప్రతినిధి విజయనగరం జిల్లా. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వింటూ ఏం చేస్తున్నారు? ఇది భారతి 101.3 FM. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, హరివిలులో భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏది అని చెప్పి మరి ఎంతమంది రైడర్స్ పంపించారో చూద్దాం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లేలమ్మపాడు లేమల్లెపాడు నుండి భాను అందరికీ అంటూ విషేశారు అన్నమాట. సో మరి విషేస అయితే పంపించొద్దు, విషేస అయితే ఉండదు, క్వశ్చన్స్కి ఆన్సర్లు అయితే పంపించండి తప్పకుండా, నేనైతే చదివేస్తాను. ఇంకా నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి మెసేజ్ పంపించారు. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్ అంటూ ఇంకా ఆన్సర్ అయితే పంపించలేదు. మరి చూద్దాం. విజయవాడ నుండి నందు గుడ్ మార్నింగ్ సార్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే రేడియో మిత్రులకు శుభదినం అంటూ చిరంపుంజి, కోట్ల శ్రీమన్నారాయణ మూర్తి, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుండి అంటూ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే పంపించలేదే. సో మరి కనకారావు పెడ నుండి చిరపుంజి మావశ్రీం అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం అది కరెక్టో కాదో. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కోడుమూరు నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి, ఈశ్వరమ్మ, వరలక్ష్మి వ్రతం అంటూ మెసేజ్ పంపించారనమాట. సో మరి శుభాకాంక్షలు అయితే వెంటద్దు తప్పకుండా, ఓన్లీ ఆన్సర్లు మాత్రమే పంపించండి, నేనైతే తప్పకుండా చదువుతాను. ఇంకా చేమలపాడు నుండి జ్యోతుల రాజారావు, పుణ్యవతి మెసేజ్ పంపించారు, హాయ్ హలో అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా భాస్కర్ పేట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కానూరు నుండి తాతారావు గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుండి హాయ్ అండి అంటూ మెసేజ్ పంపించారనమాట. సో మరి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అంబికా భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, వీరాబాయి, మొతిబాయి అంటూ మెసేజ్ పంపించారు. డార్జిలింగ్ అంటూ మెసేజ్ పంపించారు, ఆన్సర్ డార్జిలింగ్ అయితే కాదు. మాసిన్ రామ్ అంటూ మెసేజ్ పంపించారు.

భట్టరామకృష్ణ దేవాంగ సౌత్ మోపూర్ నుండి మెసేజ్ పంపించారు. మరి చూద్దాం, కొంతమంది అయితే రైట్ ఆన్సర్లు పంపించారు, కొంతమంది అయితే కొన్ని రాంగ్ ఆన్సర్లు పంపించారు. మరి నేనైతే రైట్ ఆన్సర్ చెప్పేస్తున్నాను. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఏమిటి అంటే మౌజిన్రామ్ మేఘాలయ అన్నమాట. సో మరి చాలామంది ట్రై చేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ నేనైతే అడిగేస్తున్నాను, మరి నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతమంది ట్రై చేస్తారో చూద్దాం. అరవిల్లులో మనమైతే ఉన్నాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది, భారతదేశంలో జనాభా లెక్కలను సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కేస్తారు? ఒకసారి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ మెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. భారతదేశంలో జనాభా లెక్కలను సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కేస్తారు? ఆన్సర్ తెలిస్తే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీ నుండి రాహుల్ సిప్లిగంజ్ మోహనా భోగరాజ్ పాడిన. ఈ పాటకు మ్యూజిక్ విశాల్ శేఖర్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: Raga.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వెల్కమ్ బ్యాక్ టు హరివిల్లు. హరివిల్లులో మనమైతే ఉన్నాం కదా. మరి క్వశ్చన్ నేనైతే అడిగాను, భారతదేశంలో జనాభా లెక్కలను సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలామంది అయితే ట్రై చేశారు, చాలామంది ఆన్సర్లు పంపించారు, చూద్దాం. శ్రీమన్నారాయణ మూర్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుండి అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనంద్రరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా విజయ పరమేష్ గుంతకల్ నుండి ఇందాక అడిగిన క్వశ్చన్కి పెట్టారనమాట ఆన్సరు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరుణగిరి ప్రకాష్ సుజాత చోటు కార్తికేయ అంటూ మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మూసాపేట గ్రామం నుండి మహబూబ్ నగర్ జిల్లా అంటూ మెసేజ్ పంపించారు. ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, 3 ఇయర్స్కి అంటూ మెసేజ్ పంపించారు, 3 ఇయర్స్ కాదు. ఇంకా అలాగే అంబిక భవానీపురం నుండి కూడా 20 ఆర్ 22 ఇయర్స్ అని చెప్పి మెసేజ్ పెట్టారు, అది కూడా కాదు. ఇంకా కనకారావుపేట నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మస్తాన్ ఫ్యామిలీ అనంతపురం నుండి హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ శ్రవణ్ కుమార్ మాధవి సౌమిత్ ఆకాష్ ఫ్రమ్ వజ్రా హోమ్ ఫ్రమ్ సూర్యాపేట నుండి తెలంగాణ నుండి అంటూ మెసేజ్ పంపించారనమాట.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: పంచభూతాల సాక్షి.

0: మహర్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి షెడ్యూల్లో టైం చేసే 10 గంటల 38 నిమిషాలు దాటి 50 సెకండ్లు. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మనం ఉన్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నీరు ఎన్ని సెల్సియస్ దగ్గర మరుగుతుంది అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగనంద్రో కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ 46 డిగ్రీస్ అంటూ మెసేజ్ పంపించారనమాట. 46% పెట్టారు, పర్సంటేజ్ కాదు. ఇంకా అలాగే ఎర్రమిల్లి సీతమహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కనకారావు పెట్ట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయలపల్లె గ్రామం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కేదార్నాథ్ ఫ్రమ్ తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా 40 డిగ్రీలు అంటూ పుట్టబైలు నుండి పాకాల మండల తిరుపతి జిల్లా నుండి జయరాం మెసేజ్ పంపించారనమాట. 40 డిగ్రీలు కాదు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి కొంతమంది పంపించారు ఆన్సర్లు, సో మరి చాలామంది గెస్సింగ్లో ఉన్నారు ఇంకా. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 100 డిగ్రీస్ అనమాట. 100 డిగ్రీస్ దగ్గర నీరు అనేది మరుగుతుంది అనమాట హరివిల్లులో. మరి నెక్స్ట్ మీకోసం లాస్ట్ క్వశ్చన్ నేనైతే అడిగేస్తున్నాను. కాంతి వేగం ఎక్కువ, శబ్ద వేగం ఎక్కువ? కాంతి వేగం ఎక్కువ, శబ్ద వేగం ఎక్కువ, ఏది ఎక్కువ? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మిరపకాయ మూవీ నుండి చిలక అనే పాట అయితే వస్తుంది. రాహుల్ నంబియార్ చైత్ర పడిన. ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. వింటూ స్టేట్ ఇన్ టూ వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 10:45 దాటి 46 నిమిషం వైపు అలా అలా వెళ్ళిపోతుంది. మనమైతే ఉన్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో లాస్ట్ క్వశ్చన్ నేనైతే అడిగాను కదా, కాంతి వేగం ఎక్కువ శబ్ద వేగం ఎక్కువ అని చెప్పి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ పంపించారనమాట శ్రీమన్ నారాయణ మూర్తి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కనకారావు పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే జగిత్యాల జిల్లా నుండి బుగ్గాపురం నుండి బుగ్గారం నుండి అంటూ తిరునగరి ప్రకాష్ సుజాత చోటు కార్తీ అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి రమేష్ వెంకట చలపతి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెటర్న

ఆంధ్రరావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా ఎం నరేష్ మెర్సీ విజయ 100 డిగ్రీస్ అంటూ ఇందాక అడిగిన క్వశ్చన్కి మెసేజ్ పంపించారనమాట. కేదార్నాథ్ ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారు, కాంతి వేగం ఎక్కువ అంటూ. మరి చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా ఇమ్మానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరి పట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ పంపించారు, నమస్తే అంటూ కాంతి వేగం ఎక్కువ అంటూ. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా మస్తాన్ ఫ్యామిలీ ఆన్సర్ ఈజ్ అని చెప్పి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే సాయి గణేష్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఎగువ పల్లాలు వెదురుకుప్పం మండలం నుండి చిత్తూరు జిల్లా నుండి అంటూ నాగిరెడ్డి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే జయరామ్ పదిపుట్ల బయలు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే శ్రీనివాసరావు శ్రావ్యశ్రీ పండు అరుణ సాయి

ఎగువపల్లాలు వెదురుకుప్పం మండలం నుండి చిత్తూరు జిల్లా నుండి అంటూ నాగిరెడ్డి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే జయరామ్ పదిపుట్ల బయల్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే శ్రీనివాసరావు శ్రావ్యశ్రీ పండు అరుణ సాహితి రాజలక్ష్మి జ్యోత్స్న మునేష కావ్య కార్తీక్ అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రామలక్ష్మి కాళీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నీలిమ అనంతపూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపురం డిస్టిక్ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. భాస్కర్ పేట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శరత్ వల్లభనేని కానూరు విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రాధాకృష్ణ మెసేజ్ పంపించారు, ఎక్కడి నుండి అనేది పంపించలేదన్నమాట. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కానీ ఇంకా శరత్ వల్లభనేని కానూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, మళ్ళీ ఫార్వర్డ్ చేశారనమాట. సూపర్. ఓకే, మరి కాంతి వేగం ఎక్కువ శబ్ద వేగం ఎక్కువ ఏదే రైట్ ఆన్సర్ అంటే కాంతి వేగం ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే కాంతి వేగం ఎక్కువ, ఎందుకంటే కాంతి వేగం సుమారు 300,000 కిలోమీటర్లు పర్ సెకండ్కి కాంతి వేగం అంత డిస్టెన్స్ అయితే వెళ్తుంది. అలాగే గాలిలో శబ్ద వేగం సుమారు 343 మీటర్లు మాత్రమే వెళ్తుందంట సెకండ్కి. సో ఇది ఇవాళ హర్వీళ్ళు. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్లు పంపించారు, చాలామంది పార్టిసిపేట్ చేశారు సూపర్గా, మరి అందరూ ట్రై చేశారు కూడా. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ ఇది ఇవాళ హర్వీళ్ళు. మరి నేను టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఆరెంజ్ మూవీ నుండి రూబా రూబా అంటూ సాహిల్ హదా సినిమా పడిన ఈ పాటకు మ్యూజిక్ హరి జయరాజ్, లిరిక్స్ వనమాలి. అలాగే రగడా మూవీ నుండి కూడా సాంగ్ అయితే వస్తుంది, ఒకడంటే ఒకడే అంటాం అంటూ రామాయణ్ సుచిత్ర పడిన ఈ పాటకు లిరిక్స్ రామజోగ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజుల పాటు కొనసాగాయని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ 4 రోజుల్లో 25 గంటల 15 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు జరిగాయని చెప్పారు. 12 బిల్లులు ప్రవేశపెట్టగా అన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని అన్నారు. 1 బిల్లు ఉపసంహరించుకున్నట్లు 3 లఘు చర్చలు జరిగాయని తెలిపారు. వివిధ అంశాలపై 103 మంది సభ్యులు ప్రసంగించారని స్పీకర్ పేర్కొన్నారు. అనంతరం శాసనసభ సమావేశాలను నిర్వధికంగా వాయిదా వేస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. కర్ణాటక అటవీశాఖ అనుసరిస్తున్న అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో నూతనంగా నిర్మిస్తున్న అరణ్యారామంలో అధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించారు. అమరావతిలోని తాడికొండలో ఐఐటీ నీట్ ఎక్సలెన్స్ సెంటర్లలో విద్యార్థులకు విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఎక్సలెన్స్ సెంటర్లో అదనపు భవనాల నిర్మాణంపై మంత్రి సమీక్షించారు. క్యాంపస్లో అంతర్గత రోడ్లు, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. శిక్షణ తీసుకునే విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని మంత్రి ఆదేశించారు. పోలవరం జిల్లా సీతానగరంలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పథక పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్షించారు. ఎస్ఆర్ఏలో నోటీసులు జారీ, ధ్రువపత్రాల పరిశీలన, విచారణలు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారాన్ని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ అమల్లో ఆంధ్రప్రదేశ్కు జాతీయస్థాయి పురస్కారం లభించింది. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24-25 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న ఈ సదస్సులో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఈ అవార్డును అందజేయనున్నారు. ప్రారంభ మూలధనం అమల్లో పనితీరు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్ సెర్ప్ విజేతగా ఎంపికైంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: JFM 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

Hi, hello, namaste, assalamualaikum. Well, my dear friends, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను. నేను మీ అన్వర్. మరిక లేట్ చెక్ను స్టార్ట్ చేద్దాం ఈ వాళ్ళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 11:07. మరి ఈ టైంలో మనమంతా సినిమా కబుర్ల గురించి చక్కని విశేషాలు మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. ఇక లేట్ చెక్ను స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ సినిమా కబుర్లని. మీకోసం ఎన్నో విధాలుగా ఎన్నో చోట్ల తిరిగి మరీ మీకోసం మంచి మంచి సినిమా న్యూస్ తీసుకొచ్చాను, అవన్నీ మీకు చెప్పేస్తా. అంతకంటే

మంచి సూపర్హిట్ సాంగ్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా వైబ్ అందుకే మీకోసం పెద్ద నుంచి ఈ సూపర్హిట్ ట్రాక్ వచ్చేస్తుంది వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనమున్న సినిమా కబుర్లలో. భయ్యా, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఒక సినిమా గురించి బాగా మాట్లాడుకుంటున్నారు భయ్యా. అదేంటి అంటే మన ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి నుంచి రాబోతున్న మరో మోస్ట్ అవైటెడ్ ఫిలిం ధర్మన్. ఈ ఫిలిం అనేది యాక్చువల్లీ ఇప్పటి వరకు ఇంతవరకు మన రజనీకాంత్ గారు జైలర్ 2తో బాగా బిజీగా ఉండి చాలా ఫాస్ట్గానే షెడ్యూల్ని పూర్తి చేసి సినిమాని అయితే కనుక స్పీడప్ చేశారు. అదే వేగంతో ఈ ధర్మన్ మూవీని కూడా కంప్లీట్ చేసి మన కోసం చాలా తొందరలోనే తీసుకొద్దాం ప్లాన్ చేస్తున్నారు. బట్ ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక కీలక రోల్ కోసం ఒక పెద్ద సూపర్ స్టార్ని అయితే సంప్రదిస్తున్నారట. మరి అది అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ నుంచి ఇద్దరిని మరి సంప్రదిస్తున్నారట. మరి బాలీవుడ్ సంగతి పక్కన పెడితే మన టాలీవుడ్ నుంచి అయితే కనుక ఎవరిని అడుగుతున్నారో తెలుసా? మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ రామ్ పోతినిని అడుగుతున్నారట. మరి ఈ క్యారెక్టర్ కోసం ఆయన కనుక ఒప్పుకుంటే కనుక ఈ విషయమే నిజమైతే కనుక మామూలుగా ఉండదు భయ్యా. దానికి తోడు ఈ రోల్ అనేది మూవీకి చాలా ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం రజనీకాంత్ గారి క్యారెక్టర్కి చాలా ఈక్వల్గా ఉంటుందట. చూద్దాం ఇదే కనుక నిజమైతే కనుక భయ్యా. థియేటర్లలో మామూలుగా ఉండదు భయ్యా, ఓర మాస్ హిట్ అయిపోద్ది. ఇలాంటివన్నీ అవుతుంటే బాగుంటాయి భయ్యా చూడ్డానికి. తెర మీద వెయిట్ చేద్దాం, తొందరగా అవ్వాలి, ఇదంతా సక్సెస్ అవ్వాలి అని ఈ ప్రయత్నం అంతా అదన మన సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం జైలర్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్, ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను, అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
2: ఒక్కో టైగర్ కప్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనమున సినిమా కబుర్లలో ఇప్పుడు చెప్పబోతున్న విషయం అయితే కనుక భయ్యా మామూలు విషయం కాదు భయ్యా. అందుకే మ్యాటర్ ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్యన సినిమాల విషయంలో కాస్త స్పీడ్ పెంచారండి. ఓయ్ కొంచెం వేగంగానే సినిమాలను చేస్తూ అభిమానుల్ని ఖుషి ఖుషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని వార్త వినిపిస్తుంది. మరి ఇప్పుడైతే తెలుస్తున్న విషయం ఏంటంటే భయ్యా మన మెగాస్టార్

0: 158th మూవీ, అలాగే దాని డైరెక్టర్ బాబీ గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ వాల్తేర్ వీరయ్య అని ఒక మూవీ వచ్చి మంచి ఘన విజయాన్ని అందుకుంది. మరి ఇప్పుడు ఇదే కాంబో మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. ఐ మీన్ ఆల్రెడీ షూటింగ్ కూడా మంచి వేగంగానే జరుగుతూ ఉంది. బట్ ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ను కూడా ఫిక్స్ చేశారట, అది కూడా జనవరి 13. పొంగల్ రేస్లో మరి మెగాస్టార్ గారు వచ్చారంటే హిట్ ఖాయం కదా. ఆల్రెడీ మనకి రికార్డ్స్ అనేవి అయ్యే చెప్తున్నాయి కదా మరి హిస్టరీ అంతా. బట్ ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్స్ కోసం సర్ప్రైజింగ్గా ఏదో ప్లాన్ చేయబోతున్నారట మూవీ టీం. ఇది కూడా భయ్యా నాకు తెలిసి ఐ థింక్ ఈ మూవీ నుంచి గ్లింప్స్ కానీ ఏమైనా వదులుతున్నారేమో అనుకుంటున్నాను. కానీ ఏదొచ్చినా కానీ తెర మీద మన మెగాస్టార్ని వింటేజ్ లుక్లో చూపిస్తానంటే మన ఆడియన్స్ అంతా ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం కదా. దానికోసం ఎదురు చూద్దాం. మరి ఎక్కువసేపు ఏం లేదు, మరికొద్దిసేపు మాత్రమే దానికి సమయం ఉన్నది. ఆ సమయం ఎంత త్వరగా అవుతుందని ఎదురు చూద్దాం మన సినిమా అభిమానులు అంతా కలిసి. అదనమాట సంగతి, మరి మన మెగాస్టార్ గారి మూవీ వాల్తేర్ వీరయ్య నుంచి సాంగ్ వస్తే కూడా చాలా బాగుంటుంది కదా. బాస్ పార్టీ వచ్చేస్తుంది మీకోసం, వింటూ ఎంజాయ్ చేస్తూనండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: The biggest party, boss party. Now look at it, go. Hey, now check what it's got.

0: estrella.
1: Adir ponadi party.
2: Party. Party. Party.

0: నీకుమే నత్తయ్యేలా, మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో. మరి ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్న విషయం కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయమే భయ్యా. ఇంతకీ ఆ విషయం ఏమిటి అంటే,

మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడి గారి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఫౌజీ. మరి ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ సినిమా అభిమానులకు ఒక పండగే భయ్యా. మరి ఆ పండగకి మరి కాస్త జోడించే విషయాన్ని అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ న్యూస్ కనుక భయ్యా నిజమైతే ఉంటుంది, ఇక థియేటర్లంతా దద్దరిల్లిపోవడం ఖాయం భయ్యా. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటి అంటే, ఈ సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంటుందంట భయ్యా. ఆ సీక్వెన్స్ కోసం ప్రభాస్ గారిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఫైట్ సీన్ అయితే కనుక ప్లాన్ చేశారట. ఆల్మోస్ట్ ఈ ఫైట్ సీన్లో ప్రభాస్ గారి విశ్వరూపాన్ని అయితే మనం చూడబోతున్నామట. ఇక ఇది కనుక వర్కౌట్ అయితే ఉంటుంది భయ్యా, థియేటర్లో అభిమానులందరూ తెర ముందు చొక్కాలు చింపుకోవడం ఖాయం అనే టాక్ అయితే వినిపిస్తుంది. చూద్దాం ఇలాంటియే కదా మరి మనలాంటి మాస్ అభిమానులకు కావాల్సింది. బ్రేక్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ భయ్యా మీరు ఏం తీసినా కానీ ఇట్లాంటివి తీస్తే చదక్కుటేద్దాం, మామూలు కాదు హిట్ ఖాయం అదనమాట సంగతి. మరి అందుకే ఇప్పుడు మీకోసం సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ మన రాజేష్ సాబ్ గారి నుంచి. Everybody's up.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు వినండి వాణిజ్య ప్రకటనలు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. GRT జ్యువెలర్స్.
1: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

లేదా కొత్త ప్రాజెక్ట్ వస్తుందా తెలియదు, కానీ సినిమా అయితే కనుక సిద్ధం అవుతుంది అన్న విషయం అయితే సినిమా సర్కిల్లో వినబడుతుంది. ఇది కూడా ఖాయమైతే ఉంటుందండి. ఇలాంటి చిత్రాలకి బ్రేక్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనుకుందాం మన అభిమానం అంతా, అది మ్యాటర్. ఇదండి ఈనాటి మన ఈ సినిమా కబర్లు. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా, తర్వాత మనమంతా కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి, ఇది వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆటలు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా కొంచెం మంచి విషయమే భయ్యా. ఇంతకీ ఆ విషయం ఏంటంటే, మన వెంకీ అట్లూరి గారు చూసారా, ఇప్పుడు ఈ డైరెక్టర్ గారి పేరు ఒక సంచలనమనే చెప్పాలి. కూల్గా కళ్ళద్దాలతో కనిపిస్తూ భారీగా మంచి హిట్లు ఇవ్వడం అంటే ఈయనకి భలే సరదా అనుకుంటండి. ఈయన ఏ తీసా కానీ సినిమా మినిమం సూపర్ హిట్ అండి. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా మంచి విజయం సాధించేసింది కదా. అలాగే అంతకుముందు లక్కీ భాస్కర్తో భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ గారు సేమ్ అదే కాంబోని మళ్ళీ రిపీట్ చేయబోతున్నారట. మరి వెంకీ అట్లూరి గారు మరియు హీరో దుల్కర్ సల్మాన్ గారు ఈ కాంబినేషన్లో మరి లక్కీ భాస్కర్ 2 వస్తుందా?

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
5: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
4: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
5: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
4: బంగారం ధర తగ్గితే?
5: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
6: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీ?

0: మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజీఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజీఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని

0: విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులను, ఉన్నతాధికారులను ఒకచోట చేర్చి సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణలు, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సహకారం, రూపాంతరం అనేవి ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం. సాంకేతికతలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ కనెక్టివిటీపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ వేదిక బ్రిక్స్ సభ్య దేశాలకు అవకాశం కల్పిస్తుంది. భారత అధ్యక్షతన బ్రిక్స్ 2026 పర్యాటక మంత్రుల సమావేశం ఈరోజు జైపూర్లో ప్రారంభమవుతుంది. ఈ రెండు రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల పర్యాటక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. సుస్థిర పర్యాటకం, నైపుణ్యాభివృద్ది, సులభమైన ప్రయాణం, అలాగే పర్యాటక రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం బాగ్డోగ్రా చేరుకున్నారు. బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి సువేందు అధికారి, డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా, పర్యాటక మంత్రి శంకర్ ఘోష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అమిత్ షా ఈరోజు సిలిగురిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. చికెన్స్ నెట్గా ప్రసిద్ది చెందిన సిలిగురి కారిడార్పై జరిగే 2

0: సమావేశాలకు కూడా ఆయన హాజరవుతారు. మధ్యాహ్నం కవాఖలీ మైదానంలో భారతీయ న్యాయ సంహితపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శన కొత్త క్రిమినల్ చట్టం గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది. ఈరోజు సాయంత్రం పార్టీ నేతలు కార్యకర్తలతో కూడా అమిత్ షా సమావేశమవుతారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే నూతన మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఈ పథకం కింద బడ్జెట్ కేటాయింపులు 7 ఏళ్లలో క్రమంగా పెరిగినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం దాదాపు 5,400 కోట్ల రూపాయలుండగా 2026-27 నాటికి దానిని 7,000 కోట్ల రూపాయలకు పైగా పెంచారు. రైతులకు ఆదాయ భద్రత కల్పించడం, ధరల హామీ విధానాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక దృష్టికి ఇది నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వందే మాతరం పూర్తి గీతానికి బదులుగా కేవలం 2 చరణాలను మాత్రమే ఆలపించాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఈ నిర్ణయం పార్లమెంటు చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని, ఇది దేశ వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. 1937లో లాలూచీ రాజకీయాల కోసం కాంగ్రెస్ వందే మాతరం గీతాన్ని 2 భాగాలుగా విభజించిందని ఆరోపించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది పూర్తి గీతానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లాలూచీ మార్గాన్నే అనుసరిస్తోందని అమిత్ షా ఆరోపించారు.
1: मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के 2 टुकड़े होने देने की, और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं. अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे कि अब इस देश में तुष्टिकरण की राजनीति नहीं चलेगी. आजादी के 80 साल के बाद 1937 में जो फैसला कांग्रेस ने किया था, जिसको नरेंद्र मोदी जी ने सुधारा है, उसके सामने का कोई विरोध इस देश की जनता नहीं सहन करेगी.
0: భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రత సహకార ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధానమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టల్ వీన్లో ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ 2వ పూల్ తొలి దశ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. పూల్ ఈ నుండి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. అంతకుముందు ఇంగ్లాండ్తో జరిగిన చివరి పూల్ డి మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్ 2వ రౌండ్లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత రావల్పిండిలోని అడియాలా జైలుకి తిరిగి తీసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మానసిక ఆందోళనతో బాధపడుతున్నారని వైద్యులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో 2 రోజుల్లో ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని, ఈ నెల 18న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అర్ధరాత్రి తర్వాత షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి FM
3: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్టీఎం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా ప్రోగ్రాంలో సింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ. భయ్యా, బేసికల్గా ఎవరికి ఎప్పుడు అదృష్టం ఎలా పడుతుందో అనే విషయం ఎవరూ చెప్పలేం భయ్యా. అంతెందుకు, ఆ అదృష్టం పట్టబోయే వ్యక్తికే తెలియకపోవచ్చు. ఇంతకీ మ్యాటర్ ఏంటి భయ్యా, ఈ సముద్రాల దగ్గర సముద్రపు కుక్కలు అంటారు చూసారా, అదే సీ ఓటర్ అంటాం కదా. అయ్యా

వీటికి ఛాతి దగ్గర జోబు లాంటి ఒక చిన్న పాకెట్ ఉంటుంది. ఆ పాకెట్లో ఏం చేస్తాయంటే, సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దొరికే రాళ్ళు రప్పలు ఇంకేమన్నా కానీ వాటికి నచ్చితే ఏవేటైతే ఉంటాయో వాటన్నిటినీ ఆ పాకెట్లో పట్టుకొని వస్తాయి. మనం ఏం దాచుకుంటాయా, అబ్బే మళ్ళీ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఎవ్వరు లేని చోట తీసుకొచ్చి వాటిని పడేసి వెళ్ళిపోతాయి. అలా పడేసిన వస్తువుల్లో మనోడు అదృష్టం మామూలు అదృష్టం కాదు భయ్యా. ఎందుకో అనుకోకుండా అక్కడికి వెళితే ఆ సముద్రం దగ్గరికి మనోడికి ఒక విలువైన అమూల్యమైనటువంటి ఒక రాయి దొరికింది భయ్యా. అప్పుడు మనోడు దాన్ని పెద్దగా ఏం కేర్ తీసుకోవాలా, బాగుంది కదా అని చెప్పి వదిలేసుకొని వచ్చాడంతే. తీరా చూస్తే అది అత్యంత విలువైన రాయి అంట. దెబ్బకి మనోడు దశ తిరిగిపోయి అబో ఇక మామూలుగా లేదు భయ్యా. అసలు మనోడు ఆనందం పట్టలేనంత ఆనందం. అదృష్టం అంటే అంతే కదా మరి. అందుకే అంటారు, ఎప్పుడు ఎవడికి ఎటు నుంచి ఏ పక్క నుంచి అదృష్టం వస్తుందా అని. అది మనల్ని ఎదుర్కొంటూ రావడం కాదు, మనం వచ్చేదాకా తీసుకునేదాకా అది మనల్ని వెంట పడుతూనే ఉంటుంది అన్నకి ఇదే ఉదర్శనం. అదనమాట సంగతి. సో అది భయ్యా మరి మ్యాటరు. ఇటువంటి విషయం విన్నప్పుడే మరి ఒక మంచి కూల్ సాంగ్ వింటే కూడా బాగుంటుంది. మీకోసం వినిపించేసిన వింటూ ఎంజాయ్ చేసేయండి ఫ్రమ్ ది మూవీ జాతిరత్న నుంచి స్టేట్ యూంటూ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ షూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలిసాలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, భయ్య దక్షిణ కొరియాలో సియోల్ అనే ఒక ఊరుంది భయ్య. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది భయ్య. అదేంటంటే, ఇక్కడికి వెళితే మనల్ని ఎంత అందంగా మారుస్తారంటే అసలు ఇక చెప్పలేం. అసలు మనల్ని ఎవరు గుర్తుపట్టలేకుండాను మార్చగలరు? అసలు మనం మనమేనా అని మనమే గుర్తుపట్టలేనంత విధంగా కూడా మార్చగలరట. అందుకే ఈ స్ట్రీట్కి ఈ ఊరికి ఒక పేరుంది. ప్లాస్టిక్ సర్జరీ స్ట్రీట్ అనే పేరే దీనికి ఏకంగా పెట్టేశారట. ఈ వీధంతా కుప్పలు తెప్పలుగా ప్రావీణ్యం ఉన్న నిపుణులే ఉంటారట. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి వస్తూ ఉంటారేంట ఇక్కడికి జనాలు, వారిలోని అందాన్ని మరింత పెంచుకునేందుకు. ఏంటో భయ్యా, ప్రపంచంలో మనకు తెలిసిన విషయాలు చాలా కొద్దియే, తెలియాల్సిన ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందుకే అంటారు ప్రపంచం చాలా పెద్దది అని. అదనమాట సంగతి. మరి ఏదేమైనా కానీ ఇదండి మరి ఈనాటి మీకు తెలుసా, మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. తర్వాత మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तानवे। ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, ప్రఖ్యాత షహనాయి విద్వాంసులు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. దేశానికి, ప్రపంచానికి వారిద్దరు అందించిన విశిష్ట సేవలను ఆయన స్మరించుకున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఉప ముఖ్యమంత్రి వేర్వేరు పోస్టులు చేశారు. వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలకు, ముఖ్యంగా మహిళా మండలకు రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీదేవి సిరి సంపదలు, సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆనందాలకు ప్రతీకగా భక్తులచే కొలవబడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. భక్తి శ్రద్దలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే ప్రతి కుటుంబంపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియలో భాగంగా ఆగస్టు 22-23 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ 2 రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. తిరుపతి జిల్లా ఎర్పేడ్లో భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ 8వ స్నాతకోత్సవం రేపు నిర్వహించనున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈరోజు ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ, స్నాతకోత్సవానికి అశోక చక్ర పురస్కార గ్రహీత గ్రూప్ కెప్టెన్ శుభాంగ్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలు, ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలియజేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు, అలంకరణలు నిర్వహిస్తున్నారు. శ్రావణ 2వ శుక్రవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా దర్శన ఏర్పాట్లు, ప్రసాద విక్రయం, అన్నదానం నిరంతరంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వరి సాగు రైతులకు పంటల బీమా నమోదు గడువును 31వ తేదీ వరకు పొడిగించగా, మిగిలిన పంటల రైతులు ప్రాంతాల వారీగా సంబంధిత బీమా కంపెనీలు, స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సూచించారు. బీమాలో 16.15 లక్షల హెక్టార్ల విస్తీర్ణం నమోదైందని, అత్యధికంగా అనంతపురం జిల్లాలో 3.66, కర్నూలులో 3.31, శ్రీ సత్యసాయిలో 2.31 లక్షల హెక్టార్లు నమోదైనట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
3: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
4: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
3: మీ తెలివి ముందు నాదేముందండి.
4: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
5: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
9: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
8: ఓ పాట కనులు తుడిస్తే
9: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
8: ఓ పాట మనసుకి హత్తుకుంటే
9: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
8: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
9: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
8: 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాక్షణం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 1:07 అయిపోయింది. మరి ఈ సమయంలో మనమంతా ధీర అంటూ వీరవనితలకు సంబంధించినటువంటి ఉమెన్స్ ప్రోగ్రాంలో వారికి సంబంధించినటువంటి ఉమెన్స్ బ్యూటీ అండ్ హెల్తీ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఆ సీక్రెట్స్తో నేను సిద్ధంగా ఉన్నాను. మరి వింటూ ఎంజాయ్ చేయడానికి మీరంతా కూడా రెడీగా ఉన్నారు కదా. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈ వాటి మన ఈ ధీరాని. చాలామంది మహిళల్లో తాము చాలా ఆరోగ్యంగా ఉన్నామనే భావిస్తూ ఉంటారు. పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం నిద్రించేదాకా ఉరుకుల పరుకుల జీవితంలో ఇంట్లో చేసుకొని బయట చేసుకొని అన్నీ చేసుకొని వచ్చి అలసిపోతూ ఉంటారు. అయినా నేను ఎనర్జెటిక్గానే ఉన్నాను, స్ట్రాంగ్గానే ఉన్నాను అనుకుంటారు. గుడ్, వెరీ గుడ్. మానసిక ఆరోగ్యం కూడా చాలా మెరుగైనదే కదా, మంచిదే కాబట్టి. కానీ వాస్తవానికి చాలామంది మహిళల్లో రక్తహీనంగా ఉంటున్నారు అని ఒక సర్వే చెబుతుంది. అలా ఎందుకు అనంటే, పాపం వారు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల

సమయం వాటికి కేటాయించకపోవడం వలన. తింటున్నాము, ఏదో కడుపు నిండుతుంది, కానీ ఆరోగ్యానికి కావాల్సిన మినరల్స్ విటమిన్స్ కూడా కాస్త తీసుకోవాలి కదా. అందుకే ఆ రక్తహీనతను జయించడం కోసం కొన్ని ఆహార పదార్థాలున్నాయి, వాటిలో కొన్నిటిని చెప్పేస్తా. చక్కటి ఆకుకూరలు, పచ్చడి ఆకుకూరలు, అలాగే క్యారెట్ బీట్రూట్ జ్యూసులు, ఖర్జూరం వంటి ఆహారాలను మన ఆహారంలో చేర్చుకుంటే బాగుంటుంది. అదే మాంసాహారులు అయితే మటన్ లివర్ని, చికెన్ లివర్ని ఇట్లాంటివి తింటూ ఉంటే కూడా చాలా వేగంగానే రక్తం పడుతుందట. మరి మనకు తెలిసిన విషయాలే, కానీ కాస్త కేర్ తీసుకొని చేస్తూ ఉంటే చక్కటి ఆరోగ్యం కూడా వస్తుంది కదా. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, అంతకంటే ఇంకేం కావాలి మనకి, మన ఫ్యామిలీకి? అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మంచి సూపరిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ దూకుడు నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: FM 101.3.

0: వెన్మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం అమలులో రాష్ట్రానికి జాతీయ పురస్కారం లభించింది. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ 8వ స్నాతకోత్సవం రేపు జరగనుంది. ఇక వార్తల వివరాలు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీ వ్రతం భక్తి భావాలను పెంపొందించడంతో పాటు కుటుంబ బంధాలు, సామాజిక సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. వరలక్ష్మీదేవి ఆశీస్సులు రాష్ట ప్రజలందరిపై ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. వరలక్ష్మీ వ్రతం భక్తి శ్రద్దలకు, కుటుంబ సౌభాగ్యానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తర్వాత ఆర్టీసీ క్యాంటీన్ను సందర్శించిన మంత్రి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలపై వస్తున్న ఫిర్యాదులపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఆసుపత్రిలో నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అత్యవసర జనరల్ వార్డులను పరిశీలించిన మంత్రి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రి పనివేళల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వైద్య సేవలపై ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించిన 2 నూతన భవనాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఆలయానికి సంబంధించి 26 కోట్ల రూపాయలతో నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనం, 26.50 కోట్ల రూపాయలతో నిర్మించిన దుర్గా భవానీ మహాప్రసాదం తయారీ భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అంశంపై ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మాట్లాడుతూ,
2: లక్షలాది మంది భక్తులు వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాద భవనాన్ని ఇంత సువిశాలంగా ఏర్పాటు చేయడము దేవాదాయ శాఖ తరఫున మరియు ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రం నుంచి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని రిటర్న్ లో వెళ్లేటప్పుడు అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించి వెళ్తా వెళ్తా లడ్డూ ప్రసాదాన్ని తీసుకుని వెళ్లేటట్టు చూస్తున్నాము. ఇక్కడ స్థలం ఎక్కువ లేదు, ఉన్న స్థలాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. సో తక్కువ స్థలంలో ఎక్కువగా భక్తులందరికీ కూడా మంచి వాతావరణాన్ని కల్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దీకరణ పీఎంఎ

0: ఎంఈ అమలులో రాష్ట్రానికి జాతీయ స్థాయి పురస్కారం లభించింది. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24-25 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న పీఎంఎఫ్ ఎంఈ సదస్సులో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఈ అవార్డును అందజేయనున్నారు. ప్రారంభ మూలధనం అమలులో పనితీరు ఆధారంగా రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్ ఎస్ఆర్ఎల్ఎం సెర్ఫ్ విజేతగా ఎంపికైంది. స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్దికి ఈ గుర్తింపు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో ఈ నెల 23వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు వాహనాలు వాకర్లకు అనుమతి ఉండదని కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి పాల్గొనే ఫ్రెండ్లీ సైకిల్ ర్యాలీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోస్టల్ బ్యాటరీ జంక్షన్ నుంచి పార్కు హోటల్ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ప్రజలు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్లో భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ 8వ స్నాతకోత్సవాన్ని రేపు నిర్వహించనున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. ఆకాశవాణితో ఆయన ఈరోజు మాట్లాడుతూ స్నాతకోత్సవానికి అశోక చక్ర పురస్కార గ్రహీత గ్రూప్ కెప్టెన్ శుభాన్సు శుక్లా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పట్టాలు, బహుమతులను అందజేయనున్నట్లు సత్యనారాయణ తెలియజేస్తూ,
1: August 22nd ఐఐటి తిరుపతి 8 కాన్వకేషన్ జరగబోతుంది. అబౌట్ 450 స్టూడెంట్స్ పైనే గ్రాడ్యుయేట్ అవుతున్నారు. డిగ్రీస్ ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, పిహెచ్డి, ఎంఎస్ బై రీసెర్చ్, ఇవన్నీ వేరియస్ ప్రోగ్రామ్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. చీఫ్ గెస్ట్ ఫర్ ది కాన్వకేషన్ ఇస్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, అశోక్ చక్ర. రీసెంట్లీ లాస్ట్ 2025 లో ఆయన స్పేస్ కి వెళ్లారు. 18 డేస్ హీ వాజ్ ఇన్ స్పేస్. ఐఐటి తిరుపతిలో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఎ స్కూల్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఆయన రావటం మాకు విట్ ఇస్ అప్రోప్రియేట్.
0: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో 40 లక్షల రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న పశువుల ఆసుపత్రి భవనానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు సకాలంలో వైద్యం అందేలా ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మూలపాడుతో పాటు పరిసర ప్రాంతాల పశుపోషకులకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా రేపు, ఎల్లుండి రంపచోడవరం నియోజకవర్గంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 2 రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల మార్పు, చిరునామా మార్పు, ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగింపు లేదా అభ్యంతరాలకు ఓటర్ల నుంచి దరఖాస్తులు, అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. సిఆర్ మీడియా అకాడమీ, నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జర్నలిజంలో డిప్లొమా కోర్సుకు సంబంధించిన దరఖాస్తు గడువును 5 సెప్టెంబర్ వరకు పొడిగించినట్లు అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. 6 నెలల డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో పాటు జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు గానీ, MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషాముక్త్ యువఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మైభారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం,

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడంతో పాటు ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన జీవన విధానం వైపు వారిని నడిపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం అమలులో రాష్ట్రానికి జాతీయ పురస్కారం లభించింది. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధనా సంస్థ 8వ స్నాతకోత్సవం రేపు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ചിനാരോ വിവിധ ഭാരതി FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
9: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
10: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
9: ఓ పాట కనులు తుడిస్తే
10: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
9: ఓ పాట మనసుకి హత్తుకుంటే
10: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
9: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
11: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
9: 101.3.

మనమున ధీరా ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుంటావు. చాలామంది స్త్రీలలో ఎండాకాలంతో పోలిస్తే వర్షాకాలం చలికాలాల్లోనే తమ స్కిన్లో బాగా తగ్గుతుందని భావిస్తారట. అటువంటి వారు ప్రతిరోజు నిద్రించే ముందు కాస్త మేగలు తీయని చల్లటి పాలతో ఫేస్కి మసాజ్ చేస్తూ ఉంటే వారి స్కిన్ మరలా మంచి గ్లోతో నిగనిగలాడుతూ ఉంటుందట. చాలా సింపుల్గానే ఉంది కదా, దట్టు ప్రతి ఇంట్లో ఉండేది కదా. మనం కాస్త 5 నిమిషాలు టైం వెచ్చిస్తే మరలా మన స్కిన్ మంచి కాంతివంతంగా తయారవుతుందంటే అంతకంటే ఇంకేం కావాలి? సూపర్, ట్రై చేద్దాం, తప్పే ఉంది. అదని మన సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం జనతా గ్యారేజ్ నుంచి మన కుర్రోళ్ళంతా ఒక పాట వినిపించేస్తా అంటున్నారు, మీరు కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆడియో చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున ధీర ఉమెన్స్ బ్యూటీ అండ్ హెల్త్ సీక్రెట్స్ ప్రోగ్రాంలో. చాలామందికి ఫేస్ కూడా చాలా డల్గా ఉందని ఫీల్ అవుతూ ఉంటారంట మహిళలు. అలా ఫీల్ అయ్యేవారు ముందుగా మీరు తగినంత నీరు తీసుకుంటున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అయినా కూడా మేము తగినంత నీరు తాగుతున్నాము అయినా కూడా

కాస్త డల్గానే ఉంటుందన్నప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా కాస్త పెరుగులో పసుపును కలిపి వీలైతే రోజ్ వాటర్ని కూడా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ఫేస్కి కాస్త అప్లై చేస్తూ ఉంటే మంచి కాంతివంతంగా తయారయ్యి ఆ పెరుగు వలన ఫేస్లో ఉండేటువంటి గ్లో మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇవన్నీ మన వంటింటి ఇంటింటి చిట్కాలే కదా, చాలా ఈజీగా చేసేస్తాం అనుకుంటారా? చేసేయండి, వస్తే అందమేగా వచ్చేది, అదన మన సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఎవడో నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వస్తుంది వింటూ ఎంజాయ్ చేస్తానండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీ సమీప వనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: Are you single?

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం ధీరాలో ఇదండి మరి ఈనాటి ధీరా. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక నేను ఈనాటి కార్యక్రమానికి బాయ్ బాయ్ చెప్పేసే సమయం ఆసన్నమైనది. మరి మీకోసం కృష్ణం వందే జగద్గురు మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంతసేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్.

0: సంగీతం కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ముందుగా లక్ష్మీ రావే, వి శ్రీ మహాలక్ష్మి, జానకి, శకుంతల గారు పాడిన మల్లాది సూరిబాబు గారి సంగీతం.

కార్యక్రమంలో తర్వాత వేదవతి ప్రభాకర్ గారు గానం చేసిన బసవరాజు అప్పారావు సాహిత్యం, మూలటి వెంకటేశ్వర్లు గారి సంగీతంలో చూడ చూడ నీ రూపము వినండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: లలిత గీతాలు కార్యక్రమంలో వినబోతున్న గీతం ఈ ఓ అనంతమా కె రామాచారి శశికళ స్వామి పాడిన జాలాది సాహిత్యం.

తేలికపరిచేవాడు ఎందరో ఉంటారు కదా మన ముందే, అదనమ్మ సంగతి. అదండి విషయం. మరి తదుపరి మరొక ప్రశ్న, అంటే దీనికి సమాధానం చెప్పలేదు ఏంటని వారు అంటారేమో, దానికి చాలా సమాధానాలు ఉన్నాయండి. మన వాళ్ళందరూ ఆల్మోస్ట్ స్ట్రైట్ ఆన్సర్ని టప్ప టప్ప టప్ప టప్ప చెప్పేశారు. అది విషయం అన్నమాట. నెక్స్ట్, ఒక వ్యక్తి ఫుట్బాల్ని 10 అడుగుల దూరం తన్నాడు. గుర్తుపెట్టుకోండి, అతను మంచి ఫుట్బాల్ ప్లేయర్, కోర్ట్ 10 అడుగుల దూరం వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఏ గోడ లేకున్నా కూడా అది మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఎందుకని ప్రశ్న మరొకసారి, ఈ ఫుట్బాల్ ఆటగాడు ఫుట్బాల్ని తంతే 10 అడుగుల దూరం తన్నాడు, కానీ అక్కడ ఏ గోడ లేకపోయినా కూడా మళ్ళీ అది రివర్స్లో వచ్చేసింది, ఎందుకని? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిస్తే 0866243814 కి అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తుంది పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

పాటగాళ్ళు పాటగాళ్ళు అంగమైన వేటగాళ్ళు హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు చారా.

రామును పూడ్చేది వీళ్ళు, అచ్చరితను మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు బందిళ్ళు వీళ్ళు. వీళ్ళే నోయి నేటి మొనగాడు, చెలిమికెప్పుడు బతకాడు, చెడుకు ఎప్పుడు పగవాడు.

కేకుడు తటకాయుడు, చెడుకు కేకుడు పగవాయుడు, వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్ల కుర్రాడు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అందులే వేలేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు కూడా.

శాస్త్రాలు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులే విలేని వాడు ఆవేశం ఉన్నవాడు కుర్రాయుడు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రతి రిజిస్టర్డ్ వైద్యుడికి కేంద్రీకృత పద్ధతిలో ప్రత్యేక గుర్తింపు సంఖ్యను యుఐడి జారీ చేయాలని జాతీయ వైద్య కమిషన్ ప్రతిపాదించింది. దీన్ని పొందిన వైద్యులు కొత్త రిజిస్టేషన్ అవసరం లేకుండానే, మళ్లీ లైసెన్సు తీసుకోకుండానే దేశంలో ఎక్కడైనా సరే వైద్యం చేయడానికి అవకాశం లభిస్తుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మి వ్రతం భక్తిభావాలను పెంపొందించడంతో పాటు కుటుంబ బంధాలు, సామాజిక సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మలిత్ర స్వామివారి దేవస్థానానికి సంబంధించిన రెండు నూతన భవనాలను దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఆలయానికి సంబంధించి 26 కోట్ల రూపాయలతో నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనం, 26.5 కోట్ల రూపాయలతో నిర్మించిన దుర్గా భవాని మహాప్రసాద తయారీ భవనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సిఆర్ మీడియా అకాడమీ, నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జర్నలిజంలో 6 నెలల డిప్లొమా కోర్సుకు సంబంధించిన దరఖాస్తు గడువును 5 సెప్టెంబర్ వరకు పొడిగించినట్లు మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి పాల్గొనే ఫ్రెండ్లీ సైకిల్ ర్యాలీ నేపథ్యంలో విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో ఈ నెల 23వ తేదీ ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వాహనాలు, వాకర్లకు అనుమతి ఉండదని జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. కోస్టల్ బ్యాటరీ జంక్షన్ నుంచి పార్క్ హోటల్ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా రేపు ఎల్లుండి రంపచోడవరం నియోజకవర్గంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 2 రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటర్ల నమోదు, ఓటరు వివరాల మార్పు, చిరునామా మార్పు, ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగింపు లేదా అభ్యంతరాలకు ఓటర్ల నుంచి దరఖాస్తులు, అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులో భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ 8వ స్నాతకోత్సవాన్ని రేపు నిర్వహించనున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎస్ సత్యనారాయణ తెలిపారు. స్నాతకోత్సవానికి అశోక చక్ర పురస్కార గ్రహీత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
5: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారా.

0: వినమంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
2: 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మనం తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సందడే సందడిలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఒక వ్యక్తి ఫుట్బాల్ని 10 అడుగుల దూరం తంటే అది ఏ గోడ లేకున్నా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది ఎలా అని. సో మరి దానికి గాను మనం ఇద్దరు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరెక్కడి నుంచో మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించేశారు ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా అండ్ కో ఫ్యామిలీ. బరువు తక్కువగా ఉండడం వల్ల అంటున్నారు. ఆహా, ఓకే. నెక్స్ట్ నాలుక అంటున్నారు, బహుశా ఎందాడ ప్రశ్న కనుకుంటా, పేరైతే ఏమీ లేదు. నెక్స్ట్ కనకారావు గారు పెడ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెడన జోగర్ అందరో కాల నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్. ఫుట్బాల్ ఆడుగాడు బాల్ని, ఓకే. శ్రీనివాసరావు కౌదాడ నుంచి, రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ నవరబాయ్ అంటున్నారు. పాలం పోలై, సారీ, ఆళ్ళగడ్డ నుంచి పాలం పోలయ్య గారా, ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అక్కరపల్లి నుండి రమా సుధాకర్, అవతల టీమ్ ప్లేయర్ తన్నేవాడుంటాడు అంటున్నారు. ఆహా, ఏం గెస్ చేశారు భయ్యా, సూపర్ సార్. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ చెప్పేస్తున్నారు. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. తో మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా హాకీపీట నుండి కిషోర్, రైట్ ఆన్సర్. భయ ఫుట్బాల్ని అంటున్నారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి గురు లహరి తులసి అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్. హాయ్ మాస్టారు, గెడ్డ మంకయ్య అంటున్నారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ, థ్యాంక్ యూ మిత్రమా. తదుపరి కమతమ్మ వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. విత్ ఈయన ఒక సైన్స్ థియరీ కూడా చెప్పారండి, ఓయ్, ఆహా, సూపర్ సూపర్. తదుపరి నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజీ వెంకటాచారి, వరలక్ష్మీ కృష్ణమ్మ అనుకో ఫ్యామిలీ. ఫుట్బాల్ ఒకడు వాడాడు కదా, మళ్ళీ తిరిగి మరో ఒకడు తనవచ్చు కదా అంటూ. ఏం లాజిక్ చెప్పారు భయ్యా, ఈ లాజిక్ తెలియకెంతసేపు మనల్ని కన్ఫ్యూజ్ అయిపోయి రైట్ ఆన్సర్ పంపించేశారు. సెట్ చేద్దాం దాన్ని. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనుగొండ గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. ఇంకొక ఆటగాడు ఎదురుగా ఉండి తన్నాడండోయ్ అంటున్నారు జైరామ్, పదిపుట్ల బయలు పాకాల మండలం నుంచి. వావ్ సూపర్ భయ్యా, ఇందాక మన ప్రశ్నలో ఏదో మిస్ అయింది అనుకున్నాం భయ్యా, ఇదే సూపర్ బట్ రాంగ్ ఆన్సర్ భయ్యా. ఫుట్బాల్ని అంటూ పంపించారు నల్గొండ జిల్లా చిత్తాల నుంచి దమ్మోజీ వెంకటాచారి, వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ గారు మళ్ళీ పంపించేశారండి ఓయ్. తదుపరి నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఊటుకూరు నారాయణపేట జిల్లా నుంచి పంపించేశారండి ఓయ్. ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారండి ఓయ్, డి అరుణ మోహన్జీ అనుకో ఫ్యామిలీ. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటారా? ఏం లేదండి, ఏదన్నా పైకి వెళ్ళిన వస్తువు మళ్ళీ కింద రావాల్సిందే కదా, అంటే పైకి కొట్టేయడం మళ్ళీ కిందకు వచ్చింది, అయిపోయే కేల్కతం తుఖాన్ బద్, అది విషయం. అంటే ముందుకో వెనక్కో ఎటు కొట్టాడు చెప్పలాగా, కొట్టాడు పైకి వెళ్ళింది మళ్ళీ కిందకు వచ్చింది, అయిపోయే అది విషయం.

నెక్స్ట్ మరొక ప్రశ్న. బోరింగ్ ఎంత కొట్టినా కూడా బిందె నిండడం లేదు ఎందుకని? బోరింగ్ కింద ఉన్న బిందె ఎంత బోరు కొట్టినా కూడా బిందె నిండడం లేదు ఎందుకని? ప్రశ్న అర్థమైంది కదా? బోరింగ్ ఎంత కొట్టినా కూడా బిందె నిండడం లేదు ఎందుకని? ఈ ప్రశ్నకు గనక మీకు జవాబు తెలిసినట్లయితే 0866243814కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

Hyderabad! Are you guys ready to rock and roll? I can't hear you!

Well, my dear friends, मेरे साथ यूं जस्ट मिट मरुवा का शरणी विजयवाड़ा विविध भारती एफएम 101.3 मर्मनाम संडे संडे लो ये इन दागड़ों का प्रेस नड़के इनका दाग गुरतुन दा बोरिंग ऐंतक कुटना कोड़ा बिंदे निन्नडम लेदु येंदु कु अनी सो दार के मानमित्र बंपिच्चना समाधान लो ये मिटी ये वरा वरा कर दिन्ची ऐंटे कनकारा फ्रेंड पैटर्न जब बंपिच्चे सहरू आहा लाचिकर आलोचन चरण डोई తదుపరి మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ్ అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు. బోరింగ్ చెడిపోయింది కాబట్టి అంటూ. అవునా, చెడిపోయిన బోరింగ్ ఎందుకు కొడతారండి అంతసేపు మరి? అడ్డడే. నెక్స్ట్ ఆన్సర్ అయితే బాగుంది, బట్ పేరు కూడా పంపించుంటే బాగుండేదండి. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి పంపించేశారంటే బిందెకి చిల్లు పడింది కనుక అంటూ. చిల్లు పడిందే, చిల్లు పడిన బిందె తీసుకుని ఎందుకు వస్తుంటారు? చెప్దాం మీ సార్ వాళ్ళకి. పెట్టిన జోగులందరూ కాలం నుంచి అప్పల్లో సీరు పంపించేశారు. ఓకే. నెక్స్ట్ కర్నూలు ముజాఫర్ నగర్ నుండి రామ కార్తీక వెన్నెల వల్లి అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు. బిందుకి చిల్లు పడినట్టుందండి అంటూ. ఓకే. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి బిందుకి రంధ్రం ఉంది అందుకని అంటూ. ఓకే. బ్రహ్మయ్య కర్నూలు నుంచి ఓకే కన్సిడర్ చేసే ఆన్సర్ పంపించారండి. ఓయ్, తదుపరి బోరింగ్ పైపు కింద ఓకే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుండి కిషోర్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు కుసుమ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపించేశారు. మచిలీపట్నం చిన్నబాబు గారు హాయ్ అంటూ, నా ఒపీనియన్ ఏంటి అంటే బిందుకి చిల్లు ఉండి ఉంటుంది అంతేనండి అంటున్నారు. తప్పకుండా అండి, మీ సమాధానం ఈ ప్రశ్నకు సమాధానం ఇద్దామండి. కాకపోతే చిన్నబాబు ఇస్తారు తర్వాత, నేనైతే ప్రస్తుతానికి అయితే ఇది రాంగ్ ఆన్సర్ అంటాను. తదుపరి విజయ పరమేష్ గుర్తకల నుంచి పంపించేశారు బిందుకు చిల్లు ఉంది అందుకని నినడం లేదు. ఓకే, బిందుకి చిల్లు ఉన్నదా? తదుపరి అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు.

రైట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు. కమతం వెంకట లక్ష్మారెడ్డి భీమునిపాడు నుండి, బోరింగ్ నుండి నీళ్లు వస్తాయి కదా భయ్యా, బిందే నిండడానికి అంటున్నారు. అయ్యో భయ్యా, బోరింగ్లో నీళ్లు రావు తాళ్ళు ఎందుకు కొడతారు భయ్యా? అడ్డేడే, మనమంతా క్లాస్మేట్సే. నెక్స్ట్. నమస్తే అన్వర్ గారు అంటున్నారు, బోర్ పాడైపోయింది, దాని నుంచి నీరు రావడం లేదు, లేదా బిందుకు పెద్ద చిల్లుండు ఉంటుంది అంటున్నారు ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. మీరు ఊహించటువంటి ఆ రెండే ఏదైతే ఉన్నాయో చూసారండి, ఆ రెండింటికి మించి మూడు ఆప్షన్ ఉంటుందండి, అది రైట్ ఆన్సర్ అయింది కాబట్టి ఈ రెండు కాదని చెప్పుకుందాం అనమాట. తదుపరి అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్, బాగా గెస్ చేశారండి ఓయ్. దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మీకృష్ణమ్మ అనుకో ఫ్యామిలీ చిత్రాల గ్రామం నుండి, రైట్ ఆన్సర్. ఎం నీలిమ జ్యోతి అనంతపూర్ విలేజ్ నుండి, బోరింగ్లో నీళ్లు లేకపోతేనే కదా అంటున్నారు, ఆ బోరింగ్లో నీళ్లు లేకపోతే వాళ్ళు ఎందుకు కొడతారు, కొట్టరు కదా, అదనమాట సంగతి. నెక్స్ట్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విజయంపేట అనంతపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, వాటర్ రావట్లేదు అనుకుంటే భయ్య అంటున్నారు. భయ్య ఇప్పుడు వాటర్ రావట్లేదంటే ఎంతసేపు కొడతారు భయ్యా, ఒక రెండుసార్లు కొడితే అర్థమైపోద్దిగా. అడ్డేడే. నెక్స్ట్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి, ఎలినో వల్ల అంటున్నారు. ఆహా, ఎలినో ఎఫెక్ట్ ఆఖరికి బోరింగ్ బొమ్మ కూడా పడిందంటారా, ఈ ఇంకా అంతవరకు రాలేదు భయ్యా. నెక్స్ట్. కర్నూలు జిల్లా గోనెగుంట్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. భూమి లోపల నీళ్ళు లేవనుకుంటున్నాండి అంటున్నారు మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి. భూమి లోపల నీళ్ళు లేకపోతే బోర్ ఎదు వాడతారండి, మనకి బోర్ కొడితే నీళ్ళు ఎలా వస్తాయో ఎలినో వల్ల కాళ్ళు, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి అంటున్నారు. సూపర్ భయ్యా. హాయ్, గెడ్డ వంకయ్య పంపించేశారు, బందరుపల్లి నెల్లూరు డిస్టిక్, లాక్స్ అంటే లక్కసలు. సార్ ఏం సార్, మన ప్రశ్నకి దానికి సంబంధం లేదండి, సంబంధం ఓకే, అదనమాట సంగతి. మొత్తానికి మన మిత్రులు అయితే బాగా కష్టపడ్డారు, బోరింగ్ ఎంత కొట్టినా బిందు నిండట్లేదు అంటే ఏముంటుందండి, సింపుల్. అడ్డడే మళ్ళీ పంపించారు మన మిత్రులు, బోరింగ్ పని చేయకుండా ఉండొచ్చు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. కాదుగా, పనిచేస్తుందండి, అది పనిచేసే బోరింగ్ పంపే, నీళ్లు ఉన్న బోరింగ్ పంపే. ఓకే. ఊట్కూరు నుంచి నారాయణపేట జిల్లా నుంచి పంపించేశారు డి అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అనుకో ఫ్యామిలీ, బోరింగ్కి జ్వరం వచ్చినట్టుందండి అంటూ. అవే లేదండి, మొన్న ఆల్రెడీ జ్వరం వస్తే మందులేసి పంపించాం, పర్ఫెక్ట్గా ఉంది అది, అయినా నీళ్లు రావట్లా. ఎందుకు అంటే సింపుల్, ఆ బోరింగ్ కొట్టేవాళ్ళు మనలా అంటుడు అనమాట, అందుకే బిందిని తిరిగేసి పెట్టారు. ఎట్టా నిండిద్ది అది మ్యాటర్, కంగారులో మర్చిపోయారు ఏంటి పాపం, తెలియదు కదా కొత్త, అదనమాట సంగతి. సో ఇప్పుడు దాకా మన వాళ్ళు చాలా కష్టపడి ప్రశ్నలు పంపించేశారు, సమాధానాలు అద్భుతం, అతి అద్భుతం. ఇక మరొక ప్రశ్న ఏమిటి అంటే, మన మిత్రుడు ఒకరు మన సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ అంటే ఒక డైరీ కొన్నారండి, అది ఐ మీన్ డైరీ కాదు, డిక్షనరీ, డిక్షనరీ కొన్నారు. అసలు సూపర్ అద్భుతంగా ఉందండి, కాకపోతే డిక్షనరీ మొత్తం మీద ఒకే ఒక్క పదం తప్పుగా ముద్రించబడింది, అదేంటిది మీరేమైనా గెస్ చేయగలరా? మన మిత్రుడు కొన్నటువంటి డిక్షనరీలో ఒక పదం తప్పుగా ముద్రించబడింది, అది ఏమై ఉంటుందని మీరు గ్రహిస్తున్నారు తెలిస్తే 0866243814కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తే పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థర్డ్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం నామ్ సందడే సందడిలో. ఇందక్కడ ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? మన మిత్రుడుకున్నటువంటి ఆ డిక్షనరీలో ఒక

పదం తప్పుగా ముద్రించబడి ఉంది, అది ఏది అని మీరు గ్రహించగలరా అని అడిగాను. దానికి మన మిత్రులు పంపించిన సమాధానం ఏంటంటే, దేవీనగర్ విజయవాడ నుంచి సత్యనారాయణ గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. ఇందాక దానికి ఇప్పటిదానికి. నెక్స్ట్, మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మిర్సి విజయ్ అండ్ కో ఫ్యామిలీ గిఫ్ట్ అంటూ. గిఫ్ట్ అండి. ఓకే, నెక్స్ట్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మారెడ్డి భీములపాడు నుంచి. రైట్ ఆన్సర్ భయ్యా. కర్నూలు ముజాఫర్నగర్ నుంచి రామా కార్తిక వెన్నెల అండ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. తదుపరి, బిందె తలకిందులుగా పెట్టారండి అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు ఇందాక ప్రశ్నకి. నెక్స్ట్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి. ఇన్కరెక్ట్లీ అనే పదం అంటూ. ఆహా, ఓకే. నెక్స్ట్, కర్నూలు జిల్లా గోనగుండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం, డిక్షనరీలో తప్పు అది ఎలా వచ్చిందో తెలియడం చాలా కష్టంగా ఉంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు. చెప్తానండి అందులో తప్పు ఎలా వచ్చింది ఎందుకు వచ్చిందో కూడా చెప్తా. నెక్స్ట్, డి అక్షరం తప్పుడు అంటున్నారు నల్గొండ జిల్లా నుంచి దమ్మోజీ వెంకటాచారి వరలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ నల్గొండ జిల్లా నుంచి. నెక్స్ట్, బోర్ను దానికి ఉన్న హ్యాండిల్తో కొడితే నిండుతుంది అంటున్నారు ఇందాక ప్రశ్నకి. విజయ పరమేష్ గుంటకల్ నుంచి. ఎం నీలిమా జ్యోతి అనంతపూర్ నుంచి. రైట్ ఆన్సర్ అండి ఓయ్. నెక్స్ట్, నమస్తే అన్వర్ గారు అంటున్నారు డిక్షనరీ అని కాకుండా డిక్షనరీ అని ఉంది ఫ్రమ్ ఎర్రమలి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. ఓహో, సేమ్ స్పెల్లింగ్ అందులో క్యాపిటల్ డి వస్తే ఇంత స్మాల్ డి వచ్చింది అంటారు అంతేగా మీరు అనేది. చెప్తానండి ఖచ్చితంగా ఇది రాంగ్ ఆన్సర్, నేను వివరణ ఇస్తా రైట్ ఏంటో. నెక్స్ట్, డిక్షనరీ అనే పదంలోనే తప్పుంది భయ్యా అంటున్నారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి. తదుపరి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఆల్రెడీ చెప్పేశాను. తదుపరి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి భానుప్రకాష్ అనుకో ఫ్యామిలీ. పుస్తకం అనేది తప్పుగా పడి ఉంటుంది అంటున్నారు. ఓకే, మంగళగిరి నుంచి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు రైట్ ఆన్సర్తో. అక్కరపాక నుండి రామ సుధాకర్ రైట్ ఆన్సర్. కనకారా ఫ్రెడ్ పెడర్ నుంచి రైట్ ఆన్సర్. హాయ్, గెడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. టిఏయూ టావ్ అంటే ఏంటి సార్? నెక్స్ట్, ఊటుకూరు నారాయణపేట నుంచి డి అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అనుకో ఫ్యామిలీ అరటి పండు అంటున్నారు. హౌ? పెడిన జోగనందలో కాలి నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. ఇంతకీ అందులో తప్పుగా పడినటువంటి అచ్చుపడినటువంటి పదం ఏంటి తెలుసా అండి? తప్పు అంతే కదా. తప్పు అన్న పదాన్ని వాళ్ళు తప్పు అనే వేశారు, అది మనకు తప్పుగా అనిపించింది తప్పు కాబట్టి. ఇంతకీ ఇక్కడ మీకు లాజిక్ అర్థమైందా? నో మ్యాజిక్ భయ్యా. అదనమాట సంగతి. రాంగ్ అనే వర్డ్ని WRONG అలాగే టైప్ చేశారు. నేనేమన్నాను, రాంగ్ ఒక పదం తప్పుగా పడింది అదేంటి అన్నాను, తప్పు అనే పదం పడింది అక్కడ. అదనమాట సంగతి. సో మన నెక్స్ట్ మరొక ప్రశ్న సింపుల్ అండి. ఇందులో ప్రశ్న సమాధానం ఏమీ లేదు, కాకపోతే కాస్త చక్కగా ఉండాలన్నమాట. ఇంతకీ విషయం ఏంటంటే, ఈరోజు మీ మూడ్ ఎలా ఉందో ఒక సినిమా పేరుతో కానీ లేదా ఒక సినిమా డైలాగ్తో కానీ చెప్పాలి. ఈరోజు మీ మూడ్ ఎలా ఉందో ఒక సినిమా పేరుతో కానీ ఒక సినిమా డైలాగ్తో కానీ చెప్పాలన్నమాట. అలా చెప్పాలనుకుంటే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన నామ్ సందడే సందడిలో మన మిత్రులకు ఒక చిన్న టాస్క్ లాంటిది ఇచ్చామండి. ఈరోజు మీ మూడ్ ఎలా ఉన్నది అనేది ఒక డైలాగుతో కానీ లేదా ఒక సినిమా పేరుతో కానీ చెప్పండి అన్న. మన వాళ్ళు అసలు ఇక మామూలు కాదవయ్యా, విజృంభించేశారంతే. చూద్దాం ఎవరెవరు ఎక్కడి నుంచి పంపించారు. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ అండ్ కో ఫ్యామిలీ. ఉరేష్ శంకర్ రెడీ, మోకే కథ అని పీకేస్తే పీక కోస్తా అంటున్నారు. భయ్యా ఎలా భయ్యా, రోజంతా ఇదే ఫ్లోలో అంటే ఇదే ఇంకా సూపర్ భయ్యా. నెక్స్ట్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లా ఉంది భయ్యా నా సిచ్యువేషన్ అంటున్నారు, బట్ పేరు లేదు. నెక్స్ట్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు హ్యాపీ అంటూ. నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి హుషారు అంటూ. హుషారు సార్, మరి మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు సార్? హుషారు అంటే

మామూలుగా ఉండదు కదా మరి. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, సంతోష్ అండ్ సినిమానా? ఓకే. నెక్స్ట్ పెడన జోగరందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను అంటూ ఖుషీలో డైలాగ్ చెప్పేస్తున్నారు. సూపర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు, జబర్దస్త్ అంటూ లష్కర్ బోరి చూడు, సూపర్ జబర్దస్త్. నెక్స్ట్ ఖుషి అంటున్నారు మన మిత్రుడు, బట్ పేరైతే లేదు ఇక్కడ. కమతం వెంకటలక్ష్మారెడ్డి భీములపాడు నుంచి, చాలా బాగుంది, ఏమిటది? నెక్స్ట్ రాజోల నుంచి జయన్న, ఆహా అది సినిమానా లేక డైలాగా అండి? నెక్స్ట్ విజయ్ పరమేష్ గుంటకల్ నుంచి, సంతోషం అంటూ కనకారావు ఫ్రమ్ బెటర్ నుంచి, హ్యాపీ అన్వర్ వచ్చాడు అని హ్యాపీ. భయ్యా ఏంది భయ్యా ఇది, వెయ్యాలి భయ్యా బిస్కెట్లు వెయ్యాలి, బాగుంటాయి కానీ బిస్కెట్లు బాగుంటాయి కదా అని చెప్పి మరీ క్రీమ్ ఎక్కువ రాసి క్రీమ్ బిస్కెట్లతో భోజనం.

నెక్స్ట్. విజయ్ పరమేష్ గుంటకల నుంచి సంతోషం అంటూ, కనకారావు ఫ్రమ్ బెటర్ నుంచి హ్యాపీ, అన్వర్ వచ్చాడు అని హ్యాపీ. భయ్యా ఏంది భయ్యా ఇది, వెయ్యాలి భయ్యా బిస్కెట్లు వెయ్యాలి బాగుంటాయి, కానీ బిస్కెట్లు బాగుంటాయి కదా అని చెప్పి మరీ క్రీమ్ ఎక్కువ రాసి క్రీమ్ బిస్కెట్లతో భోజనం పెడతాంటే ఎట్టా, కష్టం భయ్యా తట్టుకోలేము. నెక్స్ట్. అనంతపురం నుంచి పిల్లగుండ్ల కాలనీ నుంచి ముల్లగూరి విజయ్ కుమార్ గారు, నువ్వే కావాలి మూవీలో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అలాగుంది భయ్యా మనసు అంటున్నారు. ఆ ఒక్క పిల్ల ఎందుకు చూడాలి భయ్యా, ఇంకొక వైపు చూస్తే మనం ఆనందంగా ఉంటాం కదా, అదో ఆప్షన్ ఉంది చూడండి మరి. నెక్స్ట్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి మదన్ కుమార్, వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర అనురాధ, ఆడుతూ పాడుతూ వావ్ సూపర్ సినిమా భయ్యా. నెక్స్ట్. హలో అండి, ఆన్సర్ ఆనందం ఖుషి సంతోషం వగైరా వగైరా, ఫ్రమ్ కే సురేంద్రనాథ్ ఒడిషా. ఓకే నెక్స్ట్. సలాం అలైకుం అన్వర్ భాయ్ అంటూ వీరశంకర్ రెడ్డి మోకే కదా అని పీకేస్తే పీక కోస్తా భయ్యా, డైలాగ్ చెప్పారా ఫైనింగ్ ఇచ్చారా భయ్యా. ఓకే నెక్స్ట్. పండుగ సంతోషం ఆనందంగా ఉంది, శ్రావణ శుక్రవారం టుడే స్పెషల్, చీరాల రామకృష్ణాపురం నుండి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ. నెక్స్ట్. నేమ్ అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూల్, ఆన్సర్ ఏమాయ చేశావే, అలాగంటే అట్టగా ఉంటుంది భయ్యో. నెక్స్ట్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపు భయ్యా, ఎంత పెద్ద డైలాగ్ పెట్టారు భయ్యా మీరు, సూపర్, అన్నంత ఆనందంగా ఉందండి అంటున్నారు నా మనస్సు బ్రహ్మయ్య కర్నూలు నుంచి. తర్వాత జవాబు రాజ్యాల సంతోషంగా ఉంది అంటున్నారు, పేరు ఉంటే ఇంకా బాగుండేది భయ్యో. పండగ చేసుకో అంటున్నారు కొంకల గ్రామం నుండి గురు లహరి తులసి, వెరీ గుడ్. నెక్స్ట్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు హ్యాపీ సంతోషం ఉల్లాసంగా ఉన్నది అంటూ. నెక్స్ట్. ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లు భాషా చిత్రంలో అంటున్నారు నల్గొండ జిల్లా చిత్తాల నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ అనుకో ఫ్యామిలీ, రారండోయ్ వేడుక చేద్దాం అంటున్నట్లుంది ఫ్రమ్ ఎర్రమెలి సీతమహాలక్ష్మి అమలాపురం, తప్పకుండా వేడుక చేసేద్దాం. హాయ్ గెడ్డం అంకయ్య బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి సుస్వాగతం అంటూ, సూపర్ మూవీ అండోయ్. అనంతపురం నుంచి అనురాధ గజనీ మూవీ, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అంటూ, ఆహా సూపర్ అండోయ్. నెక్స్ట్. అంటే ఈరోజు నీ మూడ్ ఏం జరిగినా సరే ట్రై చేసి చూద్దాం అనిపిస్తుంది, ఏముంది భయ్యా. నెక్స్ట్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి ఈరోజు హలో గురు, ఏ హలో గురు అండి. నెక్స్ట్. నిఖిల్ ఏముందులే ఏక పండుగ, వెంకటగిరి నుంచి సూపర్ భయ్యా. నెక్స్ట్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి భానుప్రకాష్ అనుకో ఫ్యామిలీ, అదనమాట సంగతి. నెక్స్ట్. సూపర్ సూపర్ అంటున్నారు రాజన్న సిరిసిల్ల నుంచి వేముల పరశురాములు అనుకో పద్మ. నెక్స్ట్. కేళం సీతారామాంజనేయులు తుమ్మవారం పెద్దకూరపాడు పల్నాడు నుంచి మిరపకాయ మూవీలో డైలాగ్ భయో, నేను క్లైమేట్ లాంటోడిని, అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వెచ్చగా ఉంటాను, అప్పుడప్పుడు వణికిస్తూ ఉంటా, సూపర్బ్. నెక్స్ట్. రామకృష్ణ ధర్మవరం నుంచి నా కోసమే నీవున్నది ఆకాశమే అవునన్నది, ఆహా మనకు అవ్వలేదు కానీ భయ్యా బాగుంది భయ్యా. జోగులంబ గజ్వేల నుంచి జయన్న మా కుటుంబ సభ్యులు మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం చాలా సంతోషంగా ఉన్నాం అంటూ, సూపర్బ్. గుడ్ ఈవినింగ్ సంతోషం ఆనందం ఆత్మకూరు ఆదిశేషం. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం నుంచి లెనిన్, ఓకే అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి అంటూ అంటున్నారు. చూద్దాం ఇంకా మన మిత్రులు చాలామంది పంపించేశారు అవన్నీ ఏంటో ఈ పాట తర్వాత చూద్దాం.

వరలక్ష్మి వ్రతం సందర్భంగా రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మీదేవి ఆశీస్సులు రాష్ట ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ బాల కోటేశ్వర స్వామి వార్ల దేవాలయాల పునఃప్రతిష్ఠ మహోత్సవంలో మంత్రి పి నారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు ఈరోజు నిర్వహించారు. రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీడ్ యాక్సెస్ రహదారి మూడో దశ పనులను

ఈ నెల 29 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా ప్రయాణికులతో మాట్లాడి స్త్రీశక్తి పథకంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఏపీ జూడ ప్రతినిధులు అమరావతి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ను 15% మేరకు పెంచలేకపోతున్నామని జూడాలు పునరాలోచించి వెంటనే విధుల్లో చేరాలని మంత్రి కోరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తొలితరం కథానాయికి షౌకార్ జానికి ఈరోజు మరణించారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. తిరుపతి జిల్లా ఏర్పేడులో భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ 8వ స్నాతకోత్సవాన్ని రేపు నిర్వహించనున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎస్ సత్యనారాయణ తెలిపారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు, బహుమతులను అందజేయనున్నట్లు ఆయన తెలియజేశారు. సిఆర్ మీడియా అకాడమీ, నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జర్నలిజంలో 6 నెలల డిప్లొమా కోర్సుకు సంబంధించిన దరఖాస్తు గడువును 5 సెప్టెంబర్ వరకు పొడిగించినట్లు అకాడమీ చైర్మన్ ఆల్పాటి సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. విజయనగరం జిల్లాలోని 305 గ్రామాల్లో ఈ నెల 19న రాత్రి సుమారు 1100 మంది పోలీసులు, సిబ్బంది పల్లెనిద్ర చేసినట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమయ్యి వారి సమస్యలపై ఆరా తీశారని, పలు అంశాలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. వివిధ భారతీయ వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: भारती एफएम 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
7: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
6: 101.3.
8: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక మన మిత్రులు మనం అడిగిన ప్రశ్నకి సమాధానం పంపిస్తున్నారు. ఈరోజు మీ మూడంతా ఎలా ఉన్నది, ఒక చిన్న సినిమా పేరుతో కానీ లేదా డైలాగ్తో కానీ చెప్పండి అంటే మన ఫ్రెండ్స్ పంపించేశారు. ఇంకా ఉన్నాయి ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి పంపించేశారు, ఆడుతూ పాడుతూ అంటూ. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, వీరికి కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి అన్నట్టుగా ఉందట. నెక్స్ట్ మస్తాన్ ఫ్యామిలీ.

లెజెండ్లా ఉందట. జమలయ్య దొడ్డదేవర పాడు నుంచి ఓకే ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టుగా ఉందట. ఓకే, అదన్నమాట సంగతి. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి ఈనాటి మన ఈ సందడే సందడి. మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక బాయ్ బాయ్ చెప్పేస్తున్న ఈనాటి ఈ సందడే సందడికి. ఇక మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసే వింటూనండి, ఇది వివిధ భారతి FM 101.3.

0: भारती एफएम 101.3।
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
5: నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 4:08 అవుతుంది. మరి ఈ సమయంలో మనమంతా వివిధ అంటూ ఒక సినీ సెలబ్రిటీ గురించి, వారు నటించేటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన వివిధ కార్యక్రమంలో ఒక హీరో జగపతి బాబు గారి గురించి, ఆయన నటించేటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి ఇప్పుడు మీకోసం రాబోతున్నాయి జగపతి బాబు గారు నటించేటువంటి చిత్రాల నుంచి ఈ పాటలు. ముందుగా ఆహా మరియు అల్లుడు గారు వచ్చారు ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం.
1: For the sake of love, poor fellows, but we will live.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

0: అన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరంతా ఇప్పుడు వెన్నెల స్పెషల్ ప్రోగ్రామ్ని వింటారు.

Hello, dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. ఓ సారి కిడ్నీల పనితీరు తగ్గి అవి ఫెయిల్ అయితే వాటిని తిరిగి బాగు చేయడం కష్టం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. కిడ్నీ ఫెయిల్ అయితే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. దీనినే డయాలసిస్ అంటారు. దీనికి దాదాపు నెలకు 4 నుండి 5 వేల వరకు ఖర్చుంటుంది. ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇంత చేశాక కూడా కిడ్నీ హెల్తీగా మారదు. గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినడం జరుగుతాయి. దెబ్బతిన్న కిడ్నీలను మార్చుకోవాలంటే దాతలు దొరకాలి. అది మరీ కష్టం. ఎలాగో అలాగా ఈ ఆపరేషన్ అయితే ఆ తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్నీ జరిగాక కూడా కొన్నిసార్లు లైఫ్ స్పాన్ తగ్గొచ్చు. అందుకే ముందు నుండే కిడ్నీస్ పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా గానీ మనం ఏంటంటే ప్రివెన్షన్నే వదిలేస్తాం, తర్వాత బాధపడతారు. మన దేశంలో రోజు రోజుకి షుగర్ వ్యాధి పెరుగుతూనే వస్తుంది. దీంతో పాటే కిడ్నీ ఫెయిలియర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. టైప్ 1 డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో 10 నుండి 30%, టైప్ 2 షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 40% మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందట. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం మొదలైతే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే సమస్యను గుర్తిస్తే కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ షుగర్ రాకుండా చూసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు 5 ఏళ్లకోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైప్ 2 వారై దాని గురించి వెంటనే టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం 1 సంవత్సరానికి ఒకసారైనా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవాలి. దీంతో సమస్యల గురించి ముందుగానే తెలుస్తుంది. ఆల్బుమిన్ అనేది ఓ రకం ప్రోటీన్. యూరిన్ లో శుద్ధ ఎక్కువగా బయటికి పోతే కిడ్నీలు ఫిల్టర్ కాసేపటికి తగ్గినట్లే. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. దట్ ఈస్ ఆల్బుమిన్ టెస్ట్. ఇది మీ యూరిన్ టెస్ట్ లో నిర్ధారిస్తారు. కిడ్నీల ఫిల్టర్ కాసేపట్లో ఎలా ఉందో చెప్పేందుకు ఈ టెస్ట్ చేస్తారు. దీని కారణంగా వడపోత సామర్థ్యాన్ని అంటే ఎస్టిమేట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ EGFR ను లెక్కించి కిడ్నీల సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో అంచనా వేస్తారు. సాధారణంగా 110 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. 60 మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కేవలం ఈ టెస్ట్ చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బతినే వరకు ఈ సీరం క్రియాటినిన్ పెరగకపోవచ్చు. కాబట్టి EGFR ని చూడడం ముఖ్యం. ఇది వయసు, బరువు, ఎత్తు ప్రకారం చూస్తారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ బీపీ కంట్రోల్లో ఉండాలి. షుగర్ ఉన్నవారు HbA1c 7 కన్నా తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గత 3 నెలల్లో షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చెప్పే విషయమే ఈ టెస్ట్. షుగర్, హై బీపీ కలిసి చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే బీపీ కూడా 130/80 ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవాలి. మూత్రంలో శుద్ధపోతుంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలి. కిడ్నీల విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేసేసరికి అది ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. కిడ్నీలో పెరిగే తిత్తులనే ఈ సమస్య అంటారు.

0: పూర్తి వివరాలు వెన్నెల ప్రోగ్రామ్ లో వినండి మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: భారతదేశంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి షుగర్ వ్యాధి, హై బీపీ కారణాలు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్ గా చెకప్స్, ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ PKD వివిధ వయసులు, జాతుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరు కూడా ఈ పరిస్థితికి ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది చాలా ప్రపంచాల్లో 400 నుండి 1000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ప్రతి 20,000 మంది యువకుల్లో ఒకరు PKD ద్వారా ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంశపారంపర్యంగా వచ్చే సమస్య. మూత్రపిండాలు అనేక ద్రవాలతో కూడిన తిత్తులను ఏర్పడతాయి. ఈ తిత్తులు కిడ్నీలను కూడా ప్రభావితం చేస్తాయి. బొబ్బలు పెద్దవిగా అయి వాటి ఆకారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దీన్ని అదనంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటారు. ఇది మూత్రపిండాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా PKD సంబంధించిన అనేక ఫలితాలు, సమస్యలున్నాయి. ఇందులో హైపర్ టెన్షన్, లివర్ సెరెబ్రమ్, గుండెలో సిరులు, హార్ట్ డిజీజ్ ఇవన్నీ కూడా వాటి కారణాలవుతాయి. మూత్రపిండాల్లో తిత్తులు రావడం వల్ల PKD వస్తుంది. వంశ పారంపరంగా ఇది రావడం కూడా ఒక కారణమే. ఈ వ్యాధి రావడానికి కారణమైన జన్యువులు మీ కుటుంబ సభ్యులు కలిగి ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ సమస్య కేవలం కిడ్నీలు కాకుండా ఇతర అవయవాలు కూడా ప్రభావితం చేయవచ్చు. PKD ఉన్న వ్యక్తుల్లో కాలేయం, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఓవరీస్, లార్జ్ ఇంటెస్టైన్, ఈ అవయవాల్లో బొబ్బలు సాధారణంగా సమస్యలు కలిగించవు, కానీ అవి నిర్దిష్ట వ్యక్తుల్లో ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం వ్యక్తులు తమకు పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఉందని గుర్తించుకోవడానికి చాలా రోజులు గడుపుతారు. ఎవరైనా ఆ లక్షణాలుంటే ముందుగా ఆ వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. 30 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అసలు లక్షణాలు ఏమిటంటే వెన్ను నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం, పల్స్ ఎక్కువగా ఉండడం. హై బీపీ ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ. దీని కారణంగా వారు మరికొన్ని ఆరోగ్య సమస్యల్ని కూడా అనుభవిస్తారు. హైపర్ టెన్షన్ తగ్గించుకునేందుకు రెగ్యులర్ గా డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం కూడా ముఖ్యమే. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. ఇట్లు ద యూనిట్ ఆఫ్ వెన్నెలా ప్రోగ్రామ్. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బై.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5:07 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు విందాం.

ఉండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజు, కోటి, లావణ్యమ్మ, దుర్గారెడ్డి, లక్ష్మీదుర్గమ్మ, రాజేశ్వర్, దుర్గయ్య, జగన్, విక్రాంత్ వీరంతా కోరుతున్న పాట ఏజెంట్ గోపి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆరుద్రగీతం, సంగీతం సత్యం. వినండి మీకిష్టమైన పాట ఏజెంట్ గోపి చిత్రం నుండి.

ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి ముందుగా ఉత్తరం రాస్తున్నవారు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నాగారం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: శ్రోతలు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి ఉత్తరం భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, సదానంద గౌడ్, కె మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ బాబా, అంజానా. వీరంతా కోరుతున్న పాట మొగుడు పెళ్ళాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం రమేష్ నాయుడు. వినండి మీకిష్టమైన పాట మొగుడు పిల్లలు చిత్రం నుండి.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తుల గుప్త, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, రాజశేఖర్, రవికుమార్, కస్తూరి రాముడు, బ్రహ్మయ్య, నరహరి, పెంటయ్య, ప్రకాష్, నాగనాథ్ గుప్త, భాస్కర్రావు, పి ఈశ్వర్రావు, వీరంతా కోరుతున్న పాట నేను మనిషినే. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం వినండి. మీకు ఇష్టమైన పాట నేను మనిషినే చిత్రం నుండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
5: ఈ ఉత్తరం రాస్తున్న వాళ్ళు ఊరి పేరు రాయలేదు. శ్రోతలు వచ్చేసి ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి. వీరు కోరుతున్న పాట శ్రీకృష్ణ పాండవీయం. చిత్రం కోసం జిక్కి ఎల్ఆర్ ఈశ్వరి పాడిన సముద్రాల సీనియర్ గీతం. సంగీతం టీవీ రాజు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
5: ఈ ఉత్తరం అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి. విజయలక్ష్మి, రాహుల్, నేహ, శాంతి, లత వీరంతా కోరుతున్న పాట భామ విజయం చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. వినండి మీకు ఇష్టమైన పాట భామ విజయం చిత్రం నుండి.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

శ్రోతలు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విందాం ఇప్పుడు కాక ఇంకెప్పుడు కథానిక శ్రీమతి ఎస్ కృష్ణవేణి గారు అందిస్తున్నారు. అనంతరం వి నాగశ్వేత గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా విందాం కథానిక శ్రీమతి ఎస్ కృష్ణవేణి గారి ఇప్పుడు కాక ఇంకెప్పుడు.
1: తెచ్చిపెట్టుకున్న ఏకాగ్రతతో చూస్తున్నాడు గోపాల్. గంటసేపటి నుండి ప్రయత్నం చేస్తున్నా సమస్యకు సమాధానం దొరకడం లేదతనికి. రీడింగ్ చైర్కు తల అంచుతూ రెండు చేతులా మెటికలు విరుస్తూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అయ్యాడు. అంతలో ధభా అని తలుపు తీసిన శబ్దానికి ఉలిక్కి పడి లేచాడు. వెనకాల ఆంబోతో కుక్కో తరుముతున్న వడిలా

మామా, తొందరగా హాట్స్పాట్ ఆన్ చేయరా ప్లీజ్ రా, నా మొబైల్లో డేటా అయిపోయిందిరా. గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూనే గోపాల్ ఫోన్ను ఆపరేట్ చేస్తున్నాడు జగదీష్. అంత మించిపోయింది, ఏం జరిగిందిరా అంతగా పరిగెత్తుకొస్తున్నావు? నీ అబ్బా, ముందు అచ్చమట్లు తుడుచుకొని సావు, నా ఫోన్కు ఆ కంప అంటించింది చాలు, ఇక్కడి అంటూ ఫోన్ లాగేసుకున్నాడు గోపాల్. తిడుతున్నది నన్ను కాదన్నట్టు సెల్ఫోన్లో తల దూడ్చేశాడేమో అన్నంతలా వంగి చూస్తూ హహహహహా అని గట్టిగా పూనకం వచ్చిన వాడిలా నవ్వుతూ, మామా ఈ జోక్ చూడ్రా, ఏముందో, నా గర్ల్ఫ్రెండ్ పోస్ట్ చేసిందిరా అంటూ తన ఫోన్ను గోపాల్ దగ్గరకు తీసుకువచ్చాడు జగదీష్. గోపాల్ దానివైపు చూస్తూనే, నాయనా నీకో నమస్కారం, తొక్కలో జోకు, దీనికోసమారా నువ్వు ఎండాకాలంలో నీళ్ళ ట్యాంకు దగ్గరికి ఆడోళ్ళు పరిగెత్తుకొచ్చినట్లొస్తీవి గదిలే, నీ ఎంకమ్మ, నువ్వు జీవితంలో బాగుపడవు రోయ్, కాస్త విసుగు కోపం కలగలిసిన స్వరంతో తిట్టాడు గోపాల్. అది సరేగాని మామా, నువ్వేందిరా 24 గంటలు ఆ పుస్తకంలో తలకై దూర్సింటావు, కొంపదీసి హీరోయిన్ ఫోటో గాని పెట్టుకున్నావా ఏమి అంటూ అనుమానంగా లెక్కల పుస్తకం అటూ ఇటూ తిరిగేశాడు జగదీష్. ఏమీ కనపడకపోయేసరికి ఏం లేదు గదరా అబ్బి దీంట్లో, మరి ఆ వంతన ఏం చూస్తాంటావురా నువ్వు, నాకు అర్థమే కాదు, బోర్ కొట్టదారా అంతసేపు చదివితే? నాకైతే పుస్తకం అనేది నిద్ర రానప్పుడు వాడే సైడ్ ఎఫెక్ట్స్ లేని ఓ మంచి మాత్రరా గోపాల్ అంటూనే తన ప్రసంగాన్ని పొడిగించాడు. నేనొక మాట చెప్తా ఇనుకో, ఏడుదిరా నువ్వు, నీ జీవితమేనారా, ఓ సినిమాకు రావు, అందరం కలిసి ఆ టీ బంకు దగ్గరికి పోదాంరా అంటే టైం వేస్ట్ రానంటావు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న వాట్సాప్ అకౌంట్ లేదు, ఇక ఫేస్బుక్ అంటే ఏంది అనేంత అమాయకంగా బతుకుతాన్నావు, నీది ఓ బతికేనారా? మన యూత్కి చెడ్డ పేరు తెస్తున్నావు గదరా నువ్వు. ఆ పుస్తకాలైతే వీడి నుండి ఎప్పుడు మాకు విముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తున్నాయిరా, కనీసం దాన్లమీదన్నా జాలి చూపిరా, పాపం నోర్లేనివి అంటూ గోపాల్ గడ్డం పట్టుకున్నాడు జగదీష్. నోర్ముయిరా నువ్వు, నీ ఓవరాక్షను, నా పుస్తకాలన్నీ నిన్ను లాయర్గా అపాయింట్ చేసుకున్నట్లు మాట్లాడుతున్నావు అన్న గోపాల్తో జగదీష్, మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి అన్నారా ముత్యాల ముగ్గు సినిమాలో రామగోపాలరావు, లేకపోతే మనిషికి గొడ్డుకు తేడా లేదంటరోయ్ గోపాలా. కాదు రోయ్, నీ వయసేంది, ముసలానాకట్ల అంగీలేందిరా, నువ్వు నీ అవతారము, మమ్మల్ని చూసైనా మారాలనిపించదురా నీకు, యూత్ ఐకాన్స్రా మేము, నీ ఎంట యాడికైనా బయటికి పోవాలంటే సిగ్గైతాదిరా మాకు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడురా నువ్వు లైఫ్ను ఎంజాయ్ చేసేది, యవనం హారతి కర్పూరం లాంటిది రోయ్, ఎలిగిచ్చినా ఎలిగిచ్చకపోయినా కండ్ల ముందరే మాయమైపోతుంది కొన్ని దినాలకు, కాబట్టి ఈ జగదీష్ బాబా నీ జీవితానికి సరైన మార్గం చూపిస్తున్నాడు, మేలుకో గోపాల అంటూ నిల్చుని అభయహస్తం చూపిస్తూ, ఇదే సరైన సమయం, ప్రపంచం ఎటుపోతుందో చూడు, నీ వయసు వారిని అనుసరించు, వారు చేసే మహత్కార్యాలను ఆచరించు, తిరిగిరాని ఈ యవనాన్ని అనుభవించు, నువ్వు మారే సమయం ఇదే, ఇప్పుడు కాదన్నావా, ఇంకెప్పటికీ మారలేవు గంభీర స్వరంతో చెప్పుకుపోతున్నాడు జగదీష్. కుర్చీలోంచి లేవకుండానే చిత్తం బాబాజీ అంటూ నవ్వాడు గోపాల్. నేను అంత కష్టపడి నా జీవిత సారాంశాన్ని నీకు ధారపోస్తే సింపుల్గా చిత్తం అంటావా, కనీసం పాదాభివందనమైనా చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తే కదరా మామా నీ నుంచి, అయినా క్షమించాను పో, చివరగా చెప్తున్నా వినుకో శిష్య, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తావు జీవితాన్ని, ఈ ప్రశ్నను మాత్రం వదలకు, అంతే నువ్వు బాగుపడ్డట్టే, ఇంక పో అంటూ మరో జీవిత సత్యాన్ని విడమర్చి చెప్పాడు తనదైన ధోరణిలో జగదీష్. ఆ మాటలకు గోపాల్, అవును రోయ్, నువ్వు చెప్పేదాకా మాకు తెలుదు మరి, అది సర్లేగాని ఆ మెస్ బిల్ ఇంకా కట్టలేదంట కదా, ముందు ఆ పని చేయి, ఏదవా మీ నాయన పంపించిన లెక్కంతా ఫోన్ రీఛార్జ్లకే అయిపోగొడుతున్నావు కదరా, సెల్లు చేతిలో ఉంటే చాలు కదా నీకు, తిండి కూడా అక్కర్లేదు కదా, మీ అమ్మ నాన్న ఆ పల్లెల్లో తినో తినకో మా కొడుకు బాగుండాలని నువ్వు చదువుకొని బాగుపడితే చాలని కూలి పని చేసి డబ్బులు పంపుతుంటే నువ్వు టౌన్లో వెలగబెట్టే పనులేందిరా, వాళ్ళ కష్టం కనబడదురా నీకు, నా అవతారం గురించి కాదురా, మీ నాన్న బట్టలు చూసావా మొన్న రూమ్కి వచ్చినప్పుడు, ఆయన ఓ జత మంచి బట్టలు తెచ్చుకోవడానికి ఆలోచిస్తున్నాడు కానీ నువ్వు డబ్బులు అడుగుతూనే తెచ్చిస్తున్నాడు, ఎందుకంటావు, నువ్వు నొచ్చుకోకూడదని, నా కొడుకు అందరిలో సమానంగా కనపడాలా అని, ఆయన నీలాగే నేను బాగుంటే సాల్లే అని ఆలోచిస్తే నీకు ఈ బతుకుంటాదారా, ఆలోచించి ఒక్కసారి, వేరే వాళ్లతో పోటీ పడాల్సింది చేతిలో ఉన్న ఫోన్ బ్రాండ్ గురించి కాదు, వేసుకునే బట్టలు చెప్పుల గురించి అంతకన్నా కాదురోయ్ జగదీష, చేతనైతే చదువులో పోటీపడు, పక్కనోడిలా అన్ని సబ్జెక్టులు పాస్ అవడానికి ప్రయత్నించు,

0: వీలైతే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకొని నువ్వేంటో నిరూపించుకో. అంతేగాని నీ తెలివితేటలను ఉపయోగించాల్సింది ఈ పనికిరాని ట్రెండ్లు ఫాలో అవడానికి కాదు. ఆయాసం వచ్చేలా అరిచినంత పనిచేశాడు గోపాల్. ఎదిగిపోయావురో ఈ గోపాలా, అసలు మాట్లేరావు, ఎట్లా బతుకుతావో ఏమో అనుకుంటా అంటే, పర్లేదు రోయ్, బాగానే క్లాసులు పిక్తాండవు. సహవాస దోషం, 6 నెలలు వాళ్ళు ఇల్లు అయిపోయిరని బాగుంది నీ వ్యవహారం. ఇవన్నీ మాకు తెలుదు మరి, ఇన్ని మాటలు చెప్పే బదులు ఆ మెసుబిల్ ఏదో నువ్వు కట్టే రాదు, కాస్త పుణ్యం వస్తుంది అంటూనే, అర్జెంటు పనుంది పోయొస్తా, రేపు మన హీరో సినిమా రిలీజ్ రా, టికెట్లు తెచ్చుకోవాలి అంటూ బయటకు వెళ్ళిపోయాడు జగదీష్. సాయంత్రం కావస్తోంది. భానుడు తన పనిని రేరాజుకు అప్పచెప్పడానికి సిద్ధమవుతున్నాడు. వెళ్తూ వెళ్తూ రంగురంగుల సిరాల్లో తన కుంచెను అద్దుతూ అందమైన రంగవళ్ళుల్లాంటి సంతకాలు చేస్తున్నాడు ఆ నింగి కాగితం పైన. తన్మయత్వంతో తన నోట్బుక్లో రాసి అలాగే ఆకాశం వైపు చూస్తున్నాడు మేడమీద మెట్లగద నీడను కూర్చున్న గోపాల్. ఏమిటో, ఈ మధ్య అందరూ ప్రపంచాన్ని మొత్తంగా సెల్ఫోన్లోనే చూసేస్తున్నారు, మంచిదే కావచ్చు, కానీ తమ చుట్టూ ప్రత్యక్షంగా కనిపిస్తున్న చాలా విషయాల పట్ల స్పందన కరువవుతోంది. ఎక్కడో సంవత్సరానికో 6 నెలలకో కలిసే ఫ్రెండుకో, లేదంటే ముక్కు ముఖం తెలియని ఫేస్బుక్ ఫ్రెండ్స్కో మెసేజ్లు పంపడంలో బిజీగా ఉంటూ పక్కనే కూర్చున్న మనిషిని మాత్రం పలకరించటం మానేశారు. నవ్వుతూ మాట్లాడడం మర్చిపోతున్నారు. ఇంట్లో 4 ఉంటే ఒకరితో ఒకరు మాట్లాడడం మానేసి ఎవరి ఫోన్లో వాళ్లు మాట్లాడేసుకుంటున్నారు. సెల్ఫోన్ దూరంగా ఉన్న వాళ్లను దగ్గర చేస్తుందో లేదో కానీ దగ్గరగా ఉన్న వాళ్లను మాత్రం దూరం చేస్తోందనిపిస్తోంది నాకు, తనలో తాను మాట్లాడుకుంటున్నాడు గోపాల్. అంతలో నువ్వు ఇందుకు అతీతం కాదులే అన్నట్లు వెక్రీస్తూ తన సెల్ఫోన్ మోగుతోంది. అటువైపు జగదీష్, హలో చెప్రా అన్నాడు గోపాల్. ఏం చెప్పేది మామా, ముందు వాకిలి తీరా అన్న జగదీష్ మాటలకు కిందికి వెళ్లాడు గోపాల్. జగదీష్ కుడి చేతికి కట్టుకట్టి ఉంది, అది కదలకుండా ఉండేందుకు మెడకు ఓ తాడుతో వేలాడదీశారు. పక్కనే మహేష్ ఉన్నాడు. అయ్యో ఏమైందిరా జగదీష్, ఆ కట్టేంది అంటూ గాబరాగా అడుగుతున్న గోపాల్ను, ముందు లోపలికి రానిరా మామా, లేకపోతే బయట నిలబడి అన్నీ చెప్పాలనా అన్నాడు జగదీష్. లోపలికి వచ్చిన స్నేహితులను ఉద్దేశిస్తూ, ఇప్పుడన్నా చెప్పండ్రా ఏమైందో అన్న ప్రశ్నకు జగదీష్ చెప్పడం మొదలుపెట్టాడు. ఏం లేదురా, పొద్దున సినిమా టికెట్ల కోసమని పోతున్నానా, ఓ పిల్ల బండితో వచ్చి గుద్దేసిపోయిందిరా, నేను పక్కనే ఉన్న బండరాయి మీద పడ్నా, ఇదిగో ఫలితం అంటూ చేతిని చూపాడు జగదీష్. ఎస్సే క్వశ్చన్కి షార్ట్ ఆన్సర్ రాసినట్లు బాగా చెప్పినావు లేరా, అయినా నువ్వు రోడ్లో నడుచుకుంటూ పోతుంటే ఎట్లా గుద్దరా, బండి ఎదురుగా వస్తుంటే కండ్లు కనపడలేదారా నీకు ప్రశ్నించాడు గోపాల్. నాకు తెలుసురా మామా, నువ్వు ఇట్లా మాట్లాడతావనే నీకు ఫోన్ చేయకుండా మహేష్కి చేసింది. ఏం లేదురా, వాట్సాప్లో మెసేజ్ టైప్ చేసుకుంటూ పోతుంటీరా, తలకాయ ఎత్తి చూసే లోపల సాగదీశాడు. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు, చెయ్యి ఇరిగితే ఇరిగింది కానీ మామా, నా కాస్ట్లీ సెల్ఫోన్ ఇరిగిపోయిందిరా, అది ఇంకా పనిచేస్తాదో లేదో మా నాయనతో మెట్టేట్లే చెప్తూ పోతున్నాడు జగదీష్. నీకు కావలసిందే లేరా, అది సరే నువ్వంటే సెల్లులో తలకాయ దూర్చినావు, మరి బండి నడిపేవాడు కళ్ళు మూసుకొని నడుపుతున్నాడారా, తన అనుమానం వ్యక్తం చేశాడు గోపాల్. కట్టుమీద చేతితో రుద్దుకుంటూనే, గుద్దింది వాడు కాదురా, కాలేజ్ అమ్మాయిలా ఉందిరా, అందుకే ఏమీ అనకుండా వదిలేశా, లేకపోతేనా నా సెల్లు బిల్లు డాక్టర్ ఫీజు రెండూ కట్టేదాకా వదిలేవాణ్ణి కాదు, సమాధానమిచ్చాడు జగదీష్. అమ్మాయి అయితే ఏం, కళ్ళు మూసుకొని బండి నడుపుతాందా, మరో ప్రశ్న సంధించాడు గోపాల్. కళ్ళైతే మూసుకోలేదు కానీ చెవికి భుజానికి మధ్య సెల్ఫోన్ ఇరికించి మరీ మాట్లాడుతూ బండితో వచ్చి గుద్దిందిరా, తిక్కముకంది, నా కర్మ అన్న జగదీష్ మాటలకు గోపాల్ పక్కపక్క నవ్వుతూ, ఆయమ్మి తిక్కదేలా అవుతుందిరా, నీలాగే యూత్ కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని జీవితాన్ని అనుభవిస్తోంది, అంతే కదా జగదీష్ బాబాగారు, ఏదో ఒకటి సెలవివ్వండి అంటూ తన రెండు చేతులను జోడించి నమస్కరిస్తున్న గోపాల్ను చూసి యాక్సిడెంట్ జరిగిందన్న విషయాన్ని కూడా మర్చిపోయి గట్టిగా నవ్వేశారు ముగ్గురు స్నేహితులు.
1: ఈనాటి యువవాణి కార్యక్రమంలో
2: మీరు ఇంతవరకు శ్రీమతి ఎస్ కృష్ణవేణి గారిచే ఇప్పుడు కాక ఇంకెప్పుడు కథానిక విన్నారు. ఈనాటి యువవాణి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు విందాం కుమారి వి నాగశ్వేత గారు పాడిన లలిత గీతాలు.
1: ఈనాటి యువవాణి కార్యక్రమంలో కుమారి వి నాగశ్వేత పాడిన లలిత గీతాలు. కార్యక్రమంలో ముందుగా, అలికిడైతే చాలు, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి.

తర్వాత వినండి. కొండ కోనలు దాటి కృష్ణమ్మ, రచన ఇందిరగంటి శ్రీకాంత్ శర్మ.

మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో కుమారి వి నాగశ్వేత పాడిన లలిత గీతాలు విన్నారు. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

శ్రోతలు కె వెంకటేశ్వరరావు గారు పాడిన లలితగీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: range of sectors, including infotech, AI, information and communication, manufacturing and pharmaceuticals, among others. The Minister of Commerce and Industry said that the 29 investments have been reported by investors based in Mauritius, US, South Korea, Japan, Singapore, Luxembourg, and the Cayman Islands. Union Home Minister Amit Shah inaugurated and laid the foundation stones for several projects worth around 189 crore rupees at the headquarters of the Sashastra Seema Bal SSB in Siliguri, West Bengal today. Mr. Shah stated that since the BJP government came to power the centre, the welfare of personnel responsible for border security has been given utmost priority. He highlighted that the SSB is performing the challenging task of guarding open borders with countries like Nepal and Bhutan, calling it one of the toughest duties. Mr. Shah also inaugurated an exhibition on Bharatiya Nyaya Sanhita in Siliguri. Health and Family Welfare Minister J.P. Nadda today reviewed the prevailing situation and preparedness for H1N1 influenza in the country with particular focus on the national capital. The ministry informed that Mr. Nadda emphasized the need for continued vigilance, robust surveillance and proactive preparedness with close monitoring of influenza trends. The government has assured that adequate sugar stocks are available in the country to meet domestic demand despite lower than estimated production. In view of the recent price rise in sugar, the government has taken a series of measures to ensure sufficient sugar availability and maintain stable prices for consumers. The Minister of Consumer Affairs, Food and Public Distribution said that it is closely monitoring the situation. Legendary Uriya playback singer Pranab Patnaik, whose distinctive voice captivated generations of music lovers, passed away at the age of 88 in Bhubaneswar today. With a career spanning over 5 decades, Patnaik sang more than 200 films and collaborated with several celebrated national-level singers. He was a 7-time Odisha State Film Award winner and a recipient of the prestigious Jaydev Puruskar. In the BWF Badminton World Championships, India's Trisha Jolly and Gayatri Gopichand have stormed into the women's double semifinals and assured the country of a coveted medal at the prestigious championship. In hockey, the Indian women's team will take on the Netherlands in the opening match of the second pool phase of the FIH World Cup in Amsterdam, the Netherlands today. And that is the end of this news bulletin.
1: आकाशवाणी समाचार सेवा प्रभाग
2: आकाशवाणी प्रांतीय वार्तलु చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు విశాఖలో బ్రిక్స్ సదస్సుకు హాజరవుతున్న విదేశీ ప్రతినిధులకు భోగాపురం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది భక్తుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీలలో నిర్వహించనున్న బ్రిక్స్ సదస్సుకు వివిధ దేశాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఘన స్వాగతం లభించింది విజయనగరం జిల్లా అధికారులు విదేశీ అతిథులకు స్వాగతం పలికారు బ్రిక్స్ సదస్సుకు రష్యా దక్షిణాఫ్రికా చైనా ఈజిప్ట్ ఇండోనేషియా ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇథియోపియా బ్రెజిల్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు రష్యా తరపున క్రీడల శాఖ ఉప మంత్రి అలెక్సీ మొరోజోవ్ చైనా తరపున క్రీడల అసాధారణ పరిపాలన సంస్థ ఉప మంత్రి కుయిజియాన్ దక్షిణాఫ్రికా తరపున క్రీడలు కళలు సాంస్కృతిక శాఖ ఉప మంత్రి పీస్ మాభే ఈజిప్ట్ తరపున కౌన్సిలర్ మహమ్మద్ కాటర్ ఇండోనేషియా ప్రతినిధి బృందానికి కాన్సుల్ జనరల్ ఎడి వార్డోయో ఈ సదస్సుకు హాజరయ్యే వారిలో ఉన్నారు అలాగే ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇథియోపియా బ్రెజిల్ దేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారు భారతదేశం తరపున కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సహాయ మంత్రి రక్షా నిఖిల్ కట్సే పాల్గొంటున్నారని అధికార వర్గాలు తెలిపాయి భక్తుల సౌకర్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు రాష్ట్రంలోని వివిధ ప్రధాన ఆలయాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులను నిరంతరం అభివృద్ది చేస్తామని చెప్పారు విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో 26 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కనకదుర్గా అన్నప్రసాద సదనం అలాగే 26 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ఈ రెండు భవనాల్లో యాంత్రీకృత వంట

0: కళలు ఏర్పాటు చేసి భక్తులకు మరింత పరిశుభ్రమైన నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని రామ్నారాయణ రెడ్డి వెల్లడిస్తూ,
1: ఆలయానికి వచ్చేటువంటి భక్తులు 800 మంది ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి భవనాలు ఇవాళ రూపకల్పన చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొదటి అంతస్తులో ప్రసాదం కౌంటర్లతోటి క్యూ లైన్ సౌకర్యం, 2-3 అంతస్తుల్లో పులిహోర, చక్కెర పొంగలి వంటి మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్ ఇవన్నీ చేసి 52 కోట్ల 50 లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి రాబోయే నవరాత్రి ఉత్సవాలకంటూ దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది.
0: రాజధాని అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్స్ లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధానిలోని తుళ్లూరులో శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో ప్రతి నెలా ప్రాజెక్టుల వారీగా భవనాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ప్రాజెక్టుల వారీగా రాజధానిలో ల్యాండ్ పూలింగ్ జరుగుతుందని వివరించారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ లో తుళ్లూరు రైతులు ఎంతగానో సహకరించారని మంత్రి గుర్తు చేశారు. రైతుల త్యాగాలతో అమరావతి రాజధాని అయిందని ఆయన తెలిపారు. అలనాటి ప్రముఖ నటి షావుకారి జానకి ఈరోజు మృతి చెందారు. తమిళనాడులోని చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. షావుకారి జానకి మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లు సంతాపం వ్యక్తం చేశారు. 7 దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో షావుకారి జానకి చెరగని ముద్ర వేశారు. భారతీయ చలనచిత్ర రంగానికి షావుకారి జానకి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రైళ్లలో గంజాయి అక్రమ రవాణాపై ఈగల్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరులో ఏగల్ విభాగం ఆధ్వర్యంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఈగల్ పోలీస్, ఎక్సైజ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విభాగాల సిబ్బంది సంయుక్తంగా పాల్గొన్నారు. ఒడిశా నుంచి ఏలూరు మీదుగా వచ్చే కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించే అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులను ఈగల్ విభాగం అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈగల్ ఆర్ఎస్ఐ బి ఉదయభాస్కర్ మాట్లాడుతూ, ఏలూరులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు వివిధ శాఖల సమన్వయంతో రైళ్లలో ప్రత్యేక తనిఖీలు, నిఘా చర్యలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం చేపట్టిన గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు తెలిపారు. కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండింగ్ ఆఫీసర్ రంజిత్ కుమార్ తో సంబంధిత అధికారులు మాట్లాడి సెర్చ్ ఆపరేషన్ పురోగతిని తెలుసుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం 5 నౌకలు, 2 డార్నియర్ విమానాలు, 1 హెలికాప్టర్తో సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నామని కోస్ట్ గార్డ్ అధికారులు తెలియజేశారన్నారు. మత్స్యకారుల బోటుకు సంబంధించిన సమాచారాన్ని మయన్మార్, పోర్టుబ్లెయిర్తో పాటు బంగ్లాదేశ్ సరిహద్దు తీర ప్రాంతాల్లోని కోస్ట్ గార్డ్ అధికారులకు కూడా చేరవేశారని తెలిపారు. ఇదిలా ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని వాడలరేవు, దుమ్మలపేట, వాసులతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు 3 ఆగస్టు నుంచి కనిపించకుండా పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నంద్యాల జిల్లాలో ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఈరోజు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1800 మందికి పైగా భక్తులు పాల్గొని వ్రతాలను ఆచరించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు షోడశోపాచార పూజలు ఈ సందర్భంగా నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు పాత్రికేయులతో మాట్లాడుతూ, ధర్మ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించినట్లు చెప్పారు. విశాఖ జిల్లాలో రేపు ఎల్లుండి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించబడతాయని జిల్లా అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితా, కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి ఖాళీ దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. నిన్నటి పశ్చిమ మధ్య ప్రాంతానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా జిల్లాలు, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరి

0: తలావర్తనం ఈరోజు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వర్ష సూచనలను వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో బ్రిక్స్ సదస్సుకు హాజరవుతున్న విదేశీ ప్రతినిధులకు భోగాపురం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భక్తుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్స్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

0: या कोई दुर्घटना, उसकी चिंता से भी मुक्ति पाओ।
1: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले हैं।
2: मेरा नाम मुनिया भाई राठिया है, मैं ग्राम केरा कछार से हूं। 2024 में प्रधानमंत्री फसल बीमा योजना से 93,000 का वित्तीय राशि मिला खरीफ फसल में, कि फसल बीमा जरूर कराएं ताकि फसल में जो नुकसान होता है उसके लिए सहायता मिल सके। फसल बीमा कराना बहुत जरूरी।
3: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
4: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
3: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
0: फसल बीमा कराओ।
3: एम
5: आकाशवाणी अनंतपुरम केंद्रम। ई पूट रेपु प्रसारं कानुन्न मा कार्यक्रम विवरालु। सायंत्रं 6:30 चित्रसीम कार्यक्रमंलो सिनिमा पाटलु। 7:00 ललित गीतं। 7:05 तेलुगुलो जातीय वार्तलु हैदराबाद केंद्रम नुंडि। 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి గొల్లపల్లి గంగమ్మ పాడిన జానపద గీతం, అనంతరం శ్రీ డి వెంకటరాముడు గారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 నాటిక నేను సుఖంగా ఉంటాను, రచన శ్రీమతి ఎన్ కమలారామ్జీ, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి రాముచే నాదస్వరం. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.
6: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
5: ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బ

0: లక్ష్మి గారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు. 6:30 వినదకు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ ఎం జగన్నాథాచార్. 6:35 సేత్యపు శుద్ధులు అంశం జామ సాగులో మెళకువలు. అందిస్తున్నవారు నార్పల ఉద్యానవనాధికారి శ్రీ టి నెట్టికంటయ్య గారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆలోచనాలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య. చివరిగా మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఇప్పుడు విందాం ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: రేపు ఉదయం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన లలితశ్రీ కంబైన్స్ వారి అభినందన చిత్రం నుండి పాటలు. 10:00 వసుధైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుండి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు. 12:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 1:30 మరియు 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:15 హిందీలో వార్తలు. ఇప్పుడు విందాం ఒక వాణిజ్య ప్రకటన.
3: పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు
4: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: రేపు సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 14వ సంచిక. 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుభా వెంకటేష్ అయ్యంగార్ గారి గురించిన వివరాలు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ శ్రీమతి హారిక. అనంతరం అనుబంధానికి దారితీసే అవగాహన శ్రీమతి శ్రీవాణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎం హరి. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో ఎల్లెల్లో సమయంలో మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0: నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వెలువడుతుంది 7:45. ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు, 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 నాటిక మనిషి రచన శ్రీ సోమంచి రామం, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా జెంటిల్మెన్ చిత్రం కోసం సాహుల్ హమీద్, స్వర్ణలత, మాల్గుడి శుభా బృందం పాడిన పాట విందాం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: గంగోత్రి చిత్రం కోసం ఎంఎం కీరవాణి, గంగా, కల్పన, శ్రీవర్ధిని పాడిన పాట విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే

0: ఆభరణాలు 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టి గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
3: గోపాలుడు భూపాలుడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విందాం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
3: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
6: గజిని చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడిన వెన్నెల కంటి గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: గల్లీ కుర్రోళ్ళు చిత్రం కోసం రాజా దివిజా కార్తీక్ పాడిన పాట, సంగీతం సాయి కార్తీక్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత గీతం విందాం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. ప్రముఖ బహుభాషా నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 20 స్పేస్ స్టార్టప్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వ్యవస్థాపకులతో ముచ్చటించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతికతను మరింత విస్తృతంగా ఉపయోగించాలని ఈ సమావేశంలో ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని సూచిస్తూ దేశంలోని అంతరిక్ష రంగం ప్రపంచ స్థాయి ప్రతిభకు, కంపెనీలకు, పెట్టుబడులకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని మోదీ చెప్పారు. అంతరిక్ష పరిశ్రమకు ఇతర సామాజిక అభివృద్ది రంగాలకు మధ్య మరింత సహకారం ఉండాలని చెప్పిన ప్రధానమంత్రి, యువతలో అంతరిక్షంపై జిజ్ఞాసను, ఆసక్తిని పెంపొందించడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్తో కలిసి పనిచేయాలని ప్రోత్సహించారు. ఒక కొత్త రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి నాయకత్వం వహిస్తున్న అంతరిక్ష రంగ ప్రముఖులను మోదీ అభినందించారు. ఈ రంగం చూపిన ఆత్మవిశ్వాసమే ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అంతరిక్ష రంగాన్ని తెరిచే సంకల్పాన్ని మరింతగా బలపరిచిందని మోదీ చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడం వల్ల ఎన్నో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని ఈ సమావేశంలో సీఈఓలు కూడా స్పందించారు. దేశంలోని ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ సాధిస్తున్న వేగవంతమైన పురోగతి గురించి వారు ప్రస్తావిస్తూ ఆ రంగం భవిష్యత్తు కోసం తమ దృక్పథాన్ని పంచుకున్నారు. స్కైరోట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మాస్, పిక్సెల్, ధృవ స్పేస్, గెలాక్సీ, బెలట్రిక్స్ ఏరోస్పేస్, దిగాంతర తదితర స్పేస్ రంగంలో పనిచేస్తున్న 20 స్టార్టప్ల ఫౌండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో ఉన్న సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అనేక ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గతంలో ఎస్ఎస్బీ కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానించినప్పటికీ వారు హాజరు కావడానికి ఇష్టపడలేదన్నారు. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సరిహద్దు భద్రతకు పూర్తి సహకారం లభిస్తోందని

0: అమిత్ షా చెప్పారు. సశస్త్ర సీమా బలకు అవసరమైన 29 ఎకరాల భూమిని కూడా అప్పగిస్తున్నామని అమిత్ షా తెలియజేశారు.
1: सरकार के गठन के 45 दिन के भीतर 1129 एकड़ भूमि बीएसएफ और एसएसबी के लिए शुभेंदु जी ने दे दिया. कुछ 29 एकड़ बाकी बचा है. मित्रों, ये तत्परता जो है वो भारतीय जनता पार्टी के मुख्यमंत्री नाते नहीं है. उनको मालूम है जब तक घुसपैठ नहीं रोकती ना पश्चिम बंगाल सुरक्षित रह सकता है ना भारत सुरक्षित रह सकता.
0: పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లు అరికట్టాలని మమతా బెనర్జీని పదే పదే కోరినప్పటికీ ఆమె భూమిని కేటాయించలేదని అమిత్ షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతకు బాధ్యత వహించే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. మన దేశం విదేశీ సముద్రయాన కార్మికుల సంక్షేమం భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వం ఈరోజు పునరుద్ఘాటించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తూనే ఉందని చెప్పారు. రెండు విదేశీ నౌకలకు సంబంధించిన సంఘటన గురించి ప్రస్తావిస్తూ సముద్రయాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, వారి భద్రతను నిర్ధారించేందుకు ప్రభుత్వం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
2: Two ships which are foreign flag, they have been hijacked. We are in touch with the authorities that are concerned in this, and we have 22 Indian nationals and all of them are reportedly safe, but we are looking into the matter, the welfare and safety of our seafarers and seafaring community, to which we attach very high importance.
0: సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నాడు న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్సీఎస్కే ఉపాధ్యక్షుడు హర్దీప్ సింగ్ గిల్ ఈ విషయం తెలియజేస్తూ ఈ కార్యక్రమం సఫాయి కర్మచారి గౌరవం, సంక్షేమం, ప్రమాదకరమైన మాన్యువల్ స్కావెంజింగ్ లేదా శుభ్రపరిచే విధానాన్ని తొలగించడం, యంత్రాల ద్వారా పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం, పునరావాసం, సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలుపైన ప్రధానంగా దృష్టి సారించి చర్చలు జరుపుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కమిషన్ భాగస్వాముల కోసం ఎన్సీఎస్కే మిస్డ్ కాల్ సౌకర్య నంబర్ను కూడా విడుదల చేస్తుంది. దీని ద్వారా కాల్ చేసిన వారితో కమిషన్ నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు వారి ఫిర్యాదులు, సమస్యలు, విజ్ఞప్తులను నిర్దిష్ట కాలపరిమితిలో నమోదు చేసి పరిష్కారం చేసేందుకు వీలవుతుంది. దేశంలో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితిని, వ్యాప్తిని, సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. జాతీయ నిఘా ఎపిడెమియలాజికల్ పరిస్థితి, ఐఎల్ఐ ఎస్ఏఆర్ఐ ట్రెండ్లు, పరీక్షలు, ల్యాబొరేటరీల పర్యవేక్షణ, అలాగే కాలానుగుణంగా ఇన్ఫ్లుయెంజా కేసులను చికిత్సకు, నియంత్రణకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల సన్నద్ధత మొదలైన విషయాలను నడ్డా సమీక్షించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. H1N1 ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని నిశితంగా పర్యవేక్షిస్తూ నిరంతరం పటిష్టమైన నిఘా వేసి ఉంచడంతో పాటు ముందస్తుగా సన్నద్ధంగా ఉండవలసిన అవసరాన్ని నడ్డా ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్వాసకోశకు సంబంధించిన పరిశుభ్రతతో పాటు చేతుల పరిశుభ్రత, ప్రజల్లో అవగాహన, నివారణ పద్ధతుల ప్రాముఖ్యత గురించి కూడా ఆయన వివరించారు. ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా ఇతర రోగ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని కూడా ఆరోగ్యమంత్రి సూచించారు. సాంకేతిక ప్రగతి అందరికీ అందుబాటులో ఉండేలాగా, సరసమైన ధరల్లో అత్యుత్తమమైన నాణ్యతతో ఉండేలాగా చూసుకుంటూ ఆరోగ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మన దేశానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 18వ సిఐఐ గ్లోబల్ మెట్టెక్ సమ్మిట్ను ఉద్దేశించి ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ప్రస్తుతం సుమారు 12 బిలియన్ అమెరికన్ డాలర్లు విలువ చేసే భారత వైద్య సాంకేతిక రంగం 2030 నాటికి 20 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య మార్కెట్ల కోసం సాంకేతిక పరిజ్ఞానాలను రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ చేయడం, ఎగుమతి చేయడమే మన దేశం లక్ష్యంగా ఉండాలని ఆయన తెలియజేశారు. పరిశోధనలు కేవలం ల్యాబొరేటరీలకే పరిమితం కాకుండా నిజ జీవిత ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలుగా మారాలని కూడా ఆయన చెప్పారు. ప్రముఖ చలనచిత్ర నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకరమంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు

0: పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. చలనచిత్ర రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా కూడా రాణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం మొదలైనవి ఆమె నటించిన చిత్రాల్లో ప్రసిద్ధమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమామణి అవార్డు, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న షావుకార్ జానకిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. బలూచిస్తాన్లోని సూరాబ్ జిల్లాలో పాకిస్తాన్ వాయుసేన జరిపిన వైమానిక దాడిని ఖండిస్తూ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ నెదర్లాండ్స్లో ఒక నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా 30 మందికి పైగా పౌరులు మరణించినట్లు సమాచారం. సూరాబ్ దాడి తీవ్రమైన మానవతా విషాదమని యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని ప్రదర్శనకారులు కోరారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మందేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో దేశానికి ఒక పతకం వచ్చేలాగా ఖాయం చేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం లండన్లో జరిగిన ఛాంపియన్షిప్లో జ్వాలా గుత్త, అశ్విని పొన్నప్ప కాంస్య పతకం సాధించి ఇటువంటి విజయమే సాధించారు. విశేషాలు మరొకసారి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి, సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు. ప్రముఖ నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఈనాటి ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి గొల్లపల్లి గంగమ్మ గారిచి జనపద గీతాలు, అనంతరం శ్రీ డి వెంకటరాముడు బృందంచే జానపద గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా విందాం శ్రీమతి గొల్లపల్లి గంగమ్మ పాడిన జానపద గీతాలు.

మీరింతవరకు శ్రీమతి గొల్లపల్లి గంగమ్మచే జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం శ్రీ డి వెంకటరాముడు గారు పాడిన జానపద గీతాలు.

పిల్లల్లాను బాయిలకేచి గొండ్ర గొప్పను కాయల పెట్టి ఇప్పుడే ఇప్పుడే.

చెలాకు అగ్గి పెట్టి గుడిచెలాకు అగ్గి పెట్టి గుడిచెలాకు అగ్గి పెట్టి ఎలక రాజును కాయల పెట్టి ఇప్పుడే ఏ ఇప్పుడే ఏ ఇప్పుడే వచ్చానే సింగి ఇందు వచ్చానే ఏ ఇప్పుడే వచ్చానే.

మోగించి లారీ దిగే వరకు, ఓ మామా ఆరణా మోగించి లారీ దిగే వరకు దేవుణ్ణి నమ్ముకుతాను మామా, స్వామి ముడు పుల్ల కడతాను మామా, స్వామి ముడు పుల్ల కడతాను మామా, లారీ దొల్లుకుంటా అబ్బా అబ్బా లారీ.

0: 的高兴，济南玩的。
1: శ్రోతలు, శ్రీడి వెంకటరాముడు పాడిన జానపద గీతాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు.
1: గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ COVID-19 సంక్షోభం నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ను ప్రారంభించారు. మహమ్మారి COVID-19 వల్ల పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు గ్రామాల్లో సాధికారత మరియు జీవనోపాధి అవకాశాలను అందించడానికి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పేరుతో భారీ ఉపాధి మరియు గ్రామీణ ప్రజాపనుల కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2020 జూన్ 20 బీహార్లోని కగారియా జిల్లా తెలిహర్ బ్లాక్ బెల్దోర్ గ్రామం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిఎం ఈ పథకాన్ని ప్రారంభించారు. అత్యధికంగా వలస కార్మికులు తిరిగి వచ్చిన 6 రాష్ట్రాలపై బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా వీటిపైన దృష్టి సారించింది ఈ పథకం. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో 25 కేటగిరీల పనులు దృష్టి కేంద్రీకరించింది. ఈ 125 రోజుల అభియాన్ మిషన్ మోడ్లో పనిచేస్తుంది. 670,000 వలస కార్మికులకు 125 రోజుల ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ యోజన. ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్లిన మొత్తం వలస కార్మికుల్లో దాదాపు 3/2. ₹50,000 కోట్ల వనరుల ప్యాకేజ్తో ఒకవైపు వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మరియు మరోవైపు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు 25 రకాల పనులను కేంద్రీకరించి వాటిని ముమ్మరంగా అమలు చేయడం

ఇందులో భాగంగా ఉంది. ఆరు రాష్ట్రాల సీఎంలు మరియు ప్రతినిధులు, సో వివిధ కేంద్ర మంత్రులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన బీహార్లోని కగారియా జిల్లాలో తెలిహర్ గ్రామస్తులతో రిమోట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం సంభాషించారు. వలసదారుల ప్రస్తుత ఉపాధి స్థితి మరియు లాక్డౌన్ కాలంలో ప్రారంభించిన వివిధ సంక్షేమ పథకాలు వారికి అందుబాటులో ఉన్నాయా లేవా అని ప్రధానమంత్రి వారిని ఆరా తీశారు. పేదలు మరియు వలసదారుల సంక్షేమం పట్ల కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ శ్రద్ధ వహిస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1,75,00,000 కోట్ల ప్యాకేజీతో ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. స్వస్థలాలకు తిరిగి రావాలనుకునే వలస కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నడిపాయని ఆయన చెప్పారు. పేదల సంక్షేమం కోసం, వారి ఉపాధి కోసం చేపట్టిన బృహత్తర పథకంగా ప్రారంభం రోజును చారిత్రాత్మక దినంగా పీఎం అభివర్ణించారు. ఈ పథకం మన కార్మిక సోదరులు సోదరిమణులకు, మన గ్రామాల్లో నివసిస్తున్న యువతకు, సోదరిమణులు కుమార్తెల కోసం అంకితం చేయబడిందన్నారు. ఈ ప్రచారం ద్వారా కార్యకర్తలకు, కార్మికులకు ఇంటి దగ్గర పని కల్పించడమే తమ ప్రయత్నంగా తెలిపారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద మన్నికైన గ్రామీణ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ₹50,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. గ్రామాల్లో ఉపాధి పనులు, వివిధ పనుల అభివృద్ధి కోసము 25 పని ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు ప్రధానమంత్రి. ఈ 25 పనులు లేదా ప్రాజెక్టులు పేదలకు గ్రామీణ గృహాలు, తోటల పెంపకం, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు, పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ టాయిలెట్లు, గ్రామీణ మండీలు, గ్రామీణ రోడ్లు, పశువుల షెడ్లు, అంగన్వాడీ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల వంటి గ్రామాల అవసరాలను తీర్చడానికి సంబంధించినవిగా పీఎం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అభియాన్ ఆధునిక సౌకర్యాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. యువతకు, పిల్లలకు సహాయం చేయడానికి ప్రతి గ్రామీణ ఇంటిలో చౌకగా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడం ద్వారా చాలా ఆవశ్యకమని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా అంతర్జాలాన్ని వినియోగించడం ఇదే తొలిసారి అని ప్రధానమంత్రి అన్నారు. అందువల్ల ఫైబర్ కేబుల్ వేయడం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కూడా ఈ అభియాన్లో భాగమని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్కు స్వయం సమృద్ధి గల రైతులు కూడా అంతే అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో ఎక్కడైనా రైతు తన ఉత్పత్తులను స్వేచ్ఛగా విక్రయించుకునేలా, తన ఉత్పత్తులకు మంచి ధరను అందించే వ్యాపారులతో నేరుగా కనెక్ట్ అయ్యేలా అవాంఛిత నియమాలు, నిబంధనల సంఖ్యలను తొలగించడం ద్వారా ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసిందని ఆయన అన్నారు. రైతులను నేరుగా మార్కెట్తో అనుసంధానం చేస్తున్నారని, కోల్డ్ స్టోరేజ్ తదితర అనుసంధానాలకు ప్రభుత్వము 100,00,000 కోట్ల పెట్టుబడి అందించిందని మోదీ చెప్పారు. ఈ అభియాన్ 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల మధ్య ఏకీకృత ప్రయత్నంగా ఉంటుంది. అవి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రోడ్లు రవాణా మరియు హైవేలు, గనులు, తాగునీరు మరియు పారిశుద్ధం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం మరియు సహజవాయువు, కొత్త మరియు పునరుత్పాదక శక్తి న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ, సరిహద్దు రోడ్లు, టెలికాం మరియు వ్యవసాయపు శాఖలు. ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, నోడల్ మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో పథకాన్ని అమలు చేయబడింది. గుర్తించబడిన జిల్లాల్లో వివిధ పథకాలను సమర్థవంతంగా సకాలంలో అమలు చేయడాన్ని పర్యవేక్షించడానికి జాయింట్ సెక్రటరీ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి కేంద్ర నోడల్ అధికారులను నియమించారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అమలయ్యే రాష్ట్రాల జాబితా ఈ విధంగా ఉంది. బీహార్లో మొత్తం 32 డిస్ట్రిక్ట్స్లలో 12 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 31 డిస్ట్రిక్ట్లకు గాను 5 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. మధ్యప్రదేశ్లో 24 డిస్ట్రిక్ట్స్కి గాను ప్రస్తుతం 4 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. రాజస్థాన్లో 22 డిస్ట్రిక్ట్స్, అందులో 2 జిల్లాలని ఈ పథకం కింద, అదేవిధంగా ఒడిశాలో 1 జిల్లా, జార్ఖండ్లో 3 జిల్లాలని, మొత్తం 27 జిల్లాలని గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద అమలయ్యే విధంగా చేర్చడం జరిగింది. ఈ పథకం కింద ప్రాధాన్యతపై చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్న 25 పనులు, 1 కమ్యూనిటీ శానిటేషన్ సెంటర్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, 14వ FC నిధుల కింద పనులు, జాతీయ రహదారి పనులు, నీటి సంరక్షణ మరియు హార్వెస్టింగ్ పనులు, బావుల నిర్మాణం, ప్లాంటేషన్ పనులు, హార్టికల్చర్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం,
గ్రామీణ

గృహ నిర్మాణ పనులు, గ్రామీణ కనెక్టివిటీ మరియు జీవనోపాధి కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫామ్ ఫాండ్స్ నిర్మాణము, పశువుల షెడ్ల నిర్మాణము, పౌల్ట్రీ షెడ్ల నిర్మాణము, మేకల షెడ్ల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ నిర్మాణాల మరియు రైల్వే పనులు, రూర్బన్ పథకము, పిఎం కుసుమ్ పథకము, భారత్ నెట్ అండ్ క్యాంపా ప్లాంటేషన్, పిఎం ఊర్జా గంగా ప్రాజెక్ట్, కేవీకే శిక్షణ, జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ డిఎంఎఫ్టి పనులు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద చేర్చబడ్డాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ప్రధాన లక్ష్యాలు కోవిడ్ కారణంగా స్వస్థలాలకు తిరిగి వచ్చే వలసదారులకు మరియు అదేవిధంగా ప్రభావితమైన గ్రామీణ పౌరులకు జీవనోపాధాన్ని అవకాశాన్ని కల్పించడం, ప్రజా మౌలిక సదుపాయాలతో గ్రామాలను సంతృప్తిపరచడం, జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, పంచాయతీ భవనాలు, వివిధ జీవనోపాధి ఆస్తులు మరియు కమ్యూనిటీ కాంప్లెక్సులు, అనేక రకాల పనుల నేపథ్యంలో ప్రతి వలస కార్మికుడు రాబోయే 125 రోజుల్లో తన నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధిని పొందగలుగుతాడు. ఈ కార్యక్రమం దీర్ఘకాలికంగా

0: ప్రజామౌలిక సదుపాయాలతో గ్రామాలను సంతృప్తిపరచడం, జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, పంచాయతీ భవనాలు, వివిధ జీవనోపాధి ఆస్తులు మరియు కమ్యూనిటీ కాంప్లెక్సులు, అనేక రకాల పనుల నేపథ్యంలో ప్రతి వలస కార్మికుడు రాబోయే 125 రోజుల్లో తన నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధిని పొందగలుగుతాడు. ఈ కార్యక్రమం దీర్ఘకాలికంగా జీవనోపాధుల విస్తరణకు, అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యొక్క ప్రయోజనాలు, ఈ పథక ప్రారంభ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం వలన వలస కూలీల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అవుతుంది, రాష్ట్రాల్లో నిరుద్యోగిత తగ్గుతుంది మరియు ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఈ పథకంతో దేశంలోని వలస కూలీలకు లబ్ధి అందించబడుతుంది. స్వయం సమృద్ధి భారత్ పథకం కింద ప్రాంతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడానికి ఈ కార్యక్రమం సహకరిస్తుంది. ఈ పథకానికి 50,000 కోట్ల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, రహదారి రవాణా తదితర 12 మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద పనులు కూలీల నైపుణ్యాన్ని బట్టి వారికి పనులు కేటాయించబడతాయి. పేద, వలస కూలీలు మరియు కార్మికులకు ఉపాధి అవకాశాలు దీనిలో కల్పించబడతాయి. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకము 125 రోజుల పాటు అమల్లో ఉంటుంది. లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఈ పథకం కింద ఉపాధి అందించబడుతుంది. ఈ పథకానికి దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితా, మొదటగా బర్త్ సర్టిఫికేట్ అవసరం, సో మొబైల్ నెంబర్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్, నివాస పత్రము, బ్యాంక్ ఖాతా పాస్బుక్, దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్, కనీసము వ్యక్తికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ కింద వచ్చే ఈ పథకాల జాబితా ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న 25 పథకాలను ప్రజలకు చేరవేస్తారు. ఈ పనిని 125 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. వ్యవసాయ పరిశోధన మరియు విద్యా విభాగం మంత్రిత్వ శాఖ నుండి శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి పథకాలని, రక్షణ మంత్రిత్వ శాఖ నుండి సరిహద్దు రహదారులను, టెలికమ్యూనికేషన్ విభాగం నుండి భారత్ నెట్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ నుండి పీఎం కుసుమ్ పథకాన్ని అమలు చేయడం, అదేవిధంగా పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ నుండి ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ అమలు, పర్యావరణము మరియు అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ సిఏఏ ఎంపీఏ నిధులు, తాగునీరు మరియు పరిశుద్ధ విభాగం నుండి గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్, రైల్వే మంత్రిత్వ శాఖ నుండి రైల్వే పనులు, గనులు మంత్రిత్వ శాఖ నుండి జిల్లా గనుల యొక్క నిధిని వాడడము, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ భారత్మాల మరియు ఇతర పథకాలని అమలు చేయడం, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి ఆర్థిక సంఘం యొక్క నిధుల యొక్క అమలు, గ్రామీణాభివృద్ధి విభాగము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ని అమలు చేయడం, గ్రామీణాభివృద్ధి విభాగం నుండి మహాత్మాగాంధీ నరేగా పనులను చేపట్టడం, గ్రామీణాభివృద్ధి విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనని పనులు కల్పించడం. ఈ 12 మంత్రిత్వ శాఖలు సంయుక్త కార్యక్రమం అనగా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రహదారి రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, తాగునీరు మరియు పారిశుద్ధ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సరిహద్దు రహదారి విభాగం శాఖ, టెలికమ్యూనికేషన్ విభాగాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ విభాగాలు కలిసి సంయుక్తంగా ఈ యోజనను అమలు చేస్తున్నాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన నమోదు విధానం, ముందుగా దరఖాస్తుదారు తమ జిల్లాలోని ప్రాంతీయ కార్మిక శాఖకు వెళ్ళాలి. సో తర్వాత వీరు అక్కడి నుండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన కోసం దరఖాస్తు ఫారం పొందాలి. దరఖాస్తు ఫారంను పూర్తిగా నింపాలి. అన్ని ముఖ్యమైన పత్రాలను దరఖాస్తు ఫారంకి జత చేయాలి. అప్పుడు దరఖాస్తు ఫారంని ప్రాంతీయ కార్మిక శాఖలో సమర్పించాలి. తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడుతుంది. మీరు ఆ రిఫరెన్స్ నెంబర్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు మీ అప్లికేషన్ స్థితిని చూడవచ్చు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం ఈ కార్యక్రమం మొత్తము 39,293 కోట్లతో 50,78 కోట్ల పని దినాల ఉపాధి కల్పనను సాధించింది.
1: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా

0: గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం. యాడికి కొండ వీధి నుండి రంగం వెంకటస్వామి, శ్రీనివాసులు, కాంతమ్మ, బి అన్నయ్య, పి పద్మావతి కుమారి వీరంతా కోరుతున్న పాట ఆరాధన. చిత్రం కోసం మహమ్మద్ రఫీ, ఎస్ జానకి పాడిన పాట. వినండి మీకు ఇష్టమైన పాట ఆరాధన చిత్రం నుండి.

మీరు వింటున్న పాటను కోరిన శ్రేతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, నవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్. వీరు కోరిన పాట బొబ్బిలి యుద్ధం. చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన శ్రీశ్రీ గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజుకోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గాప్రసాద్, లావణ్య కుమారి. వీరంతా కోరుతున్న పాట చుట్టాలు నారు జాగ్రత్త. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన కొసరాజు గీతం. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి. దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగమని వీరంతా కోరుతున్న పాట లక్షాధికారి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం టి చలపతిరావు.

ఈ ఉత్తరం సింగనమల నుండి. ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న బాట స్నేహం కోసం చిత్రం కోసం. రాజేష్ పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి భారత్లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాసునందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరంతా కోరుతున్న పాట సుపుత్రుడు. చిత్రం కోసం సుశీల గారు గానం చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు, అభిలాష కార్యక్రమంలో చివరి పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతరిక్ష అంకుర సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారులు, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రపంచం భారత్ వైపు చూసే విధంగా అనుకూల వ్యవస్థను దేశీయంగా సృష్టించాలని సూచించారు. అప్పుడే దేశ అంతరిక్ష రంగం ప్రపంచస్థాయి ప్రతిభకు, పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారగలదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశ్రమ, ఇతర సామాజిక అభివృద్ధి రంగాల మధ్య మరింత సహకారం ఉండాలని కూడా నరేంద్ర మోదీ సూచించారు. సరిహద్దు భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఉన్న సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బీ ప్రధాన కార్యాలయంలో పలు ప్రాజెక్టులను ఆయన ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా ఎస్ఎస్బీ క్యాంపులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, నేపాల్, భూటాన్ వంటి దేశాలతో ఉన్న బహిరంగ సరిహద్దులను కాపాడే బాధ్యతను ఎస్ఎస్బీ సమర్థవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. సిలిగురి కారిడార్ ప్రాముఖ్యతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో నిఘాను పెంచిందని ఆయన పేర్కొన్నారు. చొరబాట్లను నివారించడం, పశ్చిమ బెంగాల్ను, దేశాన్ని సురక్షితంగా ఉంచడం కేంద్ర ప్రభుత్వ సంకల్పమని అమిత్ షా వెల్లడిస్తూ,
1: मैं बांग्लादेश से आए हुए हिंदू, सिख, जैन शरणार्थियों को वादा कर कर जाता हूं कि 6 माह में आप सभी को हम नागरिकता दे देंगे. भारत सरकार के गृह मंत्रालय ने अपने सारे अधिकार बंगाल सरकार के 8 कलेक्टरों को दे दिए हैं. एक एक घुसपैठिए को चुन चुन कर पश्चिम बंगाल से निकालने का मैं फिर से एक बार बंगाल की जनता को वादा करना.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం రేపు జరగనుండగా, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం ఈ నెల 23న జరగనుంది. ఈ సమావేశాలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించనుండగా, ఆ శాఖ సహాయ మంత్రి రక్షా కట్సే సమావేశాలలో పాల్గొంటారు. యువత అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం దృష్టి సారిస్తుందని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో విద్య, నైపుణ్యాలు, సంక్షేమం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరుగుతాయని పేర్కొంది. బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశానికి 11 బ్రిక్స్ సభ్యదేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధి బృందాలు హాజరవుతున్నారని వెల్లడించింది.

0: ఆర్థిక భాగస్వామ్యాన్ని ఆసియా వ్యాప్తంగా పెంపొందించుకోవడానికి, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఇండియా సింగపూర్ బిజినెస్ ఫోరం బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థులు, సింగపూర్ పారిశ్రామికవేత్తలు, భారతీయ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతదేశంలో పెట్టుబడి అవకాశాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా సింగపూర్ విదేశీ వ్యవహారాలు వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి గాన్సియో హువాంగ్ ఇతర ప్రముఖులతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఇన్ఫ్లుయెంజా వ్యాధి విస్తరణపైన నిరంతర అప్రమత్తత, పటిష్టమైన నిఘా అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో H1N1 ఇన్ఫ్లుయెంజాకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని ఆయన ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన శాఖాపరమైన సమావేశంలో సమీక్షించారు. నిరంతరం లేదా తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర హెచ్చరిక సంకేతాలు ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా నియంత్రణ కోసం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు, ఇతర భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. విదేశీ జెండాలు కలిగిన రెండు నౌకలకు సంబంధించిన ఘటన గురించి ప్రస్తావిస్తూ, అందులోని 22 మంది భారత నావికులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. వారి భద్రత గురించి తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
1: విదేశీ ఫ్లాగ్డ్ హై ఉన్కే ఊపర్ కిసి ఔర్ కే ఝండా లగా హువా హై కిసి ఔర్ దేశ్ దూసరే దేశ్ కా ఉస్మే భారతీయ నాగరిక్ నావిక్ హై 22 ఏక్ మే 16 దూసరే మే 6 యే జో హమ్ లోగో కో అభీ తక్ పతా చలా హై కి ఉస్ 22 జో నాగరిక్ హమారే హై జో హమారే నావిక్ హై సురక్షిత్ హై ఔర్ జో అధికారి గణ హై ఉన్సే హమ్ ఇస్ మామలే పర్ ఉన్సే హమ్ జుడే హువే హై తాకి హమ్ అప్నే లోగో కో ఉన్కి సురక్షా ఉన్కా దేఖ్భాల్ కర్ సకే.
0: బ్రిక్స్ ఐసీటీ ట్రాక్ సమావేశం సందర్భంగా టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీస్ ఐసీటీ రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్, బ్రెజిల్ దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయని కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఈరోజు తెలిపింది. పూణేలో జరిగిన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, బ్రెజిల్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఫ్రెడరికో డి సికెరా ఫిల్హో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం డిజిటల్ ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్తుందని, డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలోని చిన్న సన్నకారు రైతులందరికీ కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ ముఖ్యమైన కార్యక్రమంగా ఉంది. వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూసేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద గత కొన్నేళ్లుగా బడ్జెట్ కేటాయింపులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ తెలిపింది. 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం సుమారు 5,400 కోట్ల రూపాయలు ఉండగా, 2026-27 నాటికి అది 7,000 కోట్ల రూపాయలకు పైగా పెంచబడిందని గుర్తు చేసింది. 2026-27కు సంబంధించి ఇప్పటికే 6,05,00,000 రూపాయలకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇందులో నిన్నటి వరకు దాఖలైన 2,00,000,000 పైగా ITR-3, ITR-4లు కూడా ఉన్నాయని పేర్కొంది. ITR-3, 4, 5, 7 దాఖలు చేయడానికి ఈ నెల 31వ తేదీ చివరి గడువు కావడంతో త్వరపడాలని పన్ను చెల్లింపుదారులను ఆ శాఖ కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. భారత్, మారిషస్ దేశాలు తమ ఇంధన భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించనున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులలో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకుంటూ ఇరు దేశాల మధ్య ఇంధన సహకారం, భవిష్యత్ ఇంధన భద్రత, స్వచ్ఛమైన ఇంధనాలపై ఎక్కువగా దృష్టి సారిస్తాయని సామాజిక మాధ్యమ

0: పోస్టులో ఆయన ఈరోజు పేర్కొన్నారు. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్ వ్యవస్థాపక సభ్యురాలైన మారిషస్ తన జాతీయ బయోఫ్యూయల్ పాలసీ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. స్వచ్ఛమైన సుస్థిరమైన ఇంధనాలలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ ఫ్రేమ్వర్క్ భారత మారిషస్లకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ప్రవేశ స్థాయి న్యాయ సేవా పరీక్షలకు హాజరు కావాలనుకునే న్యాయ పట్టభద్రులకు గతంలో తప్పనిసరిగా ఉండాల్సిన మూడేళ్ల న్యాయవాద వృత్తి నిబంధనను ఒక సంవత్సరానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు తన మే 2025 నాటి తీర్పును సవరించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సింగపూర్తో ఆసియా వ్యాప్తంగా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత నావికుల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక ఫిలిం గీతం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నాటిక నేను సుఖంగా ఉంటాను. రచన శ్రీమతి ఎన్ కమలారాంజీ. నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు.
1: నేను సుఖంగానే ఉంటాను. నాటిక రచన శ్రీమతి న్యాయపతి కమలారాంజీ. నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. వినండి నేను సుఖంగానే ఉంటాను నాటిక.
2: ఏమిటో నాకు చాలా టెన్షన్గా ఉంది. పెళ్ళి ఎలా అవుతుందో ఏమో. వాళ్ళు పిల్లని సరిగ్గా చూశారో లేదో. అంజలికి ఎన్నో పెళ్లి చూపులయ్యాయి, కానీ ఒక్క సంబంధమూ కుదరలేదు. అనుకోకుండా నెల రోజుల కిందట ఆ పెళ్లి కొడుకు తన అక్కా భావని తీసుకునొచ్చాడు. కుర్రాడు చాలా బాగున్నాడు. తొందరలోనే ముహూర్తాలు పెట్టమని, ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోనని చెప్పాడు. అంజలికి తొందరగా పెళ్ళైపోతే బావుండు దేవుడా. దానికి కుజదోషం కూడా ఉంది, అందుకే అన్ని సంబంధాలు తప్పిపోయాయి. ఇప్పుడొచ్చిన పెళ్లి కొడుకు వాళ్ళు మాత్రం తమకి జాతకాలు పట్టింపులేదని చెప్పారు. ఒక విధంగా అది సంతోషించాల్సిన విషయమే.
3: ఏం వసు, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇన్నాళ్ళు కూతురు పెళ్లి కోసం బెంగ పెట్టుకున్నావు చూడు. అప్పుడే పెళ్లికి ముహూర్తం పెట్టడం, శుభలేఖలు ప్రింట్ అయి రావటం, పై ఓళ్ళల్లో ఉన్న బంధువులందరికీ పెళ్లికి రమ్మని పిలవటం, అన్నీ చకచక జరిగిపోతున్నాయి. పెళ్లి ఇంకా వారం రోజులే ఉంది. ఇదంతా మన అంజలి చేసుకున్న అదృష్టం.
2: అవునండి, నిజమే. ఒక విధంగా మనం కూడా అదృష్టవంతులమే. నన్ను చూడ్డానికి రారు కదా, నేనెలా ఉంటేనేమిటి?
4: ఏంటక్క అలా అన్నావు? కన్యాదానం చేసేటప్పుడు పెళ్లి కూతురు పక్కన పెట్ల మీద కూర్చునేది నువ్వు బావే కదా. వీడియో తీసేటప్పుడు నువ్వే స్పష్టంగా అందరికీ కనిపిస్తావు. నువ్వు మంచి పట్టుచీర కట్టుకోపోతే ఎలా?
2: ఏదో లేవే, ఆ టైంకి చూద్దాంలే. బాబా, ఒక పక్క ఈ ఫోన్ కాల్స్ ఒకటి, పని అవ్వకుండా. హలో, ఓ కాచాయిని గారా? అవునండి. మా అంజలికి సంబంధం మిస్ అయ్యింది. ఊళ్ళో వలన ఇంకా పిలవలేదండి. రేపు బయలుదేరుతాం పిలుపులకి. కుర్రాడా ఢిల్లీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అబ్బాయి చక్కగా ఉంటాడు. నిజమే, మా అంజలి చాలా అదృష్టవంతురాలండి. ఉంటాను మరి. మళ్ళీ ఇంకో ఫోను. హలో
5: హలో వసుంధర, నేను అన్నపూర్ణని.
2: హలో, నువ్వా పూర్ణ? ఎన్నాళ్ళైంది నీతో మాట్లాడి, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఓ, అన్నట్టు మన అంజలికి పెళ్లి మిస్ అయ్యింది తెలుసా?
5: అవును వసు, విన్నాను. నేను మా అబ్బాయికి దగ్గరికి వెళ్లి మొన్ననే ఊరు వచ్చాను. రాగానే తెలిసింది. ఇంతకు పెళ్లి కొడుకు ఎవరన్నావు?
2: పెళ్లి కొడుక రాజశేఖరం అని, బీఏ చదివి ఎంబీఏ పాస్ అయి ఢిల్లీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి వాళ్ళ అక్కా బావ తప్ప మరెవ్వరూ లేరుట. బాధ్యతలు లేని కుటుంబం, చీకు చింత లేదు. హలో పూర్ణ, ఏమిటి వింటున్నావా? అంజలి నిజంగా

0: అదృష్టవంతురాలే. అది కాదు వసు, మీరు ఆ అబ్బాయిని సరిగ్గా చూసారా?
1: అంటే
0: ఏం లేదు, మీరు అబ్బాయిని బాగా చూసారా అని అడుగుతున్నాను.
1: అదేమిటి అలా అంటున్నావు? నేను చూశాను, బాగానే ఉన్నాడే.
0: నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. పెళ్లి పనులన్నీ అయిపోయాయని అంటున్నావు, పెళ్లి ఇంకా వారం రోజులే ఉందంటున్నావు. మరి ఇలాంటప్పుడు ఈ విషయం చెప్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నానే.
1: అదేమిటి? ఏమిటి అలా అంటున్నావు?
0: పెళ్లి కొడుకు విషయంలో తొందరపడకుండా అబ్బాయిని మరోసారి బాగా చూసి అప్పుడు ఏ నిర్ణయానికన్నా వస్తే మంచిదేమోనే.
1: అబ్బా ఏమిటి, ఇంతకీ ఆ విషయం ఏమిటో చెప్పు తల్లి.
0: అది విషయం.
1: అయ్యో అయ్యో, ఇప్పుడు ఎలాగా, ఏం చెయ్యడం, ఏం తారురా భగవంతుడా.
2: అక్క అక్క, ఏమైంది? ఊరికే అన్ని పనులు నెత్తినేసుకుంటాం, ఇంత మంది ఉన్నాం, అందరికీ తలావు పని చెప్పొచ్చు కదా, అనవసరంగా అలసిపోయి హైరాణ పడుతున్నాం. కదలకుండా రెస్ట్ తీసుకో.
1: ఒక్కసారి మీ బావగారిని పిలవే, నేను మీ బావగారితో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
3: ఏమైంది వసు, ఏం ఒంట్లో నీరసంగా ఉందా? కాసేపు పడుకో, సర్దుకుంటుంది.
1: అది కాదండి, అన్నపూర్ణ లేదు, పెళ్లి కొడుకు గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పిందండి.
3: ఏంటది?
1: అదే విషయం.
3: అయ్యో, ఇప్పుడు ఎలా, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేసాం కదా.
1: అవునండి, అదే, ఏం చేద్దాం మరి.
3: అది నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు.
4: నాన్నగారు, నాన్నగారు, అమ్మ చెప్పింది కదా, ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఒకటే మార్గం ఉంది, మనం వెంటనే బయలుదేరి వరంగల్ వెళదాం. పెళ్లికి వారం రోజుల ముందుగానే పెళ్లి కొడుకు వాళ్ళ అక్కగారింటికి వచ్చేస్తాడని అన్నారు కదా.
3: అవునవును,
4: ఈ పాటికి వచ్చేసి ఉంటాడు, మనం వెళ్ళి ఏ సంగతి వెంటనే తెలుసుకుందాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏమంటారు?
1: హరి భగవంతుడా, నేను నా కూతురు ఏం పాపం చేసామని విధి ఇలా మా జీవితాలతో ఆడుకుంటోంది.
3: మేం వెళ్ళేసరికి అతని నిజస్వరూపం బయటపడింది. మనం విన్నది నిజమే వసు, పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం. నిజాన్ని దాచిపెట్టి వాళ్ళు మనల్ని మోసం చేశారు.
4: నాన్న, నిజంగా ఈ పెళ్లి ఆపేయడం మంచిది. అంజలి అదృష్టం బాగుండబట్టి పెళ్లికి ముందే అసలు విషయం తెలిసింది.
1: అమ్మా. ఏంటమ్మా చెప్పు తల్లి, నీకంతా తెలిసిపోయి ఉంటుంది పాటికి. నీకు జరగరాని అవమానం జరిగిపోయిందమ్మా. ఇంకా నయం ముహూర్తానికి ముందే తెలిసింది, కనీసం పెళ్ళైనా ఆపగలుగుతున్నాం.
5: అమ్మా, ఈ పెళ్లి ఆపకండి, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను.
1: అంజలి, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది, నీకేమన్నా మతిపోయిందా?
3: ఏమిటి అంజలి, ఆలోచించే మాట్లాడుతున్నావా? అలాంటి వాడికిచ్చి నిన్ను పెళ్లి చేస్తే జీవితంలో నువ్వు అసలు సుఖపడలేవు, అంతా తెలిసి ఉండి కూడా.
5: నాన్న, కంగారు పడకుండా ఉత్తరం చదవండి. ఇందులో అతను చేసిన మోసం ఏమీ లేదు. పెళ్లి చూపులకు ముందే అతను నాకు రాసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరం తీసుకుని పూర్తిగా చదివి అర్థం చేసుకోండి నాన్న.
1: నాకు చాలా ఆత్రుతగా భయంగా ఉందమ్మా, ఈ ఉత్తరంలో ఏం రాసి ఉంటాడో ఏమిటో చదవండి.
3: ఈ ఉత్తరం చదివాక మీరు ఆశ్చర్యపోతారని, అసహించుకుంటారని నాకు తెలుసు. అందుకే అక్క బావ వారిస్తున్నా వినకుండా, వాళ్ళకి తెలియకుండా వాస్తవాన్ని మీ ముందు ఉంచాలనే సదుద్దేశంతోనే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. 1 ఏడాది క్రితం కారు యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్న నేను కృత్రిమ కాలుతో జీవితంలో పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి పొందగలిగాను. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు, అన్నీ ఇచ్చేస్తే మనం అతన్ని మర్చిపోతామని ఆ దేవుడి భయం కాబో. జీవితం పంచుకోవలసిన వారి దగ్గర నిజాన్ని దాచిపెట్టడం నేరం అవుతుంది. అందుకే నేను ఆ విషయాన్ని ముందుగానే తెలియజేస్తున్నాను. మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే నా జీవితంలోకి అడుగు పెట్టండి. నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించుకోండి. మనం ఒకరినొకరు చూసుకునే ముందే ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. మీరు నిర్ణయం తీసుకోవడానికి తగిన వ్యవధి ఉంటుంది. ఇట్లు రాజశేఖరం. ఆ ఉత్తరం రాసే విధానాన్ని బట్టి, ఉత్తరంలో ఉన్న విషయాలను బట్టి చూస్తే రాజశేఖరం నిజాయితీ అర్థమంత స్పష్టంగా అగుపిస్తుంది. పాపం, విధి వంచితుడైన రాజశేఖరం లాంటి వ్యక్తికి చేయూత ఇవ్వటం నిజంగా హర్షించదగ్గ విషయమే.
5: నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను నాన్నగారు. నా నిర్ణయాన్ని మార్చడానికి ఎవ్వరూ ప్రయత్నించకండి. నా అదృష్టం బాగులేక రేపు పెళ్ళి అయ్యాక అతనికి యాక్సిడెంట్ అయ్యి కాలు పోగొట్టుకుంటే మనం ఏం చేయగలం చెప్పండి. నాకు ఆదర్శం అంటే ఏమిటో తెలీదు. అలాంటి పెద్ద పెద్ద మాటలకి సరిగ్గా అర్థం కూడా తెలియదు. అలాంటి దయనీయ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడానికి, మనోధైర్యం కల్పించడానికి

ఓదార్పు అందించడానికి నా జీవితాన్ని అంకితం చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందని నేను భావిస్తున్నాను. నా సుఖం సంతోషం గురించి మీరెవ్వరూ దిగులు పడవలసిన అవసరం లేదు. నేను సుఖంగానే ఉంటాను. నేనేదో త్యాగం చేస్తున్నానని మాత్రం అనుకోవడం లేదు. దయచేసి మీరు కూడా అలాంటి భావనని మనసులోకి రానివ్వకండి. మన సమస్యకి పరిష్కారం ఇదే నాన్న. మంచితనాన్నే ఊపిరిగా పీల్చుకుంటున్న మనలాంటి వాళ్ళు తీసుకోవలసిన సరైన నిర్ణయం ఇదే. మొదటి చూపులోనే ప్రేమించాం అంటారు కొందరు. నాకు అలాంటివి తెలియవు. నాది ప్రేమ కావచ్చు, అభిమానం.

0: అనుకుంటున్నా. మనలాంటి వాళ్ళు తీసుకోవలసిన సరైన నిర్ణయం ఇదే. మొదటి చూపులోనే ప్రేమించాం అంటారు కొందరు. నాకు అలాంటివి తెలియవు. నాది ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, లేదంటే బాధలోంచి ఎగిసిపడ్డ బలమైన నిర్ణయం కావచ్చు. ఏది ఏమైనా నా నిర్ణయం మాత్రం మారదు.
1: ఆదర్శం వల్లించటం సులభం, కానీ ఆచరించటమే చాలా కష్టం. మామూలుగా అతి సాధారణంగా ఉండే అమ్మాయిలో ఎన్ని ఆదర్శ భావాలున్నాయి! ఆమె తీసుకున్న నిర్ణయం మహిళలకే గర్వకారణం. త్యాగ నిరతితో ఆమె ఎంచుకున్న బాట అమ్మాయిలందరికీ వెలుగుబాట.
2: అవునండి, ఈ కాలం పిల్లలకి ఉద్రేకమే తప్ప జీవితపు విలువలు తెలియవనుకున్నాను. నా కూతురు మానసికంగా ఎంత ఎదిగిపోయింది.
3: ఇంతవరకు మీరు నేను సుఖంగానే ఉంటాను నాటిక విన్నారు. రచన శ్రీమతి న్యాయపతి కమలారామ్జీ, నిర్వహణ శ్రీ బి చిట్టుబాబు. ఇందులో అంజలి శ్రీమతి ఎం విజయలక్ష్మి, వసుంధర శ్రీమతి పి సుభద్ర, జగదీష్ శ్రీ డి నాగేశ్వరరావు, పంకజం శ్రీమతి బి శేషుకుమారి, అన్నపూర్ణ శ్రీమతి శైలజారావు, రాజేష్ శ్రీ ఆనంద్ పాల్గొన్నారు.
4: ఇప్పుడు విందాం ఒక ఫిల్మ్ గీతం.

శ్రోతలు పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: While assembling unit.
1: Mr. Sinha, thank you so much for joining with us for today's spotlight and providing such insightful information to our listeners.
0: Thank you very much.
2: You were listening to a discussion on India's electronics revolution from mobile manufacturing to global value chains. The participants were Shishir Sinha, economic analyst, and Meghna Bose, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Spotlight.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి రాము గారిచే నాదస్వరం విందాం.
5: కార్యక్రమంలో డి రాము గారిచే నాదస్వరం వింటారు. ముందుగా శ్రీ రఘుకుల ముందు బుట్టే హంసధ్వని రాగం ఆదితాళం, త్యాగరాజ కీర్తన

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు డి రాము గారిచే నాదస్వరం విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు సినిమా పాటలు విందాము. ముందుగా గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విందాము.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: శ్రోతలు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తరువాతి పాట హృదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.

మీరు విన్న పాట హిట్లర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, అనుపమ, రేణుక పాడిన పాట. ఇంద్రధనస్సు కార్యక్రమంలో తరువాతి పాట విందాం. గీత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన జీకే మూర్తి గీతం, సంగీతం సత్యం.

0: హనుమాన్ చిత్రం కోసం సాహితీ గాలిదేవర పాడిన పాట విందాం.
1: ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు.

0: రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సీతారామశాస్త్రి గీతం.
1: అమ్మ సీకటి ముసటైన సీకటి ఎచ్చనైన ఉసులెన్నో రెచ్చగొట్టు సీకటి, నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి, ముద్దుగా ఇద్దరికే

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిచే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, 6:30 వినతకు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ ఎం జగన్నాథాచార్, 6:35 శత్యపు సుత్తులు అంశం జామ సాగులో మెళకువలు అందిస్తున్నవారు నార్పల ఉద్యానవనాధికారి శ్రీ టి నెట్టికంటయ్య, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆలోచనాలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, చివరిగా మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు, 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు, 9:30 ఏకచిత్రక

గానం శీర్షికన లలితశ్రీ కంబైన్స్ వారి అభినందన చిత్రం నుండి పాటలు. 10 గంటలకు వసుదైక కుటుంబం సమర్పణ. ప్రాంతీయ వార్తా విభాగం 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12 గంటలకు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక సాయంత్రం 5 గంటలకు లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 14వ సంచిక. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామండల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుభా వెంకటేష్ అయ్యంగారి గారి గురించిన వివరాలు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ శ్రీమతి వి హారిక. అనంతరం అనుబంధానికి దారితీసే అవగాహన శ్రీమతి శ్రీవాణి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎం హరి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మామిడి తోటల్లో తీసుకోవాల్సిన ఎల్లినో సమయంలో మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 నాటిక మనిషి రచన శ్రీ సోమంచి రామం. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:03. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అందాక మీ అనౌన్సర్ తాయి స్వర్ణలతకు సెల్వామరి. నమస్తే. జై హింద్.